ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

అందరూ రాజ్గురుగా పిలిచే శివరాం హరిరాజ్గురు జయంతి నేడు. ఈ పేరు వినగానే భగత్ సింగ్, సుఖదేవితో పాటు గుర్తుకొచ్చే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆయన.

శివరాం హరిరాజ్ గురు 1908 ఆగస్టు 24 మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఖేడ్ ప్రాంతంలో జన్మించారు. తండ్రి హరినారాయణ రాజ్ గురు, తల్లి పార్వతీదేవి. రాజ్గురు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. అప్పటికి ఆయన వయసు కేవలం 6 ఏళ్లు మాత్రమే. కుటుంబ బాధ్యతలు అన్నయ్య దినకర్పై పడ్డాయి. చిన్న వయసు నుంచి రాజ్గురులో దేశభక్తి భావాలు బలంగా ఉండేవి. ప్రాథమిక విద్యను ఖేడ్లో పూర్తి చేసిన ఆయన తర్వాత పూణేలోని న్యూ ఇంగ్లీష్ హైస్కూల్లో చదువుకున్నారు. దేశం బ్రిటిష్ పాలనలో ఉండడం, భారతీయులపై జరుగుతున్న అణచివేత, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నాయకుల త్యాగాలు, ఇవన్నీ రాజ్గురుపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఆయన ఉద్యమం వైపు అడుగులు వేశారు. రాజ్గురు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరారు. ఆ సంస్థ లక్ష్యం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం. ఈ సమయంలోనే ఆయనకు భగత్ సింగ్, సుఖదేవ్ వంటి ఉద్యమకారులతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ముగ్గురు కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. రాజ్గురు మంచి షూటర్గా కూడా గుర్తింపు పొందారు. ఆయన ధైర్యం, పట్టుదల, విప్లవ భావాలు తోటి యువకులకు స్ఫూర్తిగా నిలిచాయి.

అది 1928 భారతదేశంలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సమయం. లాహూర్లో జరిగిన నిరసనకు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. ఆ నిరసన సమయంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాలా లజపతిరాయ్ తీవ్రంగా గాయపడ్డారు. కొంతకాలం తర్వాత ఆయన మరణించారు. లాలా లజపతిరాయ్ మరణం యువ ఉద్యమకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఆయన మరణంతో ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ తదితరులు నిర్ణయించారు. వీరి లక్ష్యం బ్రిటిష్ పోలీస్ అధికారి జేమ్స్ ఏ స్కాట్. అయితే జరిగిన

చిరునామాల్లో స్కాట్కు బదులుగా పోలీసు అధికారి జేపీ సాండర్స్పై దాడి జరిగింది. ఈ ఘటనలో రాజ్గురు, భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారుల కోసం భారీగా గాలింపు చర్యలు చేపట్టింది. కానీ రాజ్గురు వెనక్కు తగ్గలేదు. దేశం కోసం పోరాడుతున్నామనే నమ్మకంతో ఆయన తన కార్యకలాపాలు కొనసాగించారు. చివరకు రాజ్గురు, భగత్ సింగ్, సుఖదేవ్ బ్రిటిష్ అధికారుల చేతికి చిక్కారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. విచారణ సమయంలో కూడా ముగ్గురు విప్లవకారులు తమ దేశభక్తిని విడిచిపెట్టలేదు. వారికి మరణశిక్ష విధించారు. మార్చి 24, 1931 ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ ఒకరోజు ముందుగానే అంటే 1931 మార్చి 23 భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరితీశారు. అప్పుడు రాజ్గురుకు కేవలం 22 ఏళ్లు. మనలో చాలా మంది 22 ఏళ్ల వయసులో జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ రాజ్గురు లాంటి యువకులు మాత్రం దేశం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారు. ఉరిశిక్షకు ముందు కూడా వారి ధైర్యం తగ్గలేదు. వారి మరణం దేశవ్యాప్తంగా యువతలో స్వాతంత్ర ఉద్యమంపై మరింత ప్రభావం చూపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను భారతదేశం నేటికీ అమరవీరులుగా గుర్తు చేసుకుంటోంది. షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను దేశం స్మరించుకుంటోంది. రాజ్గురు జీవించిన కాలం చాలా చిన్నది. కానీ ఆయన చేసిన త్యాగం మాత్రం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు విందాం సూక్తి శుద్ధ కార్యక్రమం. ఈనాటి సూక్తి శుద్ధ వ్యాఖ్యత కందూరు రాజా గారు.
1: సమయం అమూల్యం. సకల జీవరాశులు కాలంలో పుట్టి కాలంలోనే పెరిగి కాలంలోనే కలిసిపోతూ ఉంటాయి. కాలము భగవదాధీనంలో ఉంటుంది, కానీ మానవాధీనంలో ఉండదు. మనము ఏ కాలంలో ఏ పని చేయాలి అని మరి ఋషి ప్రోక్తమై ఉన్నది. అంటే ప్రతి ఋషులు ఏ ఏ కాలాలలో మనం ఏ ఏ పనులు చేయాలా అనే విషయాన్ని కూలంకుషంగా చర్చించి వివరించి ఉన్నారు. మరి విడిచిన బాణము, మాట్లాడిన మాట, ఒకసారి వదులుకున్న అవకాశము, గడిచిపోయిన కాలము తిరిగి రావు. కాబట్టి కాలాన్ని వృధా చేయక ప్రతి ఒక్కరూ కూడా ఏ కాలంలో ఆ పని చేసి మరి ముక్తిని పొందగలరని కోరుకుంటున్నాం. మనము ఒక సెకండ్ని ఆపగలిగితే ఒక నిమిషాన్ని వృధా చేసే హక్కు మనకుంటుంది. కాబట్టి మనము మన చేతిలో లేనటువంటి ఈ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇకపోతే రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఇది మహాత్ములకైనా సామాన్య మానవులకైనా కూడా. కానీ వారు మహాత్ములుగా కావడానికి మరియు మనం సామాన్య మానవులుగా మిగిలిపోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే ఒక ముఖ్యమైనటువంటి కారణం. మరి సమయం తెలియనే లేదు అని కొందరు అనుకుంటుంటారు, సమయం గడవనే లేదు అని మరికొందరు అనుకుంటుంటారు. ఇది మన మానసిక భావనలే కానీ మరి ఒకటి కాదు. అంటే కాలాన్ని మనమైతే ఆపలేం కాబట్టి ఇది ఒక మానసిక భావన మాత్రమే. మరి సమయం ఎంతో విలువైనది, మనమే దానికి దొరుకుతాం కానీ అది మనకు దొరకదు. కాబట్టి ఈ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో అనేటటువంటి సామెతలన్నీ కూడా అలానే సమయం గురించినటువంటి విషయాలను తెలియజేయడానికే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో అనే సామెతలైతే వచ్చాయి. మనం సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి కానీ మరి వాయిదా వేయకూడదు. రావణాసురుడు మరణించక ముందు అంపచేయపై ఉన్నప్పుడు, అంటే చివరి దశలో ఉన్నప్పుడు, రాముడు లక్ష్మణుణ్ణి ధర్మసూత్రాలు నేర్చుకోమని రావణాసురుడి దగ్గరికి పంపుతాడు. అప్పుడు చివరగా రాముడు రావణాసురుడు లక్ష్మణునికి మంచి అన్నది రేపు చేయాల్సిన మంచి పనిని ఈరోజే చేయమని, ఈరోజు చేయవలసిన చెడ్డ పనిని వాయిదా వేసుకోమని చెప్తాడు. దీనిని బట్టి సమయం ఎంత విలువైనదో, ఆ సమయానికి మనం చేయవలసినటువంటి మంచి పనులు ఎంత వేగంగా చేయవలనో అనేది మనకు తెలుస్తుంది. ఇది ఆయన స్వీయ అనుభవం కూడా, కానీ ఇదే మనకు కూడా నిజమవుతుంది. కాబట్టి రేపు నీదని చెప్పలేం, కానీ నిన్న మళ్ళా రాదు. కాబట్టి ఉన్నటువంటి నేటిని, మనము వర్తమానాన్ని మాత్రమే సద్వినియోగపరచుకొని మన యొక్క కార్యములన్నింటినీ పూర్తిగా చేయాలి. సోమరితనము, నిద్ర,

0: వాయిదా వేయడం, ఊరికే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా సమయాన్ని వృధా చేయడమే అవుతాయి. అలా కాక జ్ఞానార్జన, ధర్మబద్ధమైనటువంటి సంపాదన, దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి సమయాన్ని మనము సద్వినియోగపరచుకోగలం. కాలాన్ని వృధా చేయడం అంటే మన జీవితాన్ని వృధా చేసుకోవడం అని అర్థం. ఇక్కడ కౌసల్య సుప్రజ రామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్యకం అంటూ రామునికి, అంటే భగవంతుడైనటువంటి రామునికి, విశ్వామిత్రుడు, గురువైన విశ్వామిత్రుడు కూడా కాలం యొక్క విలువని తెలియచేసి ఉన్నారు.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి సుధ విన్నరు వ్యాఖ్యాత కందూరు రాజా గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాం. అయితే అంతకంటే ముందు
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: వేసవి కాలంలో చేపల పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. రసాయన పదార్థాల వినియోగం విషయానికొస్తే, వేసవి కాలంలో చెరువులో నీటి నాణ్యత వేగంగా మారిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో రసాయన పదార్థాల వినియోగం అవసరమవుతుంది. అయితే ఇవి ఎప్పుడూ పరిమిత మోతాదులో, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. సరైన విధంగా ఉపయోగిస్తే చెరువుల్లోని హానికర పరిస్థితులను నియంత్రించి చేపలకు అనుకూల వాతావరణాన్ని కల్పించవచ్చు. చెరువులో సూక్ష్మజీవులు మరియు పరాన్న జీవులు అధికంగా పెరిగినప్పుడు వాటిని నియంత్రించడానికి ఎకరానికి 2-3 PPM మోతాదులో పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇవి చేపలపై ఉండే బాహ్య పరాన్న జీవులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే చెరువులో అమ్మోనియా వంటి విష పదార్థాలు పెరిగినప్పుడు బాసిల్లస్ ఆధారిత ప్రోబయోటిక్స్ ను ఎకరానికి 1-2 కిలోల మేర నీటిలో కలిపి వేయడం ద్వారా హానికర బ్యాక్టీరియా వృద్ధి తగ్గి నీటి నాణ్యత మెరుగుపడుతుంది. అదేవిధంగా మొలాసిస్ ను ప్రోబయోటిక్స్ తో కలిపి వాడడం ద్వారా సూక్ష్మజీవుల క్రియాశీలత పెరిగి అమ్మోనియా మరియు నైట్రేట్ స్థాయిలు కూడా తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో నీటిలో కరిగిన ప్రాణవాయువు ఆకస్మికంగా తగ్గినప్పుడు దాన్ని పెంచడానికి, అదేవిధంగా నీటిలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తగిన మోతాదులో, అంటే నిపుణుల సహాయంతో ఉపయోగించవచ్చు. రసాయన పదార్థాలను అధికంగా లేదా తప్పుగా వాడితే నీటి నాణ్యత మరింత దెబ్బతినే అవకాశముంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చేపలకే హానికరంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఈ పదార్థాలను ఉపయోగించే ముందు చెరువు పరిస్థితిని గమనించి సరైన మోతాదు నిర్ణయించడం చాలా అవసరము. సాధ్యమైనంత నిపుణుల సూచనలు మాత్రమే ఉపయోగించి వినియోగించుకోవాలి. ఈ విధంగా రసాయన పదార్థాలను జాగ్రత్తగా శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగిస్తే వేసవి కాలంలో చెరువులో ఏర్పడే సమస్యలను సమర్థవంతంగా నియంత్రించి చేపల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చు. చేపల పెంపకంలో ఆహార నిర్వహణ చాలా కీలకమైన అంశము. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు చేపల శరీర క్రియలు వేగంగా జరిగి ఒకవైపు ఆహార అవసరం పెరిగినా మరోవైపు నీటి నాణ్యత త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సమయాల్లో ఆహారం ఇచ్చే విధానంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలకు అవసరమైనంత మాత్రమే ఆహారాన్ని ఇవ్వడం అత్యంత ముఖ్యము. అధికంగా ఆహారం వేస్తే చేపలు తినని భాగం చెరువులో మిగిలి కుళ్లిపోతుంది. దీనివల్ల నీటిలో విష పదార్థాలు పెరిగి కరిగిన ప్రాణవాయువు తగ్గిపోతుంది. ఫలితంగా చేపలకు ఒత్తిడికి లోనవుతాయి. కాబట్టి ప్రతిరోజు చేపల ఆహార స్వభావాన్ని గమనించి మోతాదును నిర్ణయించడం మంచిది. ఆహారం ఇచ్చే సమయం కూడా చాలా ముఖ్యమే. మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చేపలు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటాయి.

తెలుసుకోవు. అందువల్ల ఉదయం తొందరగా లేదా సాయంత్రం చల్లని సమయాల్లో ఆహారాన్ని వేయడం ఉత్తమము. ఈ సమయంలో చేపలు చురుకుగా ఆహారాన్ని తీసుకుంటాయి, తద్వారా వృధా కూడా తగ్గుతుంది. సమతుల్య పోషకాలు కలిగిన ఆహారం ఇవ్వడం ద్వారా చేపల వృద్ధి మెరుగుపడుతుంది. ప్రోటీన్, శక్తి, ఖనిజాలు మరియు విటమిన్లు సరైన మోతాదులో ఉన్న ఆహారము చేపల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అదేవిధంగా రోజు ఒకే సమయానికి ఆహారం ఇవ్వడం అలవాటు చేయడం ద్వారా చేపలు ఆ సమయానికే ఆహారాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటాయి. దీనివల్ల ఆహారం కూడా వృధా తగ్గి పెంపకం ఖర్చులు కూడా తగ్గుతాయి. చెరువులో మిగిలిపోయిన ఆహారం కనిపిస్తే వెంటనే తొలగించడం ద్వారా నీటి నాణ్యతను కాపాడుకోవచ్చు. చేపల ఆరోగ్య విషయానికొస్తే వేసవి కాలంలో చేపల ఆరోగ్యాన్ని కాపాడడం చేపల పెంపకంలో అత్యంత ముఖ్యమైన అంశము. అధిక ఉష్ణోగ్రతలు, నీటిలో కరిగిన ప్రాణవాయువు తగ్గిపోవడం, నీటి నాణ్యత మార్పులు వంటి కారణాల వల్ల చేపలు త్వరగా ఒత్తిడికి గురవుతాయి. ఈ పరిస్థితుల్లో వ్యాధులు సులభంగా వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల రైతులు చెరువుల్లో చేపల ప్రవర్తనను ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. చేపలు సాధారణంగా చురుకుగా తిరుగుతూ ఆహారాన్ని తీసుకుంటాయి, కానీ అవి నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చడం, గుంపులుగా ఒకే చోట చేరడం, ఆహారాన్ని తినకపోవడం, నెమ్మదిగా కదలడం వంటి లక్షణాలు కనిపిస్తే సమస్యకు సంకేతంగా భావించాలి. కొన్ని సందర్భాల్లో చేపల శరీరంపై మచ్చలు, గాయాలు లేదా రంగు మార్పులు కనిపించవచ్చు. ఇవి వ్యాధుల లక్షణాలు కావచ్చు. ఈ విధమైన పరిస్థితుల్లో ముందుగా నీటి నాణ్యతను సరిచేయడం చాలా ముఖ్యం. అవసరమైతే చెరువుల్లో వ్యవసాయ సున్నాన్ని ఎకరాకు 200 నుంచి 300 కిలోల మోతాదులో వేసుకోవచ్చు. ఇది నీటి గుణాత్మక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చెరువుల్లో విష పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు జియోలైట్ ఎకరానికి 20 నుంచి 25 కిలోల వరకు వేయడం ద్వారా అమోనియా ప్రభావాన్ని తగ్గించవచ్చు. బాహ్య పరాన్న జీవులు లేదా సూక్ష్మ జీవుల సమస్యలు ఉన్నప్పుడు పొటాషియం పర్మాంగనేట్ను సాధారణంగా లీటర్ నీటికి 2 నుంచి 3 మిల్లీగ్రాములు మోతాదులో ఉపయోగించుకోవచ్చు. ఇది చెరువులోని హానికర జీవులను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఉప్పును ఎకరానికి 80 నుంచి 100 కిలోల మోతాదులో ఉపయోగించడం ద్వారా చేపలపై ఉన్న పరాన్న జీవులను తగ్గించవచ్చు. చేపల ఒత్తిడిని తగ్గించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఆహారంలో విటమిన్ పదార్థాలను కలపడం మంచిది. ముఖ్యంగా విటమిన్ సిను కిలో ఆహారానికి 1 నుంచి 2 గ్రాముల మోతాదులో కలిపి ఇవ్వడం ద్వారా చేపల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది వేసవి కాలంలో చేపలు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఈ ఔషధ రసాయన పదార్థాలను అవసరానికి మించి వాడకూడదు. చెరువుల్లో పరిస్థితిని గమనించి సరైన మోతాదుల్లో మాత్రమే ఉపయోగించాలి. సాధ్యమైనంత వరకు నిపుణుల సూచనల మేరకే వినియోగించడం మంచిది. అధిక మోతాదులో వాడితే చేపలకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది. వేసవి కాలంలో చేపల పెంపకం సహజంగానే కొంత సవాళ్లతో కూడుకున్నదే. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు మరియు శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు గనక పాటిస్తే ఈ సవాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా చెరువులో నీటి మట్టము, ఉష్ణోగ్రత, నీటిలో కరిగే ప్రాణవాయువు, నీటి నాణ్యత వంటి అంశాలను నిరంతరం గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరము. సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం, మిగిలిపోయిన ఆహారాన్ని తొలగించడం, సేంద్రియ లోడు తగ్గించడం, అవసరమైనప్పుడు సరైన రసాయన మరియు జీవ పదార్థాలు ఉపయోగించడం ద్వారా చెరువుల్లో సమతుల్య స్థితిని కాపాడుకోవచ్చు. అలాగే చేపల ప్రవర్తనను గమనిస్తూ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చికిత్సా చర్యలు తీసుకోవడం ద్వారా పెద్ద నష్టాలను నివారించవచ్చు. వేసవి కాలంలో రైతులు అప్రమత్తంగా ఉండి ప్రతి చిన్న మార్పును గమనిస్తూ వ్యవహరిస్తే గనక చేపల ఆరోగ్యం కాపాడబడుతుంది. దీని ఫలితంగా చేపల వృద్ధి మెరుగుపడి మంచి దిగుబడి లభిస్తుంది. సరైన నిర్వహణతో వ్యయాలను తగ్గించుకుంటూ లాభాలను పెంచుకోవడం కూడా సాధ్యమవుతుంది. మొత్తానికి శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, సమయానికి చర్యలు తీసుకోవడం మరియు చెరువును సక్రమంగా నిర్వహించడం ద్వారా వేసవి కాలంలో కూడా విజయవంతమైన చేపల పెంపకాన్ని సాధించవచ్చు. వేసవి కాలంలో చేపల

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్ కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి యొక్క నియోజకంలో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
2: Many people think success means having a good house, good designation, a big house or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step and you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు.

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ

0: మాట్లాడుతూ గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజ క్షేత్రం అంతరిక్షానుసంధాన క్షేత్రే ప్రవర్తితుం ప్రేరితవాన్. येन नवोन्मेषस्य वैश्विक वातावरणस्य निर्माणं भवेत् तथा च विश्वस्य सर्वे जनाः अनुभवेयुः यत् यदि ते अन्तरिक्षक्षेत्रे स्ववृत्तिं निर्मातुम् इच्छन्ति तर्हि भारतम् आगन्तव्यम्.
2: हमें ऐसा एक औरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूँ जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
1: శ్రీ మోదీ ఏతత్ అంతరిక్ష క్షేత్రస్య వింశతి నవోద్యమానాం ముఖ్య కార్యకారీ అధికారిభిః సంస్థాపకైః చ సహ సంవాదావధౌ ఉక్తవాన్. రాష్ట్రీయాంతరిక్ష దివసావసరే హ్యః ప్రకాశితస్య సంవాదస్య ప్రతిలేఖానుసారం ప్రధానమంత్రి అంతరిక్ష క్షేత్రే ఉద్యమాన్ ప్రారంభం కర్తుం భారతస్య వ్యయ సంబద్ధ ప్రతిస్పర్ధాత్మక క్షమతాం అపి ప్రకాశితవాన్. సంవాదావధౌ శ్రీమోదీ అంతరిక్షక్షేత్రస్య నవోద్యమాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్షక్షేత్రీయం పరితంత్రం నిర్మాతుం చ ప్రేరితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః రూస్ దేశస్య ద్విదివసీయాయై ఆధికారిక యాత్రయై మాస్కో నగరం ప్రాప్తవాన్. యాత్రావధౌ విదేశమంత్రి వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగ చేత్యాదిషు విషయేషు భారత రూస్ అంతః ప్రశాసకీయ ఆయోగస్య 27వ అధివేశనస్య సహ అధ్యక్షతాం కరిష్యతి. అసౌ రూసస్య విదేశమంత్రిణా సర్గే లావ్రోవ్ ఇత్యనేన సహ అపి మేళనం కరిష్యతి తథా క్షేత్రీయేషు వైశ్వికేషు విషయేషు విచారాణాం ఆదానం ప్రదానం కరిష్యతి. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః అద్యారభ్య అస్య మాసస్య 27 దినాంక పర్యంతం జాపానస్య చతుర్దివసీయ యాత్రాయాం భవిష్యతి. అసౌ టోక్యో నాగోయా ఒసాకా చేత్యేతేషాం స్థలానాం యాత్రాం కరిష్యతి. అథ చ జాపానం ప్రతి భారతస్య అద్యావధి బృహత్తమస్య వ్యాపార ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. అస్మిన్ ప్రతినిధిమండలే 200+ వ్యాపార ప్రతినిధయః సమ్మిళితాః సంతి. వాణిజ్యోద్యోగ మంత్రాలయేన ఉక్తం యత్ ఏషా యాత్రా ఉభయోః దేశయోః విశేష రణనీతిక వైశ్విక సహమతిం ప్రతి విద్యమానం మహత్వాకాంక్షాయాః వ్యాపకతాం దర్శయతి. ఇయం యాత్రా తస్మిన్ సమయే భవతి యదా భారతం జాపానం చ వ్యాపార నివేశ సంబంధాన్ మహత్వపూర్ణతయా సుదృఢీకర్తుం ప్రయతమానౌ స్తః. బ్రిక్స్ క్రీడా మంత్రిణాం ఉపవేశనం హ్యః ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే క్రీడా సంబద్ధ సంయుక్త ఘోషణాపత్రం సర్వసమ్మత్యా స్వీకరణేన సంపన్నా. ఘోషణాపత్రే సదస్య దేశైః సంవాదేన పారస్పరిక సమ్మానేన అథ సర్వసమావేశభావేన క్రీడాక్షేత్రే సహయోగం సుదృఢం కర్తుం స్వప్రతిబద్ధత పునరుక్తా. ఏతత్ ఉపవేశనం అస్మిన్ వర్షే భారతస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజితం. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణ

0: वर्यः अद्य आन्ध्रप्रदेशस्य एलुरु जनपदस्य मुसुनुरु ग्रामं गमिष्यति. स्वीय यात्रावधौ उपराष्ट्रपतिः मुसुनुरु ग्रामे भारतस्य प्रथमस्य अनुवांशिक रूपेण असंशोधितस्य उच्चविस्तार क्षमतायुक्तस्य पॉपकॉर्न मेज इत्यस्य संकर बीजस्य शुभारंभं करिष्यति. असौ कृषकेभ्यः सम्माननं प्रदास्यति तथा कृषिक्षेत्र संबंधान हितधारकान अन्यान च सहभागिनः संबोधयिष्यति. इति वार्ताः.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలకు కావస్తోంది. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు.

నాటి ప్రసార విశేషాలు 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం విందాం, అనంతరం స్వరార్చన వింటారు. అలాగే కొత్త వెలుగులు కథానిక విందాం. రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతికృష్ణ గారు. వీటితో పాటు చిన్నారుల భవితకు బంగారు బాటలు ఈ అంశం గురించి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం విందాం.

ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా? ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

తొమ్మిది గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలకు అన్న సినీగీతాలు, అలాగే 9:30 నిమిషాలకు వాట్సప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీగీతాలు విందాం.

ఉదయం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

సాయంకాల ప్రసారాలు సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి, వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారం మన నెల్లూరు వార్తా సంచిక పునః ప్రసారం వింటారు. సమర్పణ అమరేందర్ గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం. ఇక 7 గంటలకు అలనాటి మధుర గీతం విందాం. 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవిందాం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలీవ్ వినవచ్చు. ఇక 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుకున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే సగర్ నాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్ కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అర్థం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్ లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500కు పైగా ప్రముఖ జపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడెన్ రన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్ తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్ లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మంత్రోవ్ తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక, వర్చువల్ విధానాలు మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారం

0: తో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్ లు 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NJT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NJT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులు అయిన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NJT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్దేవ్ కు చెందిన పారిజాత హరణ్యాంకి నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్దేవ్ అనే విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్దేవ్ ని భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే జో భీ ఉన్హోనే కదమ్ ఉఠాయి హై కళా సంస్కృతి కి ద్వారా, నిత్య గీత కి ద్వారా, ఇస్కే వజహ సే ఆజ్ హమ్ 21వీ శాదీ మే దునియా మే అప్నా మర్యాదా పూర్వక్ పరిచయ బనానే మే హమ్ సఫల్ హుయి హై.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఇవాళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధృవ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్ లో అజయంగా నిలిచారు.

0: దేవదత్ పడికల్ వరుసగా రెండు టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ లోని ఆమ్స్టెల్విన్ వేదిక జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ రెండో రౌండ్ చివరి మ్యాచ్ లో ఆస్టేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్ ను పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకమేది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో రెండో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈవేళ రెండో రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో స్వరార్చన, అలాగే కొత్త వెలుగులు కథానిక, అలాగే చిన్నారుల భవితకు బంగారు బాటలు అనే అంశం గురించి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం విందాం. ముందుగా సింహపురి సమాచారం విందాం. భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నేటి నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు చౌటపాళెంలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. రాత్రి స్వర్ణభారత్ ట్రస్ట్ లో బస చేస్తారు. మంగళవారం ఉదయం 8:45 వింజమూరుకు చేరుకుని 10 గంటలకు వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలకు హాజరవుతారు. రాత్రి స్వర్ణభారత్ ట్రస్ట్ లో బస చేస్తారు. ఉదయం తమిళనాడుకు వెళ్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం రాత్రి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. జిల్లాలో ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జాతీయ రహదారి ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. పదవి దక్కినప్పుడు కాదు, రైతులకు అండగా నిలిచినప్పుడే అసలైన గౌరవమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కొడవలూరు మండలం నార్త్రాజుపాళెంలో జరిగిన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వంశీ కృష్ణారెడ్డి పాలక మండలి సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల అసలైన బాధ్యత అన్నారు. గొలగముడి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సింహవాహనం, రాత్రి గరుడ వాహన సేవలపై వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన నేడు ఉదయం 10 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం జరగనుంది. ఏఎస్పేట దర్గా హజరత్ ఖాజా నాయబే రసూల్ సతీమణి దొరసానమ్మ గంధ మహోత్సవం ముగింపు సందర్భంగా ఆదివారం తహలీల్ ఫాతిహా జరిగింది. ఈ సందర్భంగా దర్గాకు దక్షిణం వైపున మహిళా ప్రార్థనాలయం వద్ద సజ్జాదా షాగులం హఫీజ్ పాషా ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
1: ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్.

0: ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు స్వరార్చన విందాం, కానీ అంతకంటే ముందు
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
0: అప్ టు 85% ఎల్టీవీతో మనప్పురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటల దాటి 24 నిమిషాలు.

0: ఇప్పుడు విందాం. కొత్త వెలుగులు కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతికృష్ణ గారు.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి శాంతికృష్ణ గారు మనకు అందించిన కథానిక
2: కథా శీర్షిక కొత్త వెలుగులు. అది 1990వ సంవత్సరం. మధ్యాహ్నం 1 గంట అవుతోంది. వేసవికాలం, బాగా ఉక్కపోతగా ఉంది. బాబును ఊయల్లో వేసి ఊపుతున్నాను. వాడేమో ఒక పట్టాన నిద్రపోడు, గంట ఊపాలి. మధ్యలో పాటలు కూడా పాడాలి. అప్పుడెప్పుడో స్కూల్ డేస్ లో పాడి ఆపేసిన పాటలన్నీ మరీ గుర్తు చేసుకుని పాడుతూ ఉంటాను. ఇంతలో గేటు తీసిన చప్పుడు. వాకిట్లో మా ఆయనతో పాటుగా లోనికి ఎవరో వస్తున్నారు. స్కూటర్ వరండాలో పెట్టి అక్కడే వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే బయటకు వచ్చి చూస్తే సీను. "బాగున్నావా సీను? ఊళ్ళో అందరూ బాగున్నారా?" అడిగాను. "బాగున్నారా అక్క. నువ్వు ఎలా ఉన్నావు?" "అబ్బి పుట్టినాడని అమ్మ చెప్పినాది. చూసిపోదారని వచ్చిన." "అయ్యో సీను, మాకోసం ఇంత దూరం వచ్చినావా?" ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాను. "లేదక్క, గూడూరికి ఏరే పనిపడి వచ్చినా. ఇల్లు తెలీదు కదా నాకు. సారు పనిచేసే ఫ్యాక్టరీకి పోయినా" అంటూ, "మీకోసం ఊరికాడి నుంచి చెనిక్కాయలు తెచ్చినా. తీసుకో అక్క" గుడ్డ సంచిని వరండాలో పెట్టాడు సీను. "సీను మా ఊరి అబ్బాయి, మా నాయన దగ్గర చదువుకున్న విద్యార్థి. సీను రా లోపలికి" అంటూ మా ఆయన లోపలికెళ్లి ఉయ్యాల్లో ఉండే బాబుని ఎత్తుకున్నాడు. "రా సీను" అంటూ నేను ఎంత పిలిచినా లోపలికి రాలేదు. "వద్దక్క, ఇక్కడే ఉంటాలే, అబ్బిని చూపించు" నసుగుతూ అన్నాడు సీను. "అయ్యో సీను, ఆ పద్ధతులన్నీ మనోళ్ళలోనే, ఇక్కడ కాదు, మా ఇంట్లో అస్సలు కాదు. ఎండను పడొచ్చావు, కాళ్ళు కడుక్కొని లోపలికి రా, భోజనం చేద్దువు. చిన్న ఇల్లు మాది, ముచ్చటగా ఉంటుంది. వరండా, హాలు, వంటగది, ఒక చిన్న బెడ్రూమ్ అంతే." హాల్లోకి రాగానే సీను బాబుని ఎత్తుకున్నాడు. "నువ్వేమీ మారలేదక్కా, అప్పటిలాగే ఉన్నావు" అంటున్నా సీనుని చూసి నవ్వాను. సీనుకి విస్తరాకు వేసి భోజనం వడ్డించాను. ఎంతో ఆనందంగా తిన్నాడు. మధ్య మధ్యలో ఊళ్ళో సంగతులన్నీ చెప్పాడు. మా ఆయన భోంచేసి మళ్లీ ఫ్యాక్టరీకి డ్యూటీకి వెళ్లిపోయాడు. సీను మాత్రం సాయంత్రం వరకు మాట్లాడుతూ బాబుతో ఆడుతూ టీ తాగి వెళ్లాడు బస్సుకు టైం అవుతుందని. మా ఊరికి వెళ్లి చాన్నాళ్లయ్యింది. సీనుని చూశాక ఊరిపైకి గాలి మళ్లింది. ఊళ్ళో బస్సు దిగుతూనే మా నాన్న నా చేతిలోని సంచి తీసుకుని నడవసాగాడు. వెనకాలే నేను, మా ఆయన, బాబు. ఎప్పుడు ఊరికి వెళ్లినా బస్సు దిగుతూనే కనిపించేది మా నాయనే. కూతుర్లంటే ఎంత ప్రేమో. 6 మంది కూతుర్లైనా ఎవ్వరినీ విసుక్కోడు. ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. నాకు ఒక్కడే తమ్ముడు, 5 మంది చెల్లెళ్ళు. నాకు మా పెద్ద చెల్లికి ఒకే రోజు పెళ్లిళ్లు జరిగాయి. తమ్ముడు, మిగిలిన చెల్లెళ్ళు మాత్రం చదువుకుంటున్నారు. మా 7 మందిని అమితంగా ప్రేమించే తాతయ్య ఈ మధ్యనే పోయారు. నాయనమ్మ, లోకం మాత్రం మేమే. మనుమరాళ్ళంటే దేవతలు, మనుముడు అంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడే. ఆమె దృష్టిలో అరుగుపైనే కూర్చుని మా కోసం ఎదురు చూస్తోంది మా నాయనమ్మ. "అమ్మా" అంటూ పలకరించాను. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ అంతే, నన్ను చూసిన ఆనందంతో కన్నీళ్లెట్టుకుంటుంది. మళ్లీ ఊరెళుతున్నప్పుడు వెళ్లిపోతున్నానని ఏడుస్తుంది. "పిచ్చి నానమ్మ, ఈ ఊళ్ళో నాయనమ్మలని అందరూ అవ్వ అంటారు, కాని మా అందరికీ ఆమెను అమ్మ అని పిలవడమే అలవాటు.

మా తాతయ్యను కూడా నాయన అనే పిలిచేవాళ్లం. వాళ్లతో మాకు చాలా సన్నిహితమైన సంబంధం ఉండేది. లోపలికి పోతూనే అమ్మ నీళ్లిచ్చి

తాను ఇంట్లో పిలికి పిలిచి భోజనం పెట్టారంట కదా, ఊళ్ళో తెలిస్తే పరువేం కావాలా? తప్పేముందమ్మా, భోజనం టైంకి వస్తే అన్నం పెట్టకూడదా? సీను లోపలికి వస్తే ఏమవుతాది, వాడు మనిషేగా అన్నాను. నువ్వు వితండవాదివి, నీతో మాట్లాడలేను. నా చేతిలో ఉన్న కూరగాయలను విసురుగా తీసుకుంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది. మా నాయన మా మాటలు వింటూ సైగ చేశాడు పొడిగించొద్దని. నేను ముందు గదిలోకి వస్తూనే, నాయనమ్మ, ఆ సీనుగాడిని ఇంట్లోకి పిలిచి ఆకేసి అన్నం పెట్టినావంట కదా, వాడు ఊళ్ళో అందరికీ చెప్పుకుని తిరుగుతున్నాడే. దీర్ఘం తీసింది. అయ్యో అమ్మా, ఏమైంది చెబితే? వాడికి ఎంత సంతోషమైతే చెప్పుకుని ఉంటాడు చెప్పు. నాకు చాలా చిరాకేసింది ఇంటికి రాగానే నన్ను ఇలా దోషిలా నిలదీయడం. ఒక్కోసారి అనిపిస్తుంది నాన్న ఎలా వీళ్ళ చాదస్తాన్ని భరిస్తున్నాడో అని. ఇంటి వెనుకన ఉన్న పెరట్లోకి వెళ్లి అరుగుపైన కూర్చున్నాను. ఈ విశాలమైన పెరట్లో ఎన్నో జ్ఞాపకాలు నావి. కొబ్బరి చెట్లు, జామ, సపోటా చెట్ల నుండి వచ్చిన గాలి మాత్రం లాలనగా నన్ను తాకి కుశలమడిగింది. చిన్ననాటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి నన్ను. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. సాయంత్రం ఇంటి దగ్గరే ఊర్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతారు. ఆ తరువాత 6:00 నుండి 7:30 వరకు అనీత విద్యా కేంద్రం నడుపుతారు. ఆ రాత్రి బడికి ఎక్కువగా హరిజనవాడ నుండి పిల్లలు వచ్చి చదువుకుంటారు. అది కూడా అబ్బాయిలు మాత్రమే. వాళ్ళంతా పగటిపూట పశువులు మేపడం లేదా పొలం పనులకు వెళ్లడం చేస్తుంటారు. మొదట వాళ్ల వాడల నుండి ఎవరూ చదువుకోవడానికి వచ్చేవాళ్లు కాదు. నాన్నే వాళ్ల ఇండ్లకు వెళ్లి చదువు విలువ గురించి, చదువు ఇప్పుడు అందరికి ఎంత అవసరమో వివరంగా వాళ్ల పెద్దలకు చెప్పి బలవంతంగా ఒప్పించి వాళ్ల పిల్లలను రాత్రి బడికి చదువుకునేందుకు వచ్చేలా చేశాడు. వాళ్లకు చదువుతో పాటుగా ఎన్నో ఇతర విషయాలు నేర్పించేవాడు. శుభ్రత, క్రమశిక్షణ ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పేవాడు. అంతేకాకుండా బయటి ఊర్ల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఇలా ఎన్నో చెబుతుండేవాడు. మా నాన్నకు ఈ రాత్రి బడి విషయంలో సహాయంగా పెళ్లికి ముందు నేను ఉండేదాన్ని. అప్పుడు అలా వాళ్లకు చదువు నేర్పించడం చాలా ఆనందంగా అనిపించేది నాకు. ఊళ్ళో అందరూ చక్కగా గవర్నమెంట్ బడిలో చదువుకుంటూ ఉంటే, ఊరికి దూరంగా ఉండే హరిజన వాడల్లోని పిల్లలు మాత్రం ఊళ్ళోని బడికి రావడం ఎప్పుడూ నేను చూడలేదు. నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే రోజుల్లో వాళ్ల కోసం చాలా ఆవేదన చెందేదాన్ని. మా స్కూల్లో మాస్టారులను కూడా అడిగేదాన్ని. వాళ్లు కూడా సమాధానం చెప్పేవాళ్లు కాదు. అప్పుడు ఊళ్ళో 7వ తరగతి మాత్రమే ఉండేది. 8 నుండి నేను తిరుపతిలోని మా తాతయ్య నానమ్మ దగ్గర ఉండి చదువుకున్నాను. నేను 8వ తరగతి చదివేటప్పుడు నాన్న ఈ రాత్రి బడి మొదలు పెట్టాడు. సెలవుల్లో నేను మా ఊరికి వచ్చినప్పుడు మాత్రం మా నాన్నతో పాటుగా టీచర్ని అయ్యేదాన్ని. దాదాపు 10 మంది దాకా వాళ్ల వాడల నుండి 10 నుండి 15 సంవత్సరాలు వయసు ఉండే పిల్లలు సాయంత్రం మా ఇంటికి సంతోషంగా చదువుకునేందుకు వచ్చేవాళ్లు. వాళ్ల అందరి చేతుల్లో లాంతర్లు ఉండేవి. మా ఊరిలో వీధి దీపాలు ఉండేవి కాని మా ఊరి నుండి వాళ్ల వాడలకు వెళ్లే దారంతా కటిక చీకటే. వాళ్ల కోసం చాలా బొమ్మల పుస్తకాలు కూడా కొనేవాడు నాన్న. ఇల్లంతా బడి వాతావరణంతో ఎంతో హాయిగా ఉండేది. ఇంటి ముందు, ఇంటి వెనుక పెద్దగా ఖాళీ జాగా ఉండేది. పిల్లలు అందరూ ఆ ఓపెన్ ఏరియాలోనే కూర్చుని చదువుకునేవాళ్లు. అప్పుడప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా వేరుశనక్కాయలు, కందికాయలు, సద్ద కంకులు తెచ్చిచ్చేవాళ్లు మాకు. అవి మాత్రం అమ్మ తీసుకునేది. వాటిని బయటే కడిగి లోపలికి తీసుకెళ్లేది. రాత్రి బడి అయ్యాక నేను మా నాన్న కూడా శుభ్రంగా చేతులు కాళ్ళు రుద్ది కడగాలి, లేకుంటే గయ్యం అనేది మా అమ్మ. నేను నాన్న మాత్రం వాటిని లెక్క చేయము. వాళ్లకు చదువు నేర్పించడం ఓ తపస్సులాగా భావించేవాళ్లం. ఈ విషయంలో
నాన్న పడే శ్రమే ఎక్కువ. నాది ఏముంది, మళ్ళీ స్కూల్ తెరిస్తే తిరుపతికి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా సెలవుల విషయానికి వస్తే మాకు

0: ఇచ్చినన్ని సెలవులు నాయన రాత్రిబడి పిల్లలకు ఇచ్చేవాడు కాదు. వాళ్ళు చదువు మరిచిపోతారనే భయంతో పాటుగా బడికి రావడం మానేస్తారనే భయం కూడా ఉండేది. వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలన్నా, ఊళ్ళో వాళ్ళు వాళ్లను గౌరవంగా చూడాలన్నా వాళ్లకు చదువు చాలా అవసరమని మా నాయన ఉద్దేశం. ఊళ్ళో పెద్దలు ఈ విషయంలో మొదట ప్రతిఘటించినా నాయన మాత్రం వాళ్లను బతిమలాడి ఒప్పించాడు. ఊరు బాగుపడమంటే మనమొక్కరం బాగుపడితే చాలదు, వాడలు కూడా బాగుపడాలి అనే సిద్ధాంతం మా నాయనది. మా నాయన అంటే ఊళ్ళో అందరికీ గౌరవం. వాళ్ళందరి పిల్లలకు సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పే ఏకైక వ్యక్తి మా నాన్న కాబట్టి, ఇంకా ఆ ఊర్లోని ఏకైక రచయిత కూడా. చాలా అభ్యుదయ భావాలు కలిగిన మా నాయన కథలు కవితలు చాలా రాసేవారు. రాత్రిబడికి వచ్చే విద్యార్థులలో కొందరు బాగా చదువుకునేవాళ్లు. వాళ్లు నాయనకు ప్రేమైన శిష్యులు అయ్యారు. వాళ్లల్లో సీను వాసు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు హరిజనులే అయినా ఇద్దరు వేరే వేరే తెగకు చెందిన వాళ్లు. మళ్లీ వాళ్లు ఒకరి ఇండ్లకు ఒకరు వెళ్లరు. అది నన్ను మరీ విస్మయానికి గురి చేస్తుంటుంది. ఊరికి వెలుపల వాడలు నిర్మించుకుని ఊళ్ళో వాళ్లకు చాకరీ చేస్తున్న ఆ రెండు కులపోళ్లైనా ఐకమత్యంగా ఉండొచ్చు కదా. నా ఆశకు అంతులేదన్నట్లుగా వాళ్ళు ఎప్పుడూ కలిసేవాళ్లు కాదు. ఎప్పుడూ వాళ్ల రెండు తెగల మధ్య బాహాటంగానే కొట్లాటలు జరుగుతుండేవి. ఇంచుమించు ఆ రెండు వాడల్లోని అందరూ తాగుడకు బానిసలే. ఊళ్ళో వాళ్ల పొలాల్లో పనిచేస్తే వచ్చే కూలీ డబ్బుల్లో సగం సారా కొట్టులో పోసి ఇంటికి వెళ్తారు. సంక్రాంతి సెలవులిస్తే మా ఊరికి వచ్చాను. అప్పుడు నేను 10వ తరగతి చదివేదాన్ని. ఎప్పట్లాగే నాన్న వాళ్లకు ఎక్కువ సెలవులు ఇవ్వలేదు. సంక్రాంతి ఇంకా 4 రోజులు ఉందనగానే ఒకరోజు రాత్రి బడికి వచ్చిన సీను తన సంచిలో నుండి పేపర్లో చుట్టిన ఒక ప్యాకెట్ బయటకు తీసి, అక్క మా అమ్మ నిప్పట్లు చేసింది, మీకోసం తెచ్చిన అంటూ ఇవ్వబోయాడు. అంతే, అక్కడే కూర్చుని ఉన్న అమ్మ గయ్యమని లేచింది. ఎంత ధైర్యంరా, మీ ఇంట్లో వండింది మా పిల్లకు తెచ్చిస్తావా అంటుంటే వాడు బిక్క మొహం వేశాడు. వాడి మొహానే అమ్మ అలా అనడం నాకు నచ్చలేదు. అమ్మా నువ్వు లోపలికెళ్ళు, నేను తీసుకోనులే, కాస్త కోపంగా అన్నాను. కాని నేను తీసుకుంటానేమో అని కాపలాగా అక్కడే అరుగుపైనే కూర్చుండిపోయింది. అమ్మ కూడా చదువుకున్న మనిషే, కాని ఈ విషయంలో మాత్రం తనకు బాగా చాదస్తం ఎక్కువ. నాయన ఇదంతా గమనిస్తూ చూడనట్లు వాళ్లకు పాఠాలు చెబుతున్నాడు. ఆ రోజంతా అన్యమనస్కంగానే పాఠాలు చెప్పాను వాళ్లకు. రాత్రి 7:30 అయింది, బడి వదిలిపెట్టాము. పిల్లలంతా మాకు గుడ్ నైట్ చెప్పి జట్లు జట్లుగా లాంతర్లు వెలిగించుకుని కదిలారు. వాళ్లంతా వెళ్లాక కుర్చీలు పుస్తకాలు అన్ని నేను నాయన తీసి ఒక పక్కగా సర్ది పెడుతున్నాము. అమ్మ ఇంక నిశ్చింతగా లోపలికి వెళ్ళింది. అప్పుడు నాయన సీను తెచ్చిన ప్యాకెట్ సైలెంట్ గా నాకు చూపెట్టాడు. యాడ దాచిపెట్టాడో మరి ఇంతసేపు, నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. రేపు పొలం దగ్గరకు వెళ్లి అక్కడ తింటానులే అంటూ మళ్లీ దాచిపెట్టేసుకున్నాడు. ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది నాకు. ఏమీ తెలియనట్లే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో పలికి నడిచాము. అక్క నమస్తే, ఎప్పుడు వచ్చినావు గూడూరు నుండి? ట్యూషన్ పిల్లల పలకరింపులు చెట్ల గాలిలాగే చల్లగా అనిపించింది. జ్ఞాపకాల్లో నుంచి బయటకు వస్తూనే వీళ్ల పలకరింపులు. కొన్ని గుర్తొస్తే పెదవులపై నవ్వొస్తుంది, ఒక్కోసారి బాధ కూడా వేస్తుంది. రాత్రిబడి పిల్లలకు చదువు చెప్పి వాళ్లను అలా వదిలేయడు నాన్న. వాళ్ల చేత 7వ తరగతి కామన్ పరీక్షలో, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో ప్రైవేటుగా రాయించేవాడు. ఊరు కూడా ఇప్పుడు కాస్త మారింది. వాడల్లోని పిల్లలను బడిలోనికి రానిస్తున్నారు. మా నాయన వల్లే వాడల్లో చదువు విలువ తెలిసింది. పనికి వెళ్లని పిల్లలు ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ బడికి, పనులకు వెళ్లే పిల్లలు మాత్రం మా రాత్రి బడికి వచ్చేవాళ్లు. ఇప్పుడు ఒకే సమయంలో ట్యూషన్లు రాత్రిబడి చెబుతున్నాడు నాన్న. మా ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు కూడా ఇప్పుడు నాన్నతో పాటుగా క్లాసులు తీసుకుంటున్నారు. పెరట్లో చాపలు పరిచి మా చెల్లెలు తమ్ముడు ట్యూషన్ క్లాసులకు సిద్ధం చేస్తున్నారు. లేచి వాకిట్లోకి వచ్చాను. వాకిట్లో నాన్న, ఇంకో చెల్లి చాపలు పరుస్తున్నారు. ఇక్కడ రాత్రిబడి జరుగుతుంది. రాత్రిబడి పిల్లలు జట్లు జట్లుగా వస్తున్నారు. ఎప్పటిలాగే వాళ్ల చేతుల్లో లాంతర్లు ఉన్నాయి. ఇంకా ఊరికి వాడకు మధ్య వీధి దీపాలు వేయలేదనే దానికి సాక్ష్యం వాళ్ల చేతుల్లోని లాంతర్లే. ఊర్లో ఏ పనికైనా వాళ్ళు రావాలి. పొలం దగ్గర పనులన్నీ వాళ్లే చేయాలి. కాని వాళ్ల వాడకు మా ఊరికి మధ్యన ఉన్న ఈ దూరం మాత్రం ఎప్పుడూ అలాగే ఉండాలి. ఎప్పుడు ఈ విషయం తలుచుకుని గాఢంగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేను. ఆ రోజు పిల్లలకు నేను పాఠాలు చెప్పాను. వాళ్ళు అలా పద్ధతిగా కూర్చుని చదువుకుంటూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ల వాడలోని ముచ్చట్లు నాకు చెబుతూ చదువుకుంటున్నారు. బడి వదిలే ముందు అందరూ బాబును చూపివ్వమంటే లోపలికెళ్లి బాబును తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చాను. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని ఆనందించారు. ఎప్పటిలాగే లాంతర్లు వెలిగించుకుని జట్లు జట్లుగా వాళ్లు బయటకు వెళ్తుంటే చీకటి దారులను ఛేదించే వెలుగు వీరుల్లాగా అనిపించారు. అవును, వెలుగు వీరులు. ఈ చదువులైనా నింపాలి వాళ్లు నడిచే దారుల్లో కొత్త కొత్త వెలుగులను అని అనిపించింది. ధన్యవాదాలు.
1: ఇంతవరకు శ్రోతలు కొత్త వెలుగులు కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతికృష్ణ గారు.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08445 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:43. ఇప్పుడు విందాం చిన్నారుల భవితకు బంగారు బాటలు ఈ అంశం గురించి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం. అయితే అంతకంటే ముందు
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: చిన్న వయసు నుండే ఫోన్ కి అలవాటు పడడం వల్ల శారీరక, మానసిక సమస్యలు, లోక జ్ఞానం లోపించడం, ఇలా ఒకటేమిటి పిల్లల్లో అనేక సమస్యలకి కారణమవుతుంది స్మార్ట్ ఫోన్ వ్యసనం. కానీ చాలా మంది మురిసిపోతుంటారు. మా వాడు చిన్న పిల్లవాడైనా కూడా సెల్ ఫోన్ చాలా బాగా ఆపరేట్ చేస్తాడు అని. దాని వల్ల వచ్చే రేడియేషన్ వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. గంటలు గంటలు సెల్ ఫోన్ కి అతుక్కుపోవడం వల్ల ఆహారపు అలవాట్లలో లోపాలు తలెత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సెల్ ఫోన్ వ్యసనం ప్రశ్నార్థకంగా చేస్తుంది. అయితే ఈ వ్యసనాన్ని కట్టడి చేయడంలో తల్లిదండ్రులదే మొట్టమొదటి బాధ్యత. చదువుకు సంబంధించిన విషయాలు తప్ప ఇతర సమాచారం పిల్లలకు అందకుండా చెయ్యడంలో తల్లిదండ్రులదే కీలక భూమిక. అలాగే 2 ఏళ్లలోపు పిల్లలకి కూడా సెల్ ఫోన్ ఇవ్వకుండా అన్నం తినిపించేటప్పుడు చిన్న చిన్న నీతి కథలు, చందమామ పాటలు, చక్కని పద్యాలు చెబుతూ ఇంకా చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ వాళ్ళకి అన్నం తిని

పెంచాలి. అలా చేస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ గా తయారవుతుంది. ఇంకా ఏ విధంగా పిల్లల్ని సెల్ ఫోన్ వ్యసనం నుండి తప్పించి మంచి మార్గం వైపు మళ్లించవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక యుగంలో వచ్చిన సరికొత్త అందుబాటు సెల్ ఫోన్. కావలసిన సకల సేవలు అంటే విజ్ఞానం, వినోదం, ఆటలు, పాటలు, ఒకటేమిటి సమస్త సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్న పిల్లల జీవితాలను మాత్రం ఇది ఛిద్రం చేస్తుంది. ఆట విడుపుగా దానికి అలవాటు పడుతున్న చిన్నారులు మిగతా కార్యక్రమాల్లో చాలా డల్ గా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీలకు అతుక్కుపోతున్న పిల్లలు చదువులు అటకెక్కుతున్నాయి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామీణ భారత విద్యా స్థితిగతుల నివేదిక దీనిపై ఆందోళనకర వాస్తవాలను వెల్లడి చేసింది. 21 రాష్ట్రాల్లో చేసిన అధ్యయనం ప్రకారం దేశీయంగా పాఠశాలలకు వెడుతున్న పిల్లల్లో 49% మందికి పైగా పిల్లలు స్మార్ట్ ఫోన్లతో సావాసం చేస్తున్నట్లు తేలింది. స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వీక్షణం, ఆటలకు బానిసలై రోజుకు 3-4 గంటల సేపు అదే పనిలో ఉంటున్న 10-13 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్లు కూడా విశ్రాంతి కోసం అంటూ టీవీల దగ్గర, ఫోన్ల దగ్గర, ల్యాప్టాప్ల దగ్గర విపరీతమైన సమయం వెచ్చిస్తున్నారు. దాంతో పిల్లలు కూడా వాటికే ఆకర్షితులవడం, తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్క్రీన్ టైం పెంచుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఈ రకమైన వాతావరణం నుండి ముందుగా మనం బయటపడి పిల్లల్ని కూడా చదువు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు మళ్లించాలి. అప్పుడు పిల్లలు సమాజానికి ఆదర్శవంతంగా మారతారు. అలాగే కొంతమంది నిరుపేద తల్లిదండ్రులు ఉంటారు, వారు తమ పిల్లలకి సరైన పోషకాహారం అందించలేరు. దాంతో ఆ చిన్నారులు నెలల వయసు నుండే తరచూ అనారోగ్యానికి గురవుతూ వయసు పెరిగే కొద్దీ బలం లేక చదువులో కూడా వెనకబడిపోతుంటారు. ఇటువంటి నిరుపేద చిన్నారుల కోసం అంటే నెలల పిల్లల నుండి 6 సంవత్సరాల పిల్లలకి, కిషోర్ బాలికలకు, బాలింతలకి, వీరందరికీ మంచి పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో పోషణ్ అభియాన్ అనే సరికొత్త పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిన్నారులకు గొప్ప వరంగా అందించారు. ఎదుగుదల నివారణకు, బరువు తక్కువ నివారణకు, రక్తహీనత నివారణకు కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కార్యక్రమంలో భాగంగా తల్లి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, పిల్లల అభివృద్ధి, వికాసం అనేటువంటి దాని గురించి దీనిని అమలు చేశారు. ఇంత మంచి పోషణ్ అభియాన్ పథకం ప్రతి నిరుపేద తల్లిదండ్రులు అందిపుచ్చుకొని తమ చిన్నారులకి అందించి చదువులో కూడా ముందుంచాలి. ఇక పిల్లల్ని నెమ్మదిగా స్కూళ్లలో వేస్తాము. ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి వివిధ రకాలైన క్లాసులు చదువుతుంటారు. ఇలా పిల్లలు నెమ్మదిగా స్కూలుకి వెళ్లడం అలవాటు పడుతున్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఆ రోజు వాళ్లకి స్కూల్లో ఏమేం పాఠాలు చెప్పారు, వాళ్ళు ఎలా గడిపారు, వాళ్లతో టీచర్స్ కానీ పిల్లలు కానీ ఎలా ప్రవర్తించారు అన్న విషయాల్ని మంచిగా మాట్లాడుతూ అడిగి తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లయితే స్కూలుకు వెళ్లి తెలుసుకోవాలి, వాళ్ల టీచర్స్ తో మాట్లాడి సానుకూలం చెయ్యాలి. అలాగే తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మసలుకొనేలా వాళ్లని తీర్చిదిద్దాలి. అప్పుడే పిల్లలకి మంచి, చెడు, మానవతా విలువలు అంటే ఏమిటో వివరంగా తెలుస్తాయి. మన ఇంట్లోనే 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు తెలివితేటలతో ఉండవచ్చు, రెండవ వాడు కాకపోవచ్చు. ఇది మన చేతుల్లో ఏమీ ఉండదు, సహజంగా పుట్టుకతోనే వస్తుంది. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు అకాడమిక్ లో కాని, క్రికెట్ లో కాని స్టార్ కావచ్చు, లేదా బ్యాడ్మింటన్ లోనే స్టార్ కావచ్చు. సామర్థ్యం అనేది ఒకళ్ళకి ఎక్కువగా ఉండి మరొకరికి తక్కువగా ఉంటే పోటీ అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. అన్నయ్యకి ప్రతిసారి క్లాసులో ఫస్ట్ వస్తుంటే
తమ్ముడికి తనకి రావట్లేదని బాధ.

కలుగుతుంది. దీంతో పోటీ మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. అమ్మ అన్నయ్య బాగా చదవడం వల్ల ఇష్టపడుతుంది, కాబట్టి నేను కూడా బాగా చదివితే నన్ను కూడా ఇష్టపడుతుందని తమ్ముడు కూడా బాగా చదువుతాడు. ఇప్పుడు ఒక పిల్లవాడు దేంట్లో అయినా బాగా రాణిస్తే రెండవ వాళ్ళని కూడా దాంట్లో చేర్చి మొదటి పిల్లవాడి విజయంలో రెండవ పిల్లవాడు కూడా సంతోషపడటం అనేది మనమే నేర్పించాలి. కొంతమందికి చదువులో కాని ఆటల్లో కాని అభిరుచి బాగా ఉంటుంది, మరికొంతమందికి అటువంటివి లేకపోయినా కూడా సహజంగానే వారిలో మంచి లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి మనసు మంచిది కావచ్చు, లేదా ఎక్కువ మంది స్నేహితులు ఉండవచ్చు, వాళ్ళని ఎక్కువ మంది ఇష్టపడవచ్చు. పెద్దవాడికి క్లాసులో ఫస్ట్ రావచ్చు, కాని చిన్నవాడు అందరినీ నవ్వుతూ పలకరించవచ్చు. ఇలాంటి వ్యక్తిగత లక్షణాలని గుర్తించి మెచ్చుకుంటే రెండవ పిల్లవాడు సంతోషపడి అన్నయ్యలాగా బాగా చదవాలి అనుకుంటాడు. అప్పుడు తల్లిదండ్రులు ఈ విషయం గమనించి, అన్నయ్యలాగా నువ్వు కూడా రాణించు, మాకు మీరిద్దరూ రెండు కళ్ళలాంటి వారని మంచి మాటలు చెబుతూ ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలని చెబుతూనే ప్రోత్సాహాన్ని ఇవ్వాలి తల్లిదండ్రులు. ఇలా పోటీ మనస్తత్వంతో కానియండి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కానియండి, పదవ తరగతి వరకు బాగానే చదువుతారు. ఇక ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమైన దశ. అటు పిల్లలు బాగా కష్టపడుతుంటారు, ఇటు తల్లిదండ్రులకి తమ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలని కోరుకుంటారు. కానీ అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని లేదు, వాళ్ళ వాళ్ళ సామర్థ్యాల్ని తెలివితేటల్ని బట్టి వాళ్ళు చదువులో ముందుకెడతారు. అంతేకాని తల్లిదండ్రులు వాళ్ళ ఫలానా చదువులోనే రాణించాలని వాళ్ళ కోరికల్ని పిల్లల మీద ఏమాత్రం రుద్దకూడదు. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. అలాంటి పిల్లల మీద మన కోరికల్ని ఎప్పుడూ కూడా రుద్దకూడదు. ముఖ్యంగా వాళ్ళ అభిరుచుల్ని గమనించాలి. వాళ్ళకి లెక్కలంటే ఇష్టమా, సైన్స్ అంటే ఇష్టమా, సోషల్ అంటే ఇష్టమా, లేదా వాళ్ళకి వేరే ఏదైనా రంగం మీద ఆసక్తి ఉందా అని గమనించి వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని ఎన్నుకునేలా మనం చక్కని అవకాశం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించి మంచి ర్యాంకులో పాస్ అయి అటు తల్లిదండ్రులకి ఇటు సమాజానికి మంచి పేరు తెస్తారు. ఇలా బాగా చదివే పిల్లల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళ భవిష్యత్తు కోసం అంటే వాళ్ళ చదువు కోసం, వాళ్ళ వివాహం కోసం పొదుపు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. బాలికలు నెలల వయసు నుండి 9 సంవత్సరాల లోపు ఈ పథకంలో చేరవచ్చు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఏ బ్యాంకులోనైనా లేదా పోస్టాఫీసులోనైనా సుకన్య సమృద్ధి యోజన పథకం క్రింద ఒక బ్యాంకు ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో సుమారుగా 1000 రూపాయల నుంచి అత్యధికంగా 150,000 రూపాయల వరకు జమ చేయవచ్చు. ఇది 14 సంవత్సరాలు కట్టిన తర్వాత మెచ్యూరిటీ 20 సంవత్సరాలకి ఉంటుంది. చదువు కోసం కావాలంటే 50% ఇస్తారు. ఈ డబ్బుతో అమ్మాయి చదువుతో పాటు వివాహం జరిపించడం సులభం అవుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు గొప్ప వరమనే చెప్పాలి. కావున ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పథకం ద్వారా పిల్లల బంగారు భవితకు బాటలు వేయవచ్చు. మరికొంతమంది పిల్లలుంటారు, వాళ్ళకి తరగతిలో చెప్పే పాఠాల మీద అంత ఆసక్తి ఉండదు. ఉదాహరణకి కొంతమంది పిల్లలు నాట్యంలో, మరికొంతమందికి క్రికెట్, టెన్నిస్, రన్నింగ్ రేస్, వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని వాళ్ళకి ఇష్టమైన రంగం వైపు పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆ రంగంలో మంచి తర్ఫీదునివ్వాలి. అంతేకాని తల్లిదండ్రుల కోరికల్ని తీర్చే సాధనాలుగా మాత్రం పిల్లల్ని భావించొద్దు. అన్నింటికంటే ముఖ్యమైనది సంకల్పం. ఈ సంకల్ప బలాన్ని పిల్లలకి మనం కలగజెయ్యాలి. వాళ్ళ మనసుల్లో మంచి విత్తనాలు నాటాలి. ఆ విత్తనాలు మంచివైతే పెరిగి పెద్దవై వృక్షాలుగా కూడా మంచి ఫలాన్ని ఇస్తాయి. మనం వాళ్ళ అభివృద్ధిని చూడగలుగుతాం. ఇలా చిన్నప్పటి నుండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేంత వరకు ప్రతి స్టేజిలో కూడా మనం వాళ్ళకి దగ్గరుండి తగిన రీతిలో కౌన్సిలింగ్ ఇస్తూ ప్రేమను చూపించినట్లయితే పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది.
చిన్నారుల ఈ బంగారు

0: గారు భవిష్యత్తే భారతదేశం అత్యున్నత స్థాయికి చేరుకుందని చెప్పడానికి ఓ మైలురాయి.
1: ఇంతవరకు శ్రోతలు చిన్నారుల భవితకు బంగారు బాటలు ఈ అంశం గురించి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:55. శ్రోతలు శుభోదయం, సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:10 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి.

0: బియ్యం విక్రయిస్తున్నామన్నారు. బీపీటీ సూపర్ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రకాన్ని కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డు చూపించి ప్రతి ఒక్కరూ గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. మదనపల్లె నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 1000 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఫేజ్ 2 మంజూరైందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలతో పాటు మదనపల్లి పట్టణానికి సురక్షితమైన నిరంతర తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్ 1 కింద గండికోట రిజర్వాయర్ నుంచి గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే కాక విద్యార్థులకు నాణ్యమైన సమగ్ర సాంకేతిక ఆధారిత విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కీలకంగా మారుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 39 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిని ఆధునిక ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే పీఎం శ్రీ పథకం ప్రధాన ఉద్దేశం. సాంప్రదాయ బోధనా పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానం, నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీబీజీరామ్జీ పథకం కింద 24 రకాల పండ్ల తోటల సాగుకు 3 ఏళ్లపాటు 100% రాయితీ కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ వెంకటరత్న పేర్కొన్నారు. మండలంలోని వనంరెడ్డిగారి పల్లెలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీబీజీరామ్జీ పథకంలో గ్రామాల్లో రోడ్లు, కాలువలు, పండ్ల తోటల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పండ్ల తోటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. జిల్లాలో భారీగా మార్కెట్ యార్డులకు వస్తున్న టమోటాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. పుంగనూరు మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టమోటాలను డిమాండ్ ఉన్న నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లు, నగర సమీప గ్రామాల్లో అమ్మకాలకు పంపుతున్నామన్నారు. నో ప్రాఫిట్ నో లాస్ విధానంతో రైతుకు ప్రయోజనం ఉండేలా మదనపల్లి, పుంగనూరు, ములకల్ చెరువు, గుర్రంకొండ, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి టమోటాలను పంపి ఇక్కడ యార్డుల్లో డిమాండ్ వాతావరణం కల్పిస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద జీరో వేస్ట్ సిటీ లక్ష్య సాధనలో మదనపల్లె ముందంజలో ఉంది. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, వనరుల పునర్వినియోగం కార్యక్రమాలను మున్సిపాలిటీ చేపడుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దే దిశగా కమిషనర్ కె ప్రమీల ముందుకు సాగుతున్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో రోజు 62 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 36 టన్నుల తడి వ్యర్థాలు, 25 టన్నుల పొడి వ్యర్థాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ప్రక్రియ సజావుగా సాగితే త్వరలోనే జీరో వేస్ట్ సిటీగా మదనపల్లె మారుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలోని సిటీఎం రైల్వే స్టేషన్ నూతన శోభ సంతరించుకుంది. అమృత్ భారత్ ఎస్టేట్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులతో ఆధునీకరిస్తోంది. 7 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు 90% పూర్తయ్యాయి. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేసే ప్రణాళికతో రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ మంజుల పేర్కొన్నారు. ఆమె పీటీఎం కురబలకోట, బి కొత్తకోట, పెద్దమన్యం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు పడితే కంది, అలసంద, అనుములు, ఉలవ, పెసర, మినుములు, కొర్ర, జొన్న, సజ్జ, ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటి తడలను తగ్గించుకోవచ్చని వివరించారు. పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎల్నినో వల్ల ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం 6 తడి పంటలను ప్రోత్సహిస్తుందని, రైతులందరికీ సబ్సిడీ కింద విత్తనాలను అందిస్తుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. మీరింతవరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు. ఈ సంగతి మీకు తెలుసా? ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అంతకంటే ముందు
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం

0: ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: అమ్మో, అలారం మోగుతుంది, ఇక లేవాలి. చాలా టైం అయిపోయింది, పడుకోవాలి. ఆఫీస్కి వెళ్ళాలి అన్నా, స్కూల్స్కి వెళ్ళాలి అన్నా, కాలేజ్కి వెళ్ళాలి అన్నా టైం చూసుకొని వెళ్తాం. వంట చేయడానికి ఒక టైం, చేసింది తినడానికి ఒక టైం. బస్సుకో, ట్రైన్కో, ఫ్లైట్కో ఎక్కడికైనా వెళ్లాలంటే టైం చూస్తాం. ఎగ్జామ్స్ రాయడానికి టైం ఉంటుంది, రిజల్ట్స్ రావడానికి కూడా టైం ఉంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇలా చాలా విషయాలు. ఇంట్లో టైం, ఒంట్లో టైం, చేతికి టైం, ఇంకా మనం ఎంతగానో పట్టుకు తిరిగే ఫోన్లలో కూడా టైం. కార్లు, కంప్యూటర్స్ లో, టీవీల్లో, ఇలా మన చుట్టూ ఎక్కడ చూసినా గడియారమే. మన రోజువారీ జీవితంలో మనం ఎక్కువగా ఉపయోగించే మాటల్లో టైం కూడా ఒకటి. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక టైం ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా కరెక్ట్ గా టైంకే ప్లే అవుతూ ఉంది. మరి ఆ టైం ని మనకు చెప్పే గడియారం ఎలా పుట్టింది? పూర్వకాలంలో మనుషులు కాలాన్ని ఎలా కొలిచేవారు? సూర్య గడియారం నుంచి స్మార్ట్ వాచ్ల వరకు గడియారం ఎలా అభివృద్ధి చెందింది? ఒక సెకండ్ ను అసలు ఎలా నిర్ణయిస్తారు? సెకండ్లు, నిమిషాలు, గంటలు అనే భావన ఎలా వచ్చింది? గడియారంలో ముళ్ళు ఎందుకు తిరుగుతాయి? అదసలు ఎలా పనిచేస్తుంది? మొబైల్లో సమయం ఎలా మనకు కనిపిస్తుంది? ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారం ఏది? గడియారం లోపల మనకు కనిపించని విధంగా ఏం జరుగుతుంది? వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ రెగ్యులర్ గా మన లైఫ్ లో మనం రోజూ చూసే విషయాలే అయినా కూడా ఒకసారి కొంచెం డీప్ గా ఆలోచిస్తే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ లో నుంచి వచ్చే ఆన్సర్స్ కూడా ఎంతో ఆశ్చర్యకరంగా, అద్భుతంగా ఉంటాయి. మరి తెలుసుకుందామా? మనం రోజు ఎంతగానో ఉపయోగించే, చూసే, మాట్లాడుకునే గడియారం, క్లాక్ గురించిన విశేషాలు. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన జీవితంలో మనం రోజు ఎన్నో వస్తువులను చూస్తుంటాం. వాటిలో కొన్ని లేకపోతే మన రోజు మొత్తం గందరగోళంగా మారిపోతుంది. అలాంటి వాటిలో ఒకటి గడియారం. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఏదో ఒక విధంగా గడియారం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. సమయాన్ని మనం చేత్తో పట్టుకోలేము, కళ్ళతో చూడలేము, కానీ సమయం గడుస్తోందని మాత్రం మనకు తెలుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు, ఆకాశంలోకి ఎగిసి వస్తాడు, మళ్లీ అస్తమిస్తాడు. చంద్రుడు మారుతూ ఉంటాడు. ఋతువులు మారుతాయి, మొక్కలు పెరుగుతాయి, మనుషులు వృద్ధులవుతారు. ఈ మార్పులను గమనిస్తూ మనిషి కాలం అనే భావనను అర్థం చేసుకున్నాడు. గడియారం ఆ కాలాన్ని, అదే ఆ సమయాన్ని కొలుస్తుంది. గడియారం లేని రోజుల్లో మనిషికి ప్రకృతే గడియారం, ముఖ్యంగా సూర్యుడు. సూర్యుడు ఉదయిస్తే ఉదయం, పైకి వచ్చినప్పుడు మధ్యాహ్నం, అస్తమిస్తే సాయంత్రం. రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసి సమయాన్ని అంచనా వేసేవారు కూడా. అంతేకాదు, పక్షుల ప్రవర్తన, నీడల పొడవు, చంద్రుని ఆకారం, ఋతువుల మార్పు వంటి వాటిని ఉపయోగించేవారు. అక్కడి నుంచి సమయాన్ని కొలిచే పరికరాల అభివృద్ధి మొదలైంది. మనిషి తయారు చేసిన పురాతన కాల కొలమాన పరికరాల్లో ఒకటి సూర్య గడియారం, సన్ డైల్. ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఒక కర్ర లేదా స్తంభాన్ని నేలపై నిలబెడతారు. సూర్యకాంతి పడినప్పుడు ఆ కర్ర నీడ ఒక దిశలో పడుతుంది. సూర్యుడు ఆకాశంలో కదులుతున్న కొద్దీ నీడ కూడా కదులుతుంది. ఆ నీడను గుర్తించిన స్థానాల ఆధారంగా సమయాన్ని అంచనా వేయవచ్చు. అంటే గడియారంలో ముళ్ళు తిరిగే బదులుగా సూర్య గడియారంలో నీడ కదులుతూ ఉంటుంది. ఇలాంటివి ఇప్పటికి కూడా మనం ఎక్కడైనా ఏన్షియంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, గుళ్ళు కాని, కోటలు గాని వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. ఇది నిజంగా అద్భుతమైన ఆలోచన కదా. అయితే దీనికి ఒక పెద్ద సమస్య ఉంది. మబ్బులు ఉంటే, సూర్యుడు కనిపించకపోతే, రాత్రి అయితే, అప్పుడు మనం సమయాన్ని కరెక్ట్ గా అంచనా వేయలేకపోయే వాళ్ళం. మరింత ఖచ్చితమైన పద్ధతి అవసరమైంది. సూర్యుడు లేకపోయినా సమయాన్ని కొలవాలి. అప్పుడు వచ్చిందే నీటి గడియారం. ఒక పాత్రలో చిన్న రంధ్రం చేసి నీటిని నింపుతారు. ఆ రంధ్రం ద్వారా నీరు ఒక నిర్దిష్ట వేగంతో బయటకు వస్తూ ఉంటుంది. నీటి స్థాయి తగ్గుతున్న కొద్దీ గడిచిన సమయాన్ని అంచనా వేయవచ్చు. ఇలాంటి

నీటి గడియారాలను ప్రపంచంలోని అనేక పురాతన నాగరికతలలో ఉపయోగించారు. ఈజిప్ట్, గ్రీస్, రోమ్ వంటి ప్రాంతాల్లో నీటి గడియారాల అభివృద్ధి ఎక్కువగా జరిగింది. కొన్ని నీటి గడియారాలు కేవలం సమయాన్ని చెప్పడమే కాకుండా గంటలు అంటే అలారం లా కూడా పనిచేస్తాయి. బొమ్మలను కదపడం వంటి పనులు కూడా చేసేవి. మ్యూజియంలో ఇలాంటి గడియారాలు, కరెక్ట్ గా టైం అయినప్పుడు బయటకు వచ్చి గంట కొట్టేసి వెళ్లే గడియారాలు మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు. ఇంకో ప్రసిద్ధమైన కాల కొలమానం ఇసుక గడియారం. రెండు గాజు పాత్రలను కలిపి ఉంచి పైభాగంలో ఇసుక నింపుతారు. ఇసుక నెమ్మదిగా కిందకి జారుతుంది. ఇది మనం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. మనం ఇప్పుడు షో పీస్ లాగా పెట్టుకుంటూ ఉంటాము. మొత్తం ఇసుక కిందకి చేరడానికి పట్టే సమయాన్ని ఒక నిర్దిష్ట వ్యవధిలాగా అంచనా వేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా ఒక గంట మాత్రమే కాదు, కొన్ని చిన్నవి కొన్ని నిమిషాలని, ఒక గంట కాకుండా రెండు మూడు గంటల్ని కూడా కొలిచేవి ఉంటాయి. ఇప్పటికి కూడా ఇందాక చెప్పుకున్నట్టు మనం కొన్ని గేమ్స్ లో, వంటగదిలో, అలంకరణలో ఈ హార్ గ్లాస్ ని ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత కొవ్వొత్తి గడియారం. ఇది కూడా చాలా ఆసక్తికరమైన పద్ధతి అండి. ఒక కొవ్వొత్తిని తీసుకుని దానిపై నిర్దిష్టమైన ప్లేసెస్ లో గుర్తులు పెడతారన్నమాట. కొవ్వొత్తి కాలిపోతున్న కొద్దీ దాని పొడవు తగ్గిపోతుంది. ఎంత కొవ్వొత్తి కాలిపోయిందో చూసి ఎంత సమయం గడిచిందో తెలుసుకోవచ్చు. అంటే మంట నెమ్మదిగా కాలుతూ సమయాన్ని చెబుతుంది. ఇలా కొవ్వొత్తి కాలేటప్పుడు దానికి వాళ్ళు అలారం కూడా ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. ఎలా అంటే, కొవ్వొత్తికి ఒక టైం దగ్గర సపోజ్ రెండు గంటల తర్వాత వాళ్ళకి అలారం కావాలి అనుకున్నప్పుడు, రెండు మార్క్స్ తర్వాత ఒక సీలను ఆ కొవ్వొత్తికి గుచ్చుతారన్నమాట. కొవ్వొత్తి కాలుతూ ఆ నిర్దిష్టమైన ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సీల దగ్గర ఉన్న కొవ్వొత్తి మైనం కాలిపోయి ఆ మేకు కింద పడిపోతుంది. అప్పుడు సౌండ్ వస్తుంది కదా, దాన్ని వాళ్ళు అలారం లాగా ఉపయోగించుకునేవాళ్ళు. సూపర్ విషయం కదండి. యాంత్రిక గడియారం. ఇప్పుడు మనం ఆధునిక గడియారానికి దగ్గరగా వచ్చామన్నమాట. మధ్యయుగ కాలంలో యూరోప్ లో పెద్ద మెకానికల్ క్లాక్స్ అభివృద్ధి చెందాయి. ఇవి సూర్యుడు, నీరు లేదా ఇసుకపై ఆధారపడకుండా గేర్లు, బరువులు, నియంత్రణ వ్యవస్థతో పనిచేసేవి. ఒక బరువు కిందకి పడుతూ శక్తిని అందిస్తుంది. ఆ శక్తి గేర్లను తిప్పుతుంది. కానీ గేర్లు ఒక్కసారిగా వేగంగా తిరిగితే గడియారం సరిగ్గా సమయం చెప్పదు. అందుకే ఆ కదలికను నియంత్రించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరం. అదే ఎస్కేప్మెంట్ మెకానిజం. ఇది గడియారం గుండె లాంటిదన్నమాట. ఇది గేర్లను ఒక నిర్దిష్టమైన వేగంతో కదిలేలా నియంత్రిస్తూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ క్లాక్స్ ఉంటాయి కదండి, దాంట్లో మనం చూడొచ్చు ఈ కదలికలు ఎలా ఉంటాయి అని. గడియారాన్ని బయట నుంచి చూస్తే డయల్, అంకెలు, మూడు ముళ్ళు ఉంటాయన్నమాట. అంతే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ లోపల మాత్రం ఒక చిన్న ప్రపంచమే ఉంటుందండి. మెకానికల్ వాచ్ లో సాధారణంగా స్ప్రింగ్, గేర్స్, ఎస్కేప్మెంట్, బ్యాలెన్స్ వీల్స్, హ్యాండ్ వంటి భాగాలుంటాయి. తర్వాత పెండ్యులం క్లాక్ అన్నమాట. ఇక్కడ మనం తప్పక చెప్పుకోవాల్సిన పేరు గెలీలియో గెలీలీ. పెండ్యులం అంటే ఒక బరువు ఒక తాడు లేదా కడ్డీకి వేలాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ క్లాక్స్ మనం చూడొచ్చు. పెండ్యులం కదలికను గమనించిన గెలీలియో దాని సమయ కొలత సామర్థ్యంపై ఆసక్తి చూపించి ఎన్నో విషయాలు కనుక్కున్నారు. తర్వాత క్రిస్టియన్ హైగెన్స్ 1656లో మొదటి విజయవంతమైన పెండులం గడియారాన్ని నిర్మించారు. ఇది గడియారాల ఖచ్చితత్వాన్ని ఎంతో మెరుగుపరిచిందన్నమాట. పెండులం టిక్ టాక్ టిక్ టాక్ అని సౌండ్ చేసుకుంటూ అట్టి ఇటు కదులుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఊగుడు గడియారంలోని యంత్రాంగాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు సెకండ్, నిమిషం, గంట అంటూ సమయాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు టైం ఎంత అయింది అంటే సపోజ్ 8:40, 3 సెకండ్లు అని అలాగా. అసలు ఒక సెకండ్ ఎంత సమయం? ఒక సెకండ్ ను ఎలా నిర్ణయించారు అంటే, భూమి తన చుట్టూ ఒక్కసారి తిరగడానికి పట్టే సమయాన్ని ఒక రోజు అంటాం కదా. అంటే 24 గంటలు, 1 గంట 60 నిమిషాలు, 1 నిమిషం 60 సెకండ్లు. అంటే మొత్తంగా ఆ రోజును విభజిస్తే 24 x 60 x 60, అప్పుడు 86,400 సెకండ్లు మనకు వచ్చాయి. అంటే ఈక్వల్ కౌంట్ రావడం కోసం మనం అలా విభజించుకున్నాం. అప్పుడు ఒక సెకండ్ ను సులభంగా ఒక రోజులో 86,400వ భాగంగా భావించవచ్చు. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. భూమి తిరిగే వేగం ఎప్పుడు అచ్చం ఒకేలాగా ఉండదు. చాలా చిన్న చిన్న స్థాయిలో మారుతూ ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన
ఎప్పుడు ఒకేలా ఉండే ప్రమాణం కావాలి. అందుకే తర్వాత వాళ్ళు సీసియం 133 అనే అణువును ఉపయోగించారు. ఈ సీసియం ఏం చేస్తుంది

అంటే అణువుల్లో జరిగే ఒక నిర్దిష్టమైన కంపనాన్ని చాలా ఖచ్చితంగా కొలుస్తూ ఉంది. మన గడియారాల్లో ఒక పూర్తి చక్రం 12 గంటలు. దీని వెనుక పురాతన నాగరికతల ప్రభావం కూడా ఉంది. ప్రత్యేకంగా ప్రాచీన ఈజిప్షియన్ మరియు బాబిలోనియస్ కాల గణన పద్ధతి కూడా దీనిపై ఎంతో ప్రభావితం చూపిస్తుంది. ఒక రోజును పగలు రాత్రి అని విభజించి 12+12 24 గంటల వ్యవస్థ అభివృద్ధి చెందింది. అందుకే మనం గడియారంలో ఒక చక్రం అంటే ఒకసారి తిరగడానికి 11:60 చూస్తూ ఉంటాం. మరి ఈ 60 సెకండ్లు లేదంటే 60 నిమిషాలే ఎందుకు ఓ 100 నిమిషాలు లేదా 150 నిమిషాలు పెట్టుకోవచ్చు కదా ఒక గంటకి అంటే 60కి చాలా విభాజకాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు 60 ని 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 ఇలా ఏ సంఖ్యలో అయినా సులభంగా మనం భాగించవచ్చు. అందుకనే 60గా విభజించి దానికి అనుగుణంగా సెట్ చేసుకున్నారు. మొదట గడియారాలు పెద్దవిగా ఉండేవి. భవనాలపై, చర్చి గోపురాలపై, పట్టణాల మధ్యలో పెద్ద గడియారాలు ఉండేవి. తర్వాత చిన్న గడియారాలు కూడా తయారయ్యాయి. ఆ తర్వాత పాకెట్ వాచెస్ అంటే జోబులో పెట్టుకుని తిరిగే గడియారాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పట్టణాల మధ్యలో ఉండే గడియారాల్ని మనం మన నెల్లూరులో కూడా చూడొచ్చండి. క్లాక్ టవర్ విఆర్సీ దగ్గర దీన్ని 1939లో కట్టారట. ఆ తర్వాత రిస్ట్ వాచెస్, చేతికి పెట్టుకునే గడియారాలు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. మొదట్లో ఇవి మహిళలు అలంకరణ కోసం ఉపయోగించేవాళ్లు. తర్వాత పురుషులు కూడా ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు. క్వార్ట్జ్ క్లాక్, ఆధునిక గడియార ప్రపంచంలో మరో విప్లవాత్మకమైన మార్పు క్వార్ట్జ్ క్లాక్. క్వార్ట్జ్ అనే ఒక ప్రత్యేకమైన స్ఫటికం ఇందులో ఉంటుంది. దీనికి విద్యుత్ ప్రవహించినప్పుడు అది చాలా స్థిరమైన ఫ్రీక్వెన్సీలో కంపిస్తూ ఉంటుంది. గడియారం ఈ కంపనాలను ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ద్వారా లెక్కిస్తుంది. డిజిటల్ క్లాక్, డిజిటల్ గడియారంలో ముళ్ళుండవు. దాని బదులుగా 10:35, 27 సెకండ్లు లాంటి సంఖ్యలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా మనం ఆ వాచెస్ ని యూజ్ చేస్తూనే ఉంటాం. దీని లోపల ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ కంపనాలని లెక్క పెట్టి సెకండ్లు, నిమిషాలు, గంటలుగా మార్చి వాటిని డిస్ప్లేలో మనకి నెంబర్ రూపంలో బయటకు కనిపించేలా చేస్తుంది. మరి మొబైల్స్ లో టైం ఎలా వస్తుంది అంటే మొబైల్లో కూడా ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. కానీ ఫోన్ అవసరాన్ని బట్టి మొబైల్ నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఖచ్చితమైన సమయాన్ని తన గడియారంలో అది సెట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకే ఫోన్ లో మనం చూసే సమయం సాధారణ గడియారం కంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అది సెట్ చేసుకుంటూ ఉంటుంది. అటామిక్ క్లాక్, ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన గడియారాల్లో అటామిక్ క్లాక్ ఒకటి. పేరు వింటేనే అర్థమవుతుంది కదా, ఇది అణువుల ప్రవర్తనను ఉపయోగించి సమయాన్ని కొలుస్తుంది. ప్రపంచంలోని శాస్త్రీయ పరిశోధనలు, ఉపగ్రహ నావిగేషన్లు, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక వ్యవస్థలకు అత్యంత ఖచ్చితమైన సమయం అవసరం. జీపీఎస్ కూడా సమయ ఖచ్చితత్వంపై బలంగా ఆధారపడుతుంది. ఎందుకంటే సమయంలో అతి చిన్న తేడా వచ్చినా కూడా దూరాన్ని లెక్కించడంలో పెద్ద తేడా రావచ్చు. అందుకే అటామిక్ క్లాక్స్ ప్రాచుర్యం పొందాయి. స్మార్ట్ వాచెస్, ఇప్పుడు మనం ఎంతగానో ఉపయోగించే గడియారాలు. స్మార్ట్ వాచ్ సమయం చెప్పడం మాత్రమే కాదండి, అది ఇంకా చాలా పనులు చేస్తుంది. మన అడుగులు లెక్కేస్తుంది, వ్యాయామాన్ని ట్రాక్ చేస్తుంది, నోటిఫికేషన్స్ చూపిస్తుంది, మెసేజెస్ చూపిస్తుంది, కాల్స్ ని చూపిస్తుంది, ఈవెందో మనం కాల్స్ మాట్లాడొచ్చు కూడా. అలారం లాగా పనిచేస్తుంది. కొన్ని మోడళ్లు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మెజర్మెంట్స్ ని కూడా అందిస్తాయి. జీపీఎస్ తో మన స్థానాన్ని తెలుసుకోవచ్చు. ఇలా చాలా రోల్స్ ఈ స్మార్ట్ వాచెస్ లోనే మనం పొందొచ్చు అన్నమాట. ప్రపంచంలో కొన్ని గడియారాలు సమయం చెప్పడం కంటే చరిత్రలో భాగంగా మారిపోయాయి. లండన్ లోని బిగ్ బెన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ గడియార చిహ్నాల్లో ఒకటి. ఒకప్పుడు మనిషి సమయాన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం ఆధారంగా చూసేవాడు. కానీ గడియారం వచ్చిన తర్వాత సమయం చిన్న చిన్న భాగాలుగా విభజించబడింది. ఉదయం 9 గంటలకు పని, 10 గంటలకు సమావేశం, 1 గంటకు భోజనం, 5 గంటలకు పని ముగింపు, 6:30 బస్సు. ఇలా గడియారం మన జీవితాన్ని క్రమబద్ధీకరించింది. ఇంకా పరిశ్రమల అభివృద్ధికి కూడా ఖచ్చితమైన సమయం ఎంతో అవసరమైంది. రైల్వేలు వచ్చినప్పటి నుంచి మరింత ఖచ్చితమైన సమయం అవసరం. ఎందుకంటే 1 నిమిషం అటు ఇటు లేట్ అయినా కూడా మన కోసం ట్రైన్ ఆగదు, కరెక్ట్ టైం కి అది వెళ్ళిపోతుంది. అలా స్టాండర్డ్ టైం, టైమ్ జోన్స్ వంటి వ్యవస్థలు ప్రాచుర్యం పొందాయి. టైమ్ జోన్ ఎందుకు వచ్చింది అంటే భూమి గుండ్రంగా ఉంది కదా, భూమి తన అక్షం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి సూర్యోదయం జరగదు. భారతదేశంలో ఉదయం అయితే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి అయ్యుండొచ్చు. అందుకే ప్రపంచాన్ని వివిధ టైమ్ జోన్స్ గా విభజించారు. భారతదేశం ప్రధానంగా ఇండియా

టీ ఉపయోగిస్తుంది. భారతది యూటీసీ ప్లస్ 5:30 మినిట్స్ ఉంటుందన్నమాట. యూటీసీ అంటే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్. యూటీసీ కంటే భారత సమయం 5:30 నిమిషాలు ముందు ఉంటుంది. నేచురల్ గా ఉండే యూటీసీ టైం కంటే కూడా మనం ఒక ప్లస్ 5½ అవర్స్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డే లైట్ సేవింగ్ టైం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. కొన్ని దేశాల్లో సంవత్సరంలోని కొన్ని నెలల్లో గడియారాన్ని ఒక గంట ముందుకు లేదా వెనక్కి మారుస్తారు. ఇది వాళ్ళు మాన్యువల్ గా చేస్తారు. ఎందుకంటే డే లైట్ సేవింగ్ టైం అంటే పగటి వెలుతురు సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి గడియారాన్ని కొంతకాలం ముందుకు మార్చే విధానం. ఉదాహరణకు ఒక దేశంలో సాధారణంగా సూర్యోదయం 6:00 గంటలకు అయింది, సూర్యాస్తమం 6:00 గంటలకు అవుతుంది అనుకోండి. డే లైట్ సేవింగ్ టైం ఉన్నప్పుడు గడియారాన్ని 1 గంట ముందుకు మారుస్తారన్నమాట. సూర్యోదయం 7:00 గంటలకు అవుతుంది, సూర్యాస్తమం కూడా 7:00 గంటలకు అవుతుంది. కానీ యాక్చువల్ గా అయితే గడియారంలో మనకి 6 చూపిస్తూ ఉంటది, ఎందుకంటే టైం ని జరిపారు కదా. అంటే సూర్యుడు సమయం మారదు, మనం గడియారంలో టైం మారుస్తాం. ఎందుకు ఇలా చేస్తారు అంటే ఉదయం వాళ్ళకి లేట్ గా సూర్యోదయం అవడం, రాత్రి సూర్యాస్తమం లేట్ గా అవడం వల్ల ఉదయం 6 గంటలకి సూర్యుడు ఇంకా వచ్చిండడు, వెలుతురు ఉండదు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా లైట్స్ ఉపయోగించాలి. సాయంత్రం సూర్యుడు ఉన్నా కూడా త్వరగా మూసేస్తారు ఆఫీసులన్నీ. సో అనవసరంగా వాళ్ళకి ఏంటంటే సూర్యుని ఉపయోగించుకోకుండా ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది. అది ఎలక్ట్రిసిటీ రూపంలోనో బ్యాటరీస్ రూపంలోనో ఇంకెలా అయినా కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సూర్యుడు ఉండే టైం కి వాళ్ళ క్లాక్స్ ని అడ్జస్ట్ చేసుకుంటారు. అంటే ప్రజల దృష్టిలో మనం 9 to 5 వర్క్ కే వెళ్తూ ఉంటాము, కానీ యాక్చువల్ గా అప్పుడు 10 to 6 వరకు లేదంటే 8 to 4 వరకు ఉంటుంది. కొంచెం టికమకగా ఉంది కదండి. యా, నాకు కూడా ఫస్ట్ విన్నప్పుడు వాట్ అనిపించింది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నాయి. దీని వల్ల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పగటి వెలుతురుని ఎక్కువగా ఉపయోగించుకోవడం, పని వ్యాపారం వినోద కార్యక్రమాలకు సాయంత్రం ఎక్కువ వెలుతురు అందించడం జరుగుతుంది. దీన్ని డే లైట్ సేవింగ్ టైం అంటారు. అమెరికాలోని చాలా రాష్ట్రాలు, కెనడాలోని చాలా రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఇంకా చాలా దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం డే లైట్ సేవింగ్ టైం అనుసరించట్లేదు మనమైతే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అండి, గడియారంలో ముళ్ళులు మనం ఎప్పుడు చూసినా కూడా రైట్ కి కదులుతూ ఉంటాయి. మరి ఎందుకు అవి వెనక్కి తిరగవు అంటే సూర్య గడియారాల్లో ఉత్తర అర్ధగోళంలో సూర్యుడి కదలిక కారణంగా నీడ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది, కుడివైపు తిరుగుతూ ఉంటది. కాబట్టి ప్రారంభ యాంత్రిక గడియారాల్లో కూడా వాటి రూపకల్పన అదే దిశలో చేశారు. తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే సూర్యుడు నీడ ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో అలాగే క్లాక్ లో కూడా మనకి ములులు అలాగే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఉదయాన్నే లేస్తాం, రాత్రి పడుకుంటాం, రోజులో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక టైంలో తింటూ ఉంటాం. ఒకవేళ ఆ టైంకి తినలేకపోతే మనకు ఆకలి వస్తుంది, తలనొప్పి వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఇంకా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. రాత్రి అయితే నిద్ర వస్తుంది, పగలైతే మెలకు వస్తుంది. సో క్లాక్ లో జరుగుతుంది ఓకే, మరి ఇవన్నీ మన బాడీలో కూడా కరెక్ట్ టైం టు టైం ఎలా జరుగుతుంది అంటే మన శరీరంలో కూడా ఒక క్లాక్ ఉంటుంది. అది ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కోవాలి, ఎప్పుడు ఆకలి వేయాలి అని మనకి చెబుతూ ఉంటుంది. దాన్నే బయోలాజికల్ క్లాక్ లేదా జీవ గడియారం అంటారు. మన శరీరంలో జరిగే అనేక ప్రక్రియలకు ఒక నిర్దిష్ట సమయ క్రమం ఉంటుంది. నిద్ర, మెలకువ, ఆకలి, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల విడుదల వంటి వాటిని ఈ జీవ గడియారం నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన కళ్ళకు ఉదయం సూర్యకాంతి చేరినప్పటి నుంచి పగలైందని మెదడుకు సంకేతం వెళ్తుందన్నమాట. రాత్రి చీకటి పడిన తర్వాత శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది. దాంతో మనకు నిద్ర వచ్చేలాగా శరీరం సిద్ధమవుతుంది. అందుకే రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పగలు ఎక్కువసేపు నిద్రపోవడం వంటి అలవాట్లు మన జీవ గడియారాన్ని గందరగోళంగా మార్చేస్తాయి. అందుకే కరెక్ట్ టైం టు టైం పడుకొని లేయాలి అని చెప్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం భారత్ నుంచి అమెరికాకో, యూరోప్ కో లేదా ఇతర దేశాలకు వెళ్లామనుకోండి, ఓకే వెళ్ళకపోయినా కూడా చాలా మంది మాట్లాడుకుంటుంటేనే వినే ఉంటాం కదా, అక్కడి సమయం ఇక్కడి సమయానికి చాలా తేడా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్లిన కొత్తల్లో అక్కడ రాత్రి ఉన్నా కూడా మన శరీరం ఇంకా అది పగలే అన్న భావనలో ఉండవచ్చు. అందుకే కొత్త ప్రదేశానికి వెళ్లిన మొదటి కొన్ని రోజుల్లో సమయానికి నిద్ర పట్టకపోవడం, పగటి పూట కూడా నిద్ర రావడం వంటి చిన్న చిన్న చేంజెస్ జరుగుతుంటాయి. ఎందుకంటే మన బాడీలో ఉన్న బయోలాజికల్ క్లాక్ ఇంకా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేదు. దీనినే జెట్ లాగ్ అంటారు. సో మన బయోలాజికల్ క్లాక్ ఇక్కడ సమయానికి అలవాటు పడి ఉంటుంది. కాబట్టి ఒకసారి వేరే
వేరే టైం జోన్ కి వెళ్తే బయట

ఉన్న సమయం మారిపోయినా మన శరీరంలో ఉన్న గడియారం వెంటనే మారదు. కొన్ని రోజులు అక్కడ సూర్యకాంతి, నిద్ర సమయం, భోజనం చేసే సమయం, రోజువారీ పనులు కొత్త సమయానికి అనుగుణంగా కొనసాగిస్తే క్రమంగా మన బయోలాజికల్ క్లాక్ కూడా సమయాన్ని సర్దుకుంటూ అక్కడ ఉన్నటువంటి టైం కి కూడా అడ్జస్ట్ అయిపోతుంది. వావ్, వాట్ ఏ థింగ్ కదండి. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన దేశంలో ఉదయం 6 గంటలు ఉన్నప్పుడు మరో దేశంలో అప్పటికే మధ్యాహ్నం అయి ఉండొచ్చు. మనం అనుకున్నాం కదా మన క్లాక్ కి వాళ్ళ క్లాక్ కి చాలా తేడా ఉంటుంది కాబట్టి టైం. అప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి డేట్ కూడా మారిపోతుంది. ఇవాళ మనకు 24వ తేదీ అనుకోండి, కొన్ని దేశాల్లో అది 25వ తేదీగా ఉండొచ్చు, కొన్ని దేశాల్లో 23వ తేదీలకు కూడా ఉండొచ్చు. దీనికోసమే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ఊహాత్మక రేఖ ఉంది, అదే ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనకు ప్రపంచంలోని తేదీలను సరిగ్గా సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భూమి ఒక రోజులో ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఒకే సమయం ఉండదు, ఒకే తేదీ కూడా ఉండదు. ఒక చోట కొత్త రోజు మొదలైనప్పటికీ మరో చోట ఇంకా పాత రోజే ఉంటుంది. అందుకే ఏ ప్రాంతంలో తేదీ మారాలి, ఎక్కడ కొత్త రోజు ప్రారంభమవుతుంది అనే విషయాల్లో ఒక అంతర్జాతీయ సరిహద్దు అవసరం. దీన్నే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ భూమిపై గీసిన ఒక ఊహాత్మక రేఖ. ఇది దాదాపుగా 180 డిగ్రీల రేఖాంశం దగ్గర పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుంది. ఈ రేఖను పడమర వైపు నుంచి తూర్పు వైపుకు ఎవరైనా దాటితే వాళ్ళ తేదీ ఒక రోజు వెనక్కి వెళ్తుంది. తూర్పు నుంచి పడమర వైపుకు దాటితే ఒక తేదీ ముందుకు వెళ్తుంది. యా, ఒకవైపు 20 ఉంటే ఈ రేఖను దాటితే మరోవైపు వెళ్తే మనమే 20 ఉంటామన్నమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రేఖ నేరుగా గీసిన గీతలా ఉండదు. కొన్ని దేశాలు, దీవులు 2 వేర్వేరు తేదీల్లో విడిపోకుండా ఉండడానికి ఆ దేశం వరకు దాన్ని కట్ చేసుకుంటూ, అంటే ఆ దేశంలో మాత్రం అదే తేదీ ఉండేలాగా చూసుకున్నారు. ఇది ముఖ్యంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాలు, కమ్యూనికేషన్, వ్యాపారం, క్యాలెండర్ తేదీలను సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ప్రపంచంలో తేదీ మారే సరిహద్దు. ఈ రేఖ వల్ల భూమిపై ఒక ప్రాంతంలో కొత్త రోజు మొదలైనప్పుడు మరో ప్రాంతంలో ఇంకా పాత రోజే కొనసాగుతూ ఉంటుందన్నమాట. లైవ్ లొకేషన్, ఈ వర్డ్ ను మనం ఖచ్చితంగా వాడుతూనే ఉంటాం కదా. మన ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ని ఓపెన్ చేసి మనం ఎక్కడున్నామో చూసి కొన్ని సెకండ్లలోనే మన లొకేషన్ ను వేరే వాళ్లకు షేర్ చేయొచ్చు, మనం కూడా తెలుసుకోవచ్చు. మనం ఉన్న ప్రదేశాన్ని జీపీఎస్ అంత ఖచ్చితంగా గుర్తించడంలో సమయం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీపీఎస్ ఉపగ్రహాలు నిరంతరం భూమికి రేడియో సిగ్నల్స్ పంపుతూ ఉంటాయి. ఆ సిగ్నల్ ఉపగ్రహం నుంచి మన ఫోన్ కి చేరడానికి ఎంత సమయం పట్టిందో జీపీఎస్ లెక్కిస్తుంది. అప్పుడే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. దూరం తెలుసుకోవాలంటే ఎంత సమయం పట్టింది ఖచ్చితంగా తెలియాలి. సమయంలో చిన్న చిన్న పొరపాటు వచ్చినా కూడా దూరం లెక్కించడంలో పెద్ద పెద్ద పొరపాట్లు రావచ్చు. అందుకే జీపీఎస్ ఉపగ్రహాల్లో అత్యంత ఖచ్చితమైన అటామిక్ క్లాక్ ని ఉపయోగిస్తూ ఉంటారు. సో జీపీఎస్ పనిచేయడానికి కూడా టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్టికల్ అటామిక్ క్లాక్స్, అటామిక్ క్లాక్స్ కంటే కూడా మరింత ఖచ్చితమైనటువంటి సమయాన్ని తెలియజేయడానికి శాస్త్రవేత్తలు ఆప్టికల్ అటామిక్ క్లాక్స్ ని అభివృద్ధి చేశారు. అటామిక్ క్లాక్స్ అణువుల కంపనాలను ఉపయోగించి సమయాన్ని ఖచ్చితంగా మనకి తెలియజేస్తే ఆప్టికల్ అటామిక్ క్లాక్స్, ఇవి సాధారణంగా అణు గడియారాల కంటే చాలా ఎక్కువగా ఫ్రీక్వెన్సీ ఉన్న కాంతి తరంగాలను ఉపయోగించి ఒక సెకండ్ ను చిన్న పొరపాటు కూడా రానివ్వకుండా బిలియన్ సంవత్సరాలు అంతే ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇవి జీపీఎస్ శాస్త్రీయ పరిశోధనలు, అంతరిక్ష సాంకేతికతల్లో కూడా ఉపయోగించవచ్చు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన గడియారాలు కొన్ని ఉన్నాయండి. అవి కేవలం సమయాన్ని మాత్రమే కాదు, అవి అద్భుతమైన కళాఖండాలుగా తయారయ్యాయి. బంగారం, ప్లాటినం, వజ్రాలు, అరుదైన రత్నాలు, చేతితో తయారు చేసిన మెకానికల్ మూమెంట్స్, ఇవన్నీ కలిపి తయారు చేసిన లగ్జరియస్ వాచెస్ కోట్ల రూపాయల ధరలకు అమ్ముడుపోతూ ఉంటాయి. ఒక గడియారం ధరతో మనం ఒక ఇల్లే కొనేసేయచ్చు, కానీ వాటి విలువ సమయాన్ని చూపించడంలో మాత్రమే కాదండి, అందులోని కళ, క్రాఫ్ట్ మ్యాన్షిప్, రేరిటీ, హిస్టరీ కూడా వాటి యొక్క విలువను నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా రికార్డు స్థాయిలో అమ్ముడైన చేతి గడియారం పటెక్ ఫిలిప్పీ గ్రాండ్ మాస్టర్ చైమ్రేఫ్, ధర 31 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్, అంటే 2019 దాదాపుగా
31.1 మిలియన్ల US డాలర్స్.

0: వ్యవస్థ 250 కోట్లకు పైగా ఒక వాచ్ పలికిందండి. 2019 నవంబర్ 9 జెనీవా స్విట్జర్లాండ్ లో జరిగిన ఓన్లీ వాచ్ చారిటీ ఆక్షన్ లో ఈ వాచ్ వేలం వేశారు. ఎవరు కొన్నారో ఇప్పటికీ కూడా అధికారికంగా వెల్లడించలేదు. ఎవరో ఒక పర్సన్ ప్రైవేట్ గా కొనుక్కున్నారు. ఇది ఒక అనానిమస్ ప్రైవేట్ కలెక్టర్ చేతికి వెళ్లింది. అంత ఖరీదు ఎందుకంటే ఇది సాధారణ గడియారం కాదు, ఇది ఒకటే తయారు చేసిన యూనిక్ పీస్ అన్నమాట. మళ్లీ మళ్లీ ఇంకొకటి లేదు, తయారు కూడా చేయలేరు. ప్రత్యేకంగా స్టైన్లెస్ స్టీల్ తో తయారు చేశారు. ఇందులో 20 కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే సమయాన్ని చూపడం మాత్రమే కాకుండా ఎన్నో క్లిష్టమైన మెకానికల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. పీటెక్ ఫిలిప్పి రెండు వైపులా డయల్ ఉండేలాగా రూపొందించిన గ్రాండ్ మాస్టర్ చైమ్ కుటుంబానికి చెందినటువంటి వాచ్ ఇది. గంటలు నిమిషాలు మాత్రమే కాదు, మినిట్ రిపీటర్, అలారం, పెర్పెచువల్ క్యాలెండర్, మూన్ ఫేస్, సెకండ్ టైమ్ జోన్ వంటి అనేక ఫంక్షన్స్ ఉన్నాయి పీటెక్ ఫిలిప్పిలో. మరో గొప్ప విషయం ఏంటంటే దీన్ని అమ్మగా వచ్చిన 200 కోట్ల రూపాయల్ని ఒక అరుదైన వ్యాధి కోసం చేసే పరిశోధనలకు వాళ్ళు డొనేట్ చేశారనమాట. ఒకరోజు మన ఫోన్, గడియారాలు, కంప్యూటర్లు అన్నింటిలో సమయం కనిపించకుండా పోయిందని ఊహించుకోండి. మనం ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, అన్నీ గందరగోళం కదా. అందుకే గడియారం చూడడానికి చిన్న వస్తువులా కనిపించిన మన ఆధునిక నాగరికతకు అది ఒక మౌలిక పరికరం. ఇప్పుడు గడియారం అంటే కేవలం చేతికి పెట్టుకునే వాచ్ మాత్రమే కాదు, మన చుట్టూ ప్రతిరోజు క్లాక్ ఉంటుంది. మొబైల్ ఫోన్ లో క్లాక్, కంప్యూటర్ లో క్లాక్, కార్ లో క్లాక్, మైక్రో ఓవెన్ లో క్లాక్, వాషింగ్ మిషన్ లో క్లాక్, సీసీటీవీలో క్లాక్, బ్యాంకింగ్ సిస్టమ్ లో క్లాక్, ఇంటర్నెట్ సర్వీసెస్ లో క్లాక్, సాటిలైట్ లో క్లాక్, జీపీఎస్ లో క్లాక్, విమానాల్లో క్లాక్, రైల్వే వ్యవస్థలో క్లాక్, వాట్ నాట్ అండి, ప్రతి ఒక్క విషయంలో క్లాక్ ఉంటుంది. మన ఆధునిక ప్రపంచం మొత్తం ఖచ్చితమైన సమయంపై ఆధారపడి ఉంది. ఒకప్పుడు సమయం ఎంత అని చెప్పే గడియారం ఇప్పుడు అన్ని చెప్పేస్తుంది. మనం ఎంత తిన్నాం, ఎంతసేపు పడుకున్నాం, ఎంతసేపు నడిచాం, మన హార్ట్ బీట్ ఎంత, మన బీపీ ఎంత, మనం ఎంత వాటర్ తాగాం, ఎంతసేపు కూర్చున్నాం, ఎంతసేపు నిలబడ్డాం, ఇలాంటి చాలా విషయాలు. భవిష్యత్తులో గడియారం మరింత తెలివైందిగా మారవచ్చు. అయితే సాంకేతికత ఎంత మారినా గడియారం యొక్క ప్రాథమిక పని మాత్రం మారదు. నిజానికి గడియారాలు ఆగిపోతే సమయం ఆగిపోదు. భూమి తన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. కానీ మనం సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం, ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మన రోజువారీ జీవితాల్లో ఎన్నో వ్యవస్థలు ఖచ్చితమైన సమయంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటికి అంతరాయం ఏర్పడచ్చు. అప్పుడు మళ్ళీ ఓల్డ్ పద్ధతులు, సూర్య గడియారాలు, నీటి గడియారాలు, ఇసుక గడియారాలు వాడాలా కావ్యా అంటే కాదు. గడియారం ఆగిపోయినా కూడా ప్రపంచం వెంటనే నిలిచిపోదు. అణుగడియారాలు, కంప్యూటర్ సిస్టమ్స్, ఉపగ్రహ వ్యవస్థలు వంటి అనేక సాంకేతిక వ్యవస్థలు సమయాన్ని కొలవచ్చు. కానీ గడియారానికి మనం బాగా అలవాటు పడిపోయాం కాబట్టి వాటికి అలవాటు పడడం కొంచెం కష్టమవుతుంది. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, వస్తువు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు, కానీ గడిచిపోయిన ఒక్క సెకండ్ ను కూడా తిరిగి మనం తీసుకురాలేం. అందుకే మోస్ట్ ప్రీషియస్ థింగ్ టైం. మన జీవితంలో అత్యంత విలువైంది సమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనకు ప్రతి క్షణం గుర్తు చేసే చిన్న అద్భుత యంత్రం గడియారం. ఒకసారి ఆలోచించండి, మన చేతి గడియారం, గోడ మీద ఉన్న గడియారం, ఫోన్ లో కనిపించే డిజిటల్ క్లాక్, ఇవన్నీ మనకు ఒక్కటే విషయం చెబుతున్నాయి. టైం ఎవరి కోసం ఆగదు. గడియారం ఆగిపోవచ్చు, బ్యాటరీ అయిపోవచ్చు, ఫోన్ ఆఫ్ అయిపోవచ్చు, కానీ టైం మాత్రం ఎప్పుడు కదులుతూనే ఉంటది. ఒక సెకండ్ గడిచిపోయిందంటే అది మళ్లీ రాదు. అందుకే గడియారం మనకు సమయం ఎంతైందో చెప్పే పరికరం మాత్రమే కాదు, మన జీవితంలో ఎంత సమయం మిగిలి ఉందో గుర్తు చేసే చిన్న అద్భుతమైన యంత్రం కూడా. మనం గడియారాన్ని చూస్తున్నామని అనుకుంటాం, కానీ నిజానికి ప్రతి క్షణం గడియారం మనల్ని గమనిస్తూ ఉంటుంది. నన్ను వృధా చెయ్యకు అని చెబుతున్నట్టే ఉంటుంది. అందుకే టైం ఎంత అయిందని గడియారాన్ని చూడటం మాత్రమే కాదు, ఆ టైంలో మనం ఏం చేస్తున్నామో కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే గడియారం ముళ్ళు ముందుకు మాత్రమే కదులుతాయి, జీవితం కూడా అంతే కదండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అంతవరకు సమయాన్ని గౌరవించి సద్వినియోగం చేసుకుందాం. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇంతవరకు శ్రోతలు ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

0: నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 6 నిమిషాలు. మరెందుకు ఆలస్యం? హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అంతకంటే ముందు
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: పుట్టి ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచికి స్వాగతం. మరి తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
2: శుభోదయం సార్.
1: శుభోదయం అండి.
2: కావలడవల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, గౌరవనీయులైన మీకు నమస్కారములు.
1: నమస్కారాలు అండి. ముందుగా ఏ సినిమా నుంచి ఏ పాట విందామో చెప్తారా?
2: యోగి సినిమాలో ఏ నోము నోశాను ఏ పూజ చేశాను ఆ పాట కావాలి సార్.
1: ఓకే అండి, తప్పకుండా.
2: ఈ పాట ముఖ్యంగా నా ప్రాణమిక అందుకోసం సార్.
1: రైట్ అండి, మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.

0: మరో కలర్ను పలకరిద్దాం. హలో ఎవరిచ్ అండి. వాలేకుం సలాం, చెప్పండి, ఏ పాట విందామంటారు?
1: తమ్ముడు మీ
0: తమ్ముడు తమ్ముడు ఒక్క నిమిషం. తమ్ముడు ఒక నిమిషం లైన్లో ఉండండి, చూస్తున్నాను. తమ్ముడు ఓకే, కిల ఓకే, కలకలలు ఓకే, రైట్. మీరు కొన్ని పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.
1: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32, 2020

0: ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సంగా మండలం, సంగా గ్రామం. నా పేరు మాగో మస్తానయ్య.
2: మస్తానయ్య గారు, ఏ పాట విందామంటారు ఇవాళ?
3: స్టూడెంట్ నెంబర్ వన్.
2: స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి?
3: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన పాట.
2: తప్పకుండా అండి, పాట విందామా అండి? చెప్పండి.
3: మస్తానయ్య, మల్లేశ్వరమ్మ, కేతను, ఓజస్వి, రాజేష్, గిరి, లక్ష్మి, కేతను, రేవంత్.
2: రైట్ అండి, మీరందరూ కొన్నటువంటి ఈ పాటను ఇప్పుడు విందామండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట విందామంటారు?
3: చిత్తూరు నుంచి నరేందర్ సార్. బాగున్నారు
2: సార్? నరేందర్ రెడ్డి గారు, చాలా రోజులు అయిపోయింది మీతో నేను మాట్లాడి. బాగున్నాను. ఏ పాట విందామంటారు
3: సార్? భార్గవ రాముడు.
2: భార్గవ రాముడు.
3: భార్గవ
2: రాముడు. ఓకే, చూస్తూ ఉన్నానండి.
3: సినిమాలో అల్లుకోర అందగాడు అనే పాట.
2: భార్గవ రాముడు. ఎలా ఉన్నారు?
3: బాగున్నాం సార్. మీరంతా బాగున్నారు కదా సార్?
2: అంతా బాగున్నాం అండి. ఎంత మీ ఆశీస్సులు. ఆనందో బ్రహ్మ ఉంది.
3: అల్లుకోర
2: అందగాడ అనే పేరు మీద అయితే లేదండి.
3: సరే, మాఘమాస వేళ వచ్చే అనే పాట సార్.
2: మాఘమాస వేళ వచ్చే అనే పాట ఉంది. అవును,
3: ఆ పాట వినిపించాను సార్.
2: ఈ పాట వినిపించమంటారా?
3: సార్.
2: ఓకే అండి, తప్పకుండా అండి. మీరు కొన్ని పాట అయితే వినిపిస్తాను. విందామండి.
3: ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు అండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి, దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:35. మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ పంపించండి, మీరు కోరిన పాటలు విని ఆనందించండి. మనకు వాట్సాప్ సందేశాలు అయితే చాలానే ఉన్నాయి. ముందుగా గుడ్ మార్నింగ్ అంటూ ఫిదా మూవీ నుంచి ఓ పాట మా కోసం వినిపించండి అంటూ రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనిత్రాజ్, సునీత్రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి వీరందరూ కూడా మనకు వాట్సాప్ పంపించారు. మరి వీరు కోరినటువంటి ఫిదా చిత్రం నుంచి పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. నెల్లూరు సంతపేట నుంచి తిరుమల శెట్టి చంద్ర, ఈరోజు మా మిత్రులు ముసవ్వీర్ హుసేన్, సునీల్, వంశీ వీరందరూ కోరుతున్న పాట అంటూ, వీరు చిన్ననాటి స్నేహితులు చిత్రం నుంచి అందాల శ్రీమతికి పాట వినిపించమని కోరుతూ

ఎస్, మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. లంకేశ్వరుడు చిత్రం నుంచి ఓ పాట వినిపించండి అంటూ మనకు రవికుమార్ నెల్లూరు నుంచి వాట్సాప్ పంపించారు. వీరితో పాటు ఇదే చిత్రం నుంచి జివ్వుమని కొండగాలి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ మరి వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. సో మాకోసం మంచి పాట వినిపించండి అంటూ శ్రోతలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలామస్తాన్ కుటుంబ సభ్యులు, అలాగే వీరితో పాటు శ్రోతలు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోకు, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు చిత్రియాల గ్రామం నుంచి. రైట్, మరొక వాట్సాప్

లిసన్ చూద్దాం. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామదాసు, కృపాచారి అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్ శ్రోతలు, తుమ్మలచెల్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాడెం నుంచి, అలాగే శ్రోతలు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓపులమ్మ, ఆంజనేయులు, అన్నం వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, ఏమంత సాయి, పాండురంగస్వామి, ఆటో నారాయణ స్వామి, వీరందరూ కూడా వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్, మరి చాలానే వాట్సాప్ సందేశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా పాట వినేద్దాం, ఆ తర్వాత మరికొన్ని వాట్సాప్ సందేశాలు అయితే చూద్దాం.

ప్రేమ కథ చిత్రం నుంచి మా కోసం దేవుడు ఆనందిస్తే పాట వినిపించండి అంటూ రంగనాథ్ నాయుడుపేట నుంచి, అలాగే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వారితో పాటు మరికొంతమంది శ్రోతలు ఉన్నారు. రైట్, నేమ్ రాయలేదు. జయలక్ష్మి బెంగళూరు నుంచి మనకు వాట్సాప్ పంపించారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ. అలాగే శ్రోతలు మనకు నమస్తే, మా కోసం ఒక మంచి పాట వినిపించండి. కిషోర్ గనగలు విలేజ్ నుంచి వీరితో పాటు శ్రోతలు మనకు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి శ్రోతలు. రామకృష్ణారెడ్డి గనగలూరు కర్ణాటక నుంచి. సో మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం శ్రోతలు మనకు. మేఘ్న నెల్లూరు నారాయణరెడ్డిపేట నుంచి, అలాగే వీరితో పాటు నాగరాజు, కామాక్షి, హారిక, ఇతర కుటుంబ సభ్యులు. శ్రోతలు మనకు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరుపోతుల బుజ్జయ్య. ఎస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. రైట్, మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం శ్రోతలు. అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి. కోనసీమ జిల్లా మోరిపురం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, ఇతర కుటుంబ సభ్యులు. శ్రోతలు కోవూరు నుంచి వెంకటేశ్వర్లు, అలాగే ప్రేమ కథ చిత్రం నుంచి దేవుడు కరుణిస్తాడని పాట మా కోసం వినిపించండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్వింత్, అశోక్, సమత, సాన్విక, చాణక్య, వైష్ణవి, సాయి చరణ్, హర్షవర్ధన్ వీరందరూ కోరుతున్నారు. సో దయచేసి ఒకసారి వాట్సాప్ పంపించిన తర్వాత మళ్ళీ వాట్సాప్ పంపించారంటే ఆ వాట్సాప్ మెసేజ్ ముందుకెళ్ళిపోతుంది. సో మా మెసేజ్ చదవలేదు అని అనుకోవద్దు, ఎందుకంటే మీ మెసేజ్ ముందుకెళ్ళిపోతుంది, మేమేమో సీక్వెన్స్లో చదువుతూ వస్తాం కాబట్టి. ఒకసారి మెసేజ్ పంపించాక అలాగే ఉంచండి, మరొక మెసేజ్ పంపించేటప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది. సో సీక్వెన్స్ మిస్ అవుతుంది కాబట్టి లాస్ట్లో వస్తుంది మీ మెసేజ్. అందువల్ల ఒకసారి పంపించాక మరొకసారి మెసేజ్ పంపించవద్దండి. నెల్లూరు నవాబ్పేట నుంచి కృష్ణమూర్తి. సో ఇంకొకసారి మరొక మెసేజ్ కూడా చూద్దాం శ్రోతలు, మరికొంతమంది కూడా ఉన్నారు. ఎస్, మీ మెసేజ్ చదివాను అనుకుంటానండి ధనంజయ గారు. ఎస్, ధనంజయ గారు మెసేజ్ చదవడం జరిగింది. కరీంనగర్ జిల్లా అమ్మన్ గుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. దయచేసి శ్రోతలు మెసేజ్ కొద్దిగా క్లుప్తంగా పంపించండి. సో స్టోరీలు రాయొద్దండి, దయచేసి క్లుప్తంగా పంపించండి. మీ పేరు, మీరు కోరుకున్న పాట ఇవి మాత్రమే పంపించండి. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు. ఎందుకంటే మెసేజెస్ చాలా ఉంటాయి కాబట్టి మీరు స్క్రిప్ట్ పంపిస్తే ఇబ్బంది అవుతుందండి, దయచేసి అర్థం చేసుకోగలరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆవిద, ఆయుష ప్రత్యేక అభినందనలు అంటూ మనకు వాట్సాప్ పంపించారు. అలాగే శ్రోతలు, రైట్, మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తి గుప్త, గోలపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వన్ బాబు, నాగభాగ్యశ్రీ,

లపూడి సూర్య భార్గవి, వీరందరూ కూడా మన కోసం ఒక మంచి పాట అయితే వినిపించండి అంటూ శ్రోతలందరూ కోరుతూ ఉన్నారు. అలాగే వీరు అలనాటి కథానాయిక మరియు తదనంతర కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజలి పిక్చర్స్ అధినేత అగు కలియుగ సీతగా మనందరం భావించే అద్భుత నటీమణి అంజలిదేవి గారి జయంతి ఓకే ఆమెకు నివాళి అర్పిస్తాను రాశారు. రైట్ అండి, మరి అందరి కోసం ఇప్పుడైతే ప్రేమ కథ చిత్రం నుంచి పాట విందాం.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇంతవరకు శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి విన్నారు. ఇప్పుడు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ఎల్నినోపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలలో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తుఫానులు వంటి అంశాలు రైతులపై మరియు సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్నినో అంటే ఏంటి, దీనిని సూపర్ ఎల్నినోగా ఎప్పుడు పరిగణిస్తారు, భారత నైరుతి ఋతుపవనాలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై దీని ప్రభావం ఎలా ఉండవచ్చు, ఈ పరిస్థితులలో రైతులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బంగాళాఖాతంలోని అల్పపీడనాలు, వాయుగుండాలు మన వర్షపాతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న అంశాల గురించి పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు వివరించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉండడం జరుగుతూ ఉంది భారత వాతావరణ శాఖకు చెందిన అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్తే అండి.

0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ రోజులు మనం వింటూ ఉన్నాం మేడం ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో అని చెప్పి. అసలు ఎల్ నినో అంటే ఏంటి, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన వివరాలు మేడం?
1: ప్రస్తుతం మనకి ఎల్ నినో అనేది కొనసాగుతుంది ప్రస్తుతానికి, అట్లాగే అది రానున్న నెలల్లో కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ గా మనం ఎల్ నినో అంటే ఏంటి అని చూసుకుంటే గనక, మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ వాల్యూస్ కన్నా ఎక్కువగా ఉంటే గనక అనామలీస్, అవి అబౌవ్ 0.5 degrees Celsius గాని అట్లాగే 1.5 degrees Celsius అబౌవ్ ఉంటే గనక అనామలీస్, అప్పుడు ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉండటం వల్ల ఆ టైంలోని ఎల్ నినో కండిషన్స్ డిక్లేర్ చేస్తారు. అక్కడ మనకి వర్షపాతం, అది కన్వెక్షన్ అది వచ్చి వర్షపాతం కలుగుతుంది, అబ్నార్మల్ సిచ్యువేషన్ అది. యాక్చువల్లీ మనకి ఈ నోవా ప్రకారంగా మనం చూసుకుంటే, క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్ ప్రకారంగా, ప్రస్తుత ఎల్ నినో అనేది ఆ ప్రాంతాల్లోని తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రాల్లోని అనామలీ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది 1.2 degrees Celsius అబోవ్ నార్మల్ గా ఉంది. అలాగే చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే పసిఫిక్ మహాసముద్రంలో 2.7 degrees Celsius అబోవ్ నార్మల్ గా ఉంది. కానీ ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అవి కూడా ఫేవరబుల్ గా ఉండటం వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్ నినో బలపడే అవకాశం ఉంది. అట్లా అక్టోబర్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఆఖరికి 2026 ఆఖరికి ఈ స్ట్రాంగ్ ఎల్ నినో కండిషన్స్ అవి కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా చూసుకుంటే మనం ఎల్ నినో అనేది ఒక సముద్రానికి సంబంధించింది కాదు, ఇది ఓషన్ అట్మాస్ఫియర్ కప్లింగ్ వల్ల ఈ సర్క్యులేషన్స్ అన్ని ఉండటం వల్ల మనకి ఇట్లాంటి ఎల్ నినో కండిషన్స్ వస్తాయి.
0: మేడం, మరి సూపర్ ఎల్ నినో అనే పదాన్ని మనం వింటూ ఉన్నాం మేడం. సో అకార్డింగ్ టు మెట్రాలజికల్ టెర్మినాలజీ దీనిని ఏ విధంగా నిర్వచిస్తారు, ప్రస్తుత పరిస్థితిని సూపర్ ఎల్ నినోగా పరిగణించడానికి అవసరమైన ప్రమాణాలు ఏంటి మేడం?
1: ప్రస్తుతం మనం ఒకసారి సూపర్ ఎల్ నినో అనేది ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఎల్ నినో రాకముందనే సూపర్ ఎల్ నినో వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. ఈ సూపర్ ఎల్ నినో అనేది టెర్మినాలజీ కొత్త పదం, ఇది అసలు మనకు డిఫినేషన్ అనేది లేదు. మనకి ప్రస్తుతానికి మెట్రాలజికల్ గా చూసుకున్నా, వరల్డ్ మెట్రాలజికల్ గా చూసుకున్నా కూడా మనకు వీక్, మోడరేట్, స్ట్రాంగ్ అట్లాగే వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో కండిషన్స్ ఉంటాయి అని మాత్రం చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏమవుతుంది అంటే ఈ రోజుల్లోని మీడియా పరంగా గాని అందరూ చెప్పుకోవడం వల్ల వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో ఉంటది అని, వేరియస్ మోడల్స్ అవి ప్రతి వాళ్ళ ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం హయ్యర్ ఎల్ నినో కండిషన్స్ కనిపించేసరికి ఈ సూపర్ ఎల్ నినో, సూపర్ ఎల్ నినో అని మొదలు పెట్టారు. కానీ మనకి మెట్రాలజీ డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే వీక్, మోడరేట్, స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, ఎట్ ద మోస్ట్ ఎల్ నినో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వచ్చింది అని మాత్రము చెప్తూ ఉంటారు. ఎక్కడ పేపర్స్ పబ్లికేషన్స్ లో గానీ డెఫినేషన్ ప్రకారంగా గానీ ఎల్ నినో మనకి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో, సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో, నినో 3.4 అంటాం ఆ రీజియన్ ని. సో దాంట్లోని మనకి ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి గాని 0.5 degrees Celsius ఎక్కువగా ఉంటే గనక నార్మల్ ఎల్ నినో కండిషన్స్, అట్లాగే స్ట్రాంగ్ ఎల్ నినో అంటే 1.5 degrees Celsius అబోవ్ నార్మల్ ఉంటే స్ట్రాంగ్ అని అంటాం. వెరీ స్ట్రాంగ్ అంటే ఇంకా 1.5 degrees Celsius కన్నా ఎక్కువగా ఉంటే నార్మల్ వాల్యూ కన్నా, దాన్ని స్ట్రాంగ్ అని, ఎక్స్ట్రీమ్ ఎల్ నినో కండిషన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ ఈ సూపర్ ఎల్ నినో అనేది నాన్ అఫీషియల్ అంటే అందరి వాడుకలో వచ్చేసింది ఆ పదం, కొంచెం హయ్యర్ వాల్యూ కనిపిస్తుంది అని చెప్పేసరికి ప్రతి వాళ్ళు కూడా సూపర్ ఎల్ నినో, సూపర్ ఎల్ నినో అనే వాడుక పదం వచ్చింది. కానీ సూపర్ ఎల్ నినో అనేది డెఫినేషన్ లేదు. మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఏంటి అంటే వీక్ గాని, స్ట్రాంగ్ గాని, వెరీ స్ట్రాంగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఎల్ నినో కండిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది 1950 ఇటువంటి ఎల్ నినో కండిషన్స్ అవి రావటం జరిగినాయి. తర్వాత మనకు ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 75 years మనకి ఇట్లాంటి స్ట్రాంగ్ ఎల్ నినో కండిషన్స్ కనపడుతున్నాయి.
0: మేడం, ఎల్ నినో ఏర్పడడానికి పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాయుపీడనం, గాలుల మార్పులు ఏ విధంగా కారణమవుతున్నాయి మేడం?
1: ఎప్పుడు కూడా ఎల్ నినో మన ఇప్పుడు నినో 3.4 అనేది మెయిన్ అని. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎల్ నినో వచ్చినప్పుడు మనకు మూడు రకాలు ఒకటి న్యూట్రల్ కండిషన్స్, ఇంకోటి లానినా, ఇంకొకటి లానినా. లానినా అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ బిలో

0: లో నార్మల్ ఉండడం, కూలింగ్ ఉండడం. ఎల్నినో అంటే వార్మింగ్ ఉండడం, నార్మల్ వాల్యూ కన్నా హయ్యర్ గా ఉండటం. న్యూట్రల్ అంటే బిట్వీన్ -0.5 అండ్ +0.5 డిగ్రీ సెల్సియస్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ నార్మల్ వాల్యూ కన్నా ఉండటం. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మన న్యూట్రల్ కండిషన్స్ లో ఎప్పుడు కూడా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని వార్మింగ్ అనేది జరుగుతుంది. వార్మింగ్ అది జరిగినప్పుడు ఈ హాట్ వాటర్ పూల్ అంతా కూడా మనకి ఈ గాలులవి కూడా ఆస్ట్రేలియా వైపు, ఇండోనేషియా వైపు మరలుతుంటాయి. మరలినప్పుడు అక్కడ టాల్ టవరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి కన్వెక్షన్ అది ఫామ్ అయ్యి అక్కడ రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి రెయిన్ అది వస్తూ ఉంటుంది, కన్వెక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, ఎల్నినో వచ్చినప్పుడు ఈ పీడనం ఏదైతే ఉందో, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో, అది మార్పు జరిగి వెస్టర్న్ పసిఫిక్ సముద్రంలో తక్కువ ఉండవలసినటువంటి పీడనం మనకి ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో ఉండటం జరగడం వల్ల విన్ ప్యాటర్న్ అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి ఇండోనేషియా వైపు వెళ్లకుండా, ఆస్ట్రేలియా వైపు వెళ్లకుండా అది విపరీత దిశలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తిరిగినప్పుడు కన్వెక్షన్ ఎప్పుడు కూడా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో కనపడటం, అక్కడ డౌన్ వెల్లింగ్ జరగటం, ఇక్కడేమో అప్ వెల్లింగ్ జరగవలసిన జాయిన్ వెల్లింగ్, అంటే ఓషన్ లో బయటికి రావాల్సిన వాటర్ కిందకి వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ ఫిషరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, ఫిష్ కంటెంట్ అదంతా కూడా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి ఏర్పడుతుంటాయి ఎల్నినో అవి వచ్చినప్పుడు. ఇంకొకటి మనకి ట్రేడ్ విండ్స్ అని ఉంటాయి, అక్రాస్ ది ఈక్వేటర్ మూవ్ అవుతూ ఉంటుంది భూమధ్య రేఖ చుట్టూరు. అవి ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు అది కూడా మనకి వీక్ అవుతూ ఉంటుంది కండిషన్. వీక్ అయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లోని ఇండోనేషియాలో మన ఇండియా వైపు కురవాల్సిన వర్షం అది తగ్గుతూ ఉంటుంది, గాలి కూడా దిశ మారుతూ ఉంటుంది.
1: మేడం, అంటే మన భారత నైరుతి ఋతుపవనాలపై సాధారణంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉందంటారు?
0: భారత ఋతుపవనాలు అనేవి ఇస్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఎల్నినో. దేర్ ఆర్ ఎల్నినో ఇయర్స్ వేర్ ఇండియా హ్యాడ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆర్ అబౌ నార్మల్, కూడా స్లైట్లీ అబౌ నార్మల్. 60% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ మనకి డెఫిసిట్ చూపించినప్పటికీ దేర్ ఆర్ ఇయర్స్ 40% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ హ్యావ్ బిన్ నార్మల్ ఆర్ అబౌ నార్మల్ కండిషన్స్. సో ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ తూర్పు గాలిలు ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రం ఇది, వాటిని వాకర్ సర్క్యులేషన్ అంటాం. వాకర్ సర్క్యులేషన్ రివర్స్ అవుతుంటది, వీక్ అవుతుంటది. అంటే మనకి పసిఫిక్ మహాసముద్రం నుంచి రావాల్సిన సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కానీ ఆ గాలి కానీ రివర్స్ అయ్యి వీక్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ లోకి వచ్చేసరికి సర్క్యులేషన్స్ వీక్ అవుతూ ఉంటాయి. అంటే ఇండియన్ మాన్సూన్ అనేది సర్క్యులేషన్ ప్యాటర్న్ అది బలహీన పడుతుంది అని మీనింగ్. కానీ ఇది చెప్పడానికి కరెక్ట్ కాదు, ఎల్నినో గ్యారంటీగా డ్రాట్ ఇయర్ కి డీల్ చేస్తుంది అని. దీనికి మనకి లోకల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్ రీజియన్ అదే ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం కాకుండా మనకి ఆ ఇండియన్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్ లో గాలులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి రెండు ఉంటాయి, ఒకటి ఇండియన్ ఓషన్ డైపోల్ IOD, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇంకొకటి MJO మాన్సూన్ రెయిన్ఫాల్, మాన్సూన్ సర్క్యులేషన్, ఇంకా లో ప్రెషర్ సిస్టమ్స్, సినాప్టిక్ సిస్టమ్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అక్కడ డెవలప్ అయ్యి లోకల్ గా బే ఆఫ్ బెంగాల్ లో డెవలప్ అయ్యి అక్కడ జెనిసిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే గనక మనకి వాటి వల్ల ఈ సీ కోస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంటర్నల్ గా అవి ట్రావెల్ చేసి ఆరి స్టేట్స్ లో కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది.
1: మేడం, మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఎల్నినో ప్రభావం ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే ప్రాంతాల వారీగా మనకి ఏమన్నా తేడాలు కనిపించే అవకాశం ఉందా?
0: యాక్చువల్లీ అది యూనిఫామ్ గా ఉండదండి ఎప్పుడు కూడా. ఎల్నినో ప్రభావమే కాదు, ఎప్పుడు కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అవి ఉన్నప్పుడు ప్రతి ఏడాది కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అంటే మనకి లో ప్రెషర్ సిస్టమ్స్ అవి, డిప్రెషన్స్ అవి అన్నీను. అయితే ఇవి ఏమవుతాయంటే ఈ ఎల్నినో అవి వచ్చినప్పుడు వీక్ గా ఉండటం గాని, లేకపోతే 3-4 రోజులు ఉన్నటువంటి లో ప్రెషర్ సిస్టమ్స్ ఒక రోజే ఉండటం, లేకపోతే డెవలప్ అవుతూ ఉండి డెవలప్ అవ్వకుండా మానేయటం, డిప్రెషన్ అయినప్పటికీ వర్షం రాకపోవడం, ఓన్లీ క్లౌడ్స్ తో పాటు మాయిశ్చర్ ఉండి వెళ్ళిపోవటం, ఎక్కువ వర్షపాతం ఇవ్వకపోవటం, అట్లాంటివి జరుగుతూ ఉంటే రీజనల్ ఎఫెక్ట్ గా స్పెషల్లీ చూసుకుంటే ఇది యూనిఫార్మిటీ ఉండదు. సో మనకి ఉత్తరాంధ్ర చూసుకుంటే జనరల్లీ మనకి లో ప్రెషర్ సిస్టమ్స్, సినాప్టిక్ సిస్టమ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది నార్త్ కోస్టల్ ఏపీ, అట్లాగే ఒడిశా కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి. ఈ మనకి ఈ జార్ఖండ్,

0: ఛత్తీస్గఢ్, అట్లాగే నార్త్ తెలంగాణ, లేకపోతే అటువైపు మూవ్ అయిపోతూ ఉంటాయి. మధ్యప్రదేశ్ వైపు మూవ్ అయ్యి అట్లాగా నార్త్ వర్డ్ మూవ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మన ఈస్టర్న్ గాడ్స్ ఓరోగ్రఫీ ఎఫెక్ట్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో అవి ఎల్నినో ఇయర్స్ లోని వీక్ గా ఉంటుంది. అయితే రాయలసీమలో మాత్రం ఎక్కువగా కూడా ఇవి లేకపోవడం వల్ల ఎక్కువగా కూడా వల్నరబులిటీ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ఎక్కువగా కూడా ఇజ్ రెయిన్ ఫెడ్ జోన్. సో ఈ టైంలోనే ఎక్కువగా వర్షపాతం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బే సిస్టమ్స్ వల్ల ఆ ట్రాక్ మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ రాయలసీమకి మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో కూడా ఎక్కువగా రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం కనిపించవచ్చు. లైక్ కోనసీమ ఏరియాలో మనకి వెస్ట్ గోదావరి గాని, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా మంచి రెయిన్ ఇచ్చే జోన్స్, హైయెస్ట్ రెయిన్ జోన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు కురవాల్సినంత వర్షం కురవనప్పటికీ కొంతమేరకు వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చూసుకోవాలి అంటే ఎల్నినో ఒక్కటే రెస్పాన్సిబుల్ కాదు. ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద మాన్సూన్ రెయిన్ఫాల్. ఈవెన్ ద రీజనల్ థింగ్స్, ద ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెజర్ సిస్టమ్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ గాని, అట్లాగే వాటి ట్రాక్ గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ గాని, ట్రఫ్ గాని, కన్వర్జెన్స్ ఆఫ్ మాయిశ్చర్ సీలోంచి ల్యాండ్ మీదకి, ఇవన్నీ కూడా లోకల్ ఎఫెక్ట్స్ రెస్పాన్సిబుల్ కొంతమేరకు వర్షం రావడానికి.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాన్ని ఐఎండి ఏ విధంగా అంచనా వేస్తుంది?
0: యాక్చువల్లీ ఎల్నినో మాత్రమే తీసుకోరండి, ఐఓడి, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇట్లాంటి ఇండియన్ ఓషన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ గాని, అక్కడ ఉన్నటువంటి లో ప్రెజర్ సిస్టమ్స్ వాటి యొక్క కూడా మనం ఆ డిటర్మిస్టిక్ ఈక్వేషన్ లో గాని, స్టాటిస్టికల్ ఈక్వేషన్ లో గాని తీసుకొని ఇట్లాంటి లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది మంత్ వైజ్, అట్లాగే సీజన్ వైజ్ కూడా విడుదల చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈసారి చూసుకుంటే గనక సెంట్రల్ అండ్ సౌత్ పెనిన్సులర్ ఇండియాలోని బిలో నార్మల్ ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే లెస్ దెన్ 94% లాంగ్ పీరియడ్ యావరేజ్. అట్లాగే మనం చూసుకుంటే గనక నార్త్ ఈస్ట్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియాలో కూడా నార్మల్ గాని, బిలో నార్మల్ కండిషన్స్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా చూసుకుంటే కంపేర్ టు నార్త్ కోస్టల్ ఏపీ, కద్మ రీజన్స్ అన్ని కూడా మనకి ఆరెంజిష్ కలర్ అట్లాగా, అంటే అవి బిలో నార్మల్ కండిషన్స్ ఉండి నార్త్ కోస్టల్ ఏపీలో మాత్రము కొంతమేరకు స్లైట్ నార్మల్ రెయిన్ఫాల్ వస్తుంది అనేది కూడా కనిపిస్తున్నాయి స్టాటిస్టిక్స్ ప్రకారంగా.
1: మేడం, మీరు ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు ఎల్నినో ఇస్ నాట్ ఓన్లీ రీజన్ ఫర్ ద డెఫిషియెంట్ రెయిన్ అని చెప్పి. మేడం, మరి ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని ప్రాంతాలు మనకి భారీ వర్షాలు కానివ్వండి, ఆకస్మిక వరదలు, సో ఇలాంటివి సంభవిస్తున్నాయి కదా మేడం, సో ఎందుకంటారు?
0: ఎల్నినో ఉన్నప్పటికీ యాక్చువల్లీ ఏంటంటే ఆ కన్వెక్షన్ ఏదైతే ఉందో అది మనకు డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉండాల్సిన చోట వీక్ అవుతూ ఉంటుంది. కానీ దేర్ ఇస్ సమ్ కాంపెన్సేషన్ దేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్ కప్లింగ్ లో. అప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడైతే వర్షపాతం అది ఎక్కువగా ఉండకూడదో అక్కడికి వెళ్లి కూడా వర్షాలు అవి, వరదలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి చూసుకుంటే మనకి ఎల్నినో సీజనల్ బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ప్రకారంగా ఒక్కొక్కప్పుడు లో ప్రెషర్ ఏరియాస్ గాని, డిప్రెషన్స్ గాని, ఈ మాన్సూన్ ట్రఫ్ గాని, అట్లాగే ఈ కన్వర్జెన్స్ ఏదైతే ఉందో, మాయిశ్చర్ కన్వర్జెన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వేరే చోటకి ఈ గాలిని మళ్లించి దే మే కాజ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్స్ ఓవర్ దట్ రీజన్. ఆ రెయిన్స్ కూడా ఏంటి అంటే దే మే బి హెవియెస్ట్, మీన్స్ ఇట్ మే బి ఎక్స్ట్రీమ్లీ, బట్ 2-3 డేస్ లో అవి కుండపోత వర్షంగా కురిసి ఆ రీజన్ అంతా కూడా వరద వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా పీరియడ్ అంతా కూడా డ్రై ఉంటుంది, లేకపోతే బిలో నార్మల్ ఉంటుంది, లేకపోతే క్లౌడీ కండిషన్స్ తోటే మినహాయించి ఉండిపోతుంది. కానీ సపోజ్ ఆగస్ట్ ఈస్ ద మెయిన్ మంత్ ఫర్ మాన్సూన్, సో అప్పుడు ఏమవుతుందంటే లో ప్రెజర్ సిస్టమ్, 5 రావాల్సిన లో ప్రెజర్ సిస్టమ్ ఒకటే రావచ్చు, వచ్చి అది 1-2 డేస్ కుండపోత వర్షం ఫట్ ఫట్ కురిచి ఆ ప్రాంతం అంతటా కూడా ఫ్లడ్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
1: మేడం, అంటే ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేయడంలో మీరు ఇందాక చెప్పినట్టు ఐఓడి, ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితి ఎంత ముఖ్యమైనది అంటారు? ప్రస్తుతం మనకి ఐఓడి పరిస్థితి ఎలా ఉంది?
0: ప్రస్తుతం ఐఓడి చూసుకుంటే మనకి న్యూట్రల్ కండిషన్ ఉంది. పాజిటివ్ ఐఓడి అనేది ఇండియాకి చాలా ఫేవరబుల్ కండిషన్. ఎల్నినో ఉన్నప్పటికీ ఇక్కడ పాజిటివ్ ఐఓడి అంటే మనకు ఈ వెస్టర్న్ నార్త్ ఇండియన్ ఓషన్ కి

0: ఈ బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ నార్త్ ఇండియన్ ఓషన్ కి అది అనామలీ. సో అది గాని పాజిటివ్ ఉంటే గనక విండ్స్ అవే అయితే స్ట్రాంగ్ గా ఉండి మాయిస్చర్ కన్వర్జెన్స్ ఉండటం వల్ల వర్షాలు అయ్యి పడే అవకాశం ఉంటుంది. అది నెగటివ్ అయోడి అంటే దీనికి విరుద్ధ పరిస్థితి, అంటే అప్పుడు ఎల్నినోతో కూడి నెగటివ్ అయోడి ఉంటే గనక వర్షాలు అవి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అయోడి ఎల్నినో రెండు కలిపి ఉంటే గనక పాజిటివ్ అయోడి ఉంటే మనకు కొంతమేరకు వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది. అదే నెగటివ్ అయోడి ఎల్నినో ఉంటే గనక మరీ బ్యాడ్ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2026 జూన్ జూలై చూసుకుంటే ఆల్రెడీ డెఫిసిట్ రెయిన్ ఫాల్ వచ్చింది. ఇప్పటిదాకా 10వ తారీఖు వరకు ఆగస్ట్ నెల చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్ కి మొత్తం మీద డెఫిసిట్ రెయిన్ ఫాల్ కనపడింది, -38%. అలాగే ఓన్లీ కోస్టల్ ఏపీ, ఓన్లీ రాయలసీమ తీసుకున్నా కూడా డెఫిసిట్ రెయిన్ ఫాల్ కనిపిస్తుంది మొత్తం మీద. అయితే మనకి ఇప్పుడు అయోడి న్యూట్రల్ దిశలో ఉన్నప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్ అది ఫేవరబుల్ గా ఉండకపోవడం వల్ల సిస్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈస్ట్ సెంట్రల్ బేలో లో ప్రెషర్ సిస్టమ్స్ గానీ అలాగే సినాప్టిక్ సిస్టమ్స్ అవి నార్త్ వర్డ్ మూవ్ అయ్యి నార్త్ వెస్ట్ వర్డ్ డిస్ట్రిక్ట్స్ హిమాలయ ప్రాంతాలు కొంతమేరకు ఆ ప్రాంతాల్లోనే వర్షాలు కురుస్తున్నాయి. అంటే మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో మనకు నార్త్ వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ సెంట్రల్ బే వరకు అది రావట్లేదు, అది ఓన్లీ హెడ్ బే వరకు ఉండి ఆ సిస్టమ్స్ అన్ని కూడా మనకి నార్త్ ఇండియా వైపు మూవ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి విపరీత దశలు విరుద్ధ దశలు ప్రస్తుతం కనపడుతున్నాయి. కాబట్టి రెయిన్ఫాల్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్నాయి, బ్రేక్ పీరియడ్ ఎక్కువగా ఉంది. అట్లాగే క్లియర్ స్కైస్ కండిషన్స్ అంటే ఎండ అది బాగా ఉంది పగలపూట. సో అట్లాగే వీటి వల్ల ఏమవుతుందంటే సాయిల్ కండిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, అంటే మాయిశ్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. సో మాయిశ్చర్ బాగా తక్కువైపోతుంది, తక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఇరేడియన్స్ ఫ్రమ్ ద సాయిల్ అది ఎక్కువగా ఉండటం వల్ల అట్మాస్ఫియర్ కూడా బాగా వేడెక్కి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: మేడం అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉందంటారా?
0: యాక్చువల్లీ ఇప్పుడు మనకి రెయిన్ ఫాల్స్ అవి బాగా తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కురిసినప్పటికీ మోడరేట్ రెయిన్స్, హెవీ రెయిన్స్ కూడా 1 or 2 ప్లేసెస్ లోనే కురుస్తున్నాయి లాస్ట్ 60 డేస్ నుంచి చూస్తున్నా, కొన్ని 70 డేస్ నుంచి చూస్తున్నా కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే క్లియర్ స్కై కండిషన్స్ అంటే క్లౌడీనెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే బ్రేక్స్ పీరియడ్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఈ సాయిల్ లో కూడా మాయిశ్చర్ అది క్రమేపగా తగ్గిపోతూ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశము కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూస్తే గనక మనకు ఈ ఉష్ణోగ్రతలు అవి బాగా పెరుగుతూ ఉండటం వల్ల టెంపరేచర్స్ కూడా నార్మల్ వాల్యూ కన్నా +1 to +3 degrees Celsius హైగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో.
1: మేడం మరి ఎల్నినో కారణంగా తుఫానుల సంఖ్య తగ్గుతుందా లేక తుఫానుల తీవ్రత ఏర్పడే ప్రాంతం, ప్రయాణ సమయం, ఆ మార్గం మార్పులు రావచ్చు అంటారా?
0: ఎల్నినో కండిషన్స్ మనకి అక్టోబర్ నవంబర్ లో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎల్నినో కండిషన్స్ అవి మనకి బాగా పెరిగితే గనక ఈ రెమినెంట్స్ ఆఫ్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాని వల్ల బే ఆఫ్ బెంగాల్ లోకి ట్రావెలింగ్ మూవ్మెంట్ కూడా తగ్గుతుంది. మూవ్ అయినప్పుడు మనకి మూవ్ కానప్పుడు సో సైక్లోన్స్ అక్టోబర్ డిసెంబర్ లో వచ్చేవి కూడా ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశము కనిపిస్తుంది. ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ కూడా ఈసారి చాలా తక్కువగా కనిపించింది.
1: మేడం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆ వాయుగుండాలు మన ఆంధ్రప్రదేశ్ వర్షపాతాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటాయి?
0: బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం అవ్వచ్చు, లో ప్రెషర్ సిస్టమ్స్ అవ్వచ్చు, అవి చాలా ఎఫెక్టివ్. అవి గాని మనకి ఈస్ట్ సెంట్రల్ బేలో అట్లా ఫామ్ అయ్యి మనకి నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయితే గనక నార్త్ కోస్టల్ ఏపీ అవి కూడా వర్షాలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈస్ట్ బేలో ఫామ్ అయితే, ఈస్ట్ సెంట్రల్ బే వైపు మూవ్ అయితే గనక అవి మనకు మోస్ట్ ఆఫ్ ద లో ప్రెషర్ సిస్టమ్స్ అవి నార్త్ కోస్టల్ వైపు మూవ్ అయ్యి ఛత్తీస్గఢ్ వైపు మూవ్ అయ్యి తెలంగాణ వైపు మూవ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి సౌత్ వెస్ట్ బేలో ఫామ్ అవుతాయి గనక సదర్న్ పార్ట్ ఆఫ్ కోస్టల్ ఏపీలో మనకి రెయిన్స్ వస్తాయి అన్నమాట. సో అవి ట్రావెలింగ్ బట్టి చూసుకుంటే ఒక్కొక్కసారి నార్త్ రాయలసీమ రీజియన్ కూడా వర్షాలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాగ వాటి ఫార్మేషన్ ఏరియాని బట్టి, అట్లాగే వాటి జెనసిస్ బట్టి, ఆ ట్రావెలింగ్ మూవ్మెంట్ బట్టి ఏ దారి అయితే మూవ్ అవుతూ ఉంటాయో అక్కడ అంతా కూడా ఈ మాన్సూన్ సీజన్ లోని ల్యాండ్ మీద కూడా అవి రెయిన్ఫాల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎల్నినో పీరియడ్ లో చూసుకుంటే కన్నా ఈ సిస్టమ్స్ తక్కువగానే ఉన్నాయి, వీక్ గానే ఉంది సర్క్యులేషన్. బట్ స్టిల్ రీజనల్ ఎఫెక్ట్స్ వల్ల, వాటి మాయిస్చర్ కన్వర్జెన్స్ వల్ల

0: కూడా ఒక్కొక్కప్పుడు మనకి ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం తీసుకున్నా, అలాగే మనకు ఓరోగ్రఫీ ఎఫెక్ట్ వల్ల మనకు మన్యం ప్రాంతం గాని, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గాని, అట్లాగే ఈ కృష్ణా, గుంటూరు, అట్లాగే ఒంగోలు, నెల్లూరు, ఇవన్నీ కూడా మాయిశ్చర్ కన్వర్జెన్స్ వల్ల కొంతమేరకు లైట్ టు మోడరేట్ రెయిన్స్ వరకే ఇప్పుడు పరిమితం అయ్యాయి.
1: మేడం, మనం చూస్తే కనుక ప్రస్తుతం వాతావరణ అంచనాలలో ఉపయోగిస్తున్న న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్, ఇవి ఏ విధంగా రైతులకు ఉపయోగపడే స్థాయిలో సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి?
0: అయితే ఈ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం వే లాంగ్ బ్యాక్ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్స్ అవి స్టార్ట్ చేయడం 1D, 2D, 3D మోడల్స్ తో మొదలు పెట్టినాయి. ఈ రోజు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తోటి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి కంట్రీ కూడా వాళ్ళ మోడల్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇండియా కూడా వాటి మోడల్స్ ని వాళ్ళ రీజియన్ వైజ్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇవి గ్రిడ్ ఇదివరకు మనకి స్టార్ట్ చేసినప్పుడు వే బ్యాక్ హిస్టరీ ఆఫ్ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్ చూసుకుంటే 250 కిలోమీటర్స్ ఒక్కొక్క గ్రిడ్ పాయింట్ ఉండేది. సో అప్పుడు డే కి ఒక్కసారి మాత్రమే ఫోర్కాస్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఇవి మనకి మోడల్స్ 4 times ఫోర్కాస్ట్ ఇస్తున్నాయి. గ్రిడ్ ఆఫ్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎవ్రీ గ్రిడ్ దగ్గర మనకి రెయిన్ఫాల్, అట్లాగే టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, క్లౌడీనెస్, సన్షైన్, వేరియస్ డిరైవ్డ్ పారామీటర్స్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆధారం చేసుకుని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, నియర్లీ IMD ఈజ్ యూజింగ్ 6 to 7 మోడల్స్. GFS మోడల్ అవ్వచ్చు, GFS USA మోడల్ అవ్వచ్చు, ECMWF, UKMET Office, UKMET Office, ఇండియా మోడల్, NCMRWF మోడల్, IITM లో ఉన్నటువంటి GFS, ఇప్పుడు భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మల్టీ మోడల్ ఎన్సెంబుల్ అనేది ఒకటి బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి MME దాన్ని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, దాంతో మనకు ఎవ్రీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోని రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అందులోకి డేటా అసిమ్యులేషన్, రాడార్ డేటా, సాటిలైట్ డేటా, అబ్జర్వేషన్స్ అవి కూడా మనకి బాగుండాలి. అందులో వెళ్తే గనక ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకుని మనకి కరెక్ట్, అంటే మోడల్స్ ఈజ్ ఓన్లీ అ వర్చువల్ థింగ్, సో మనకి రియలిస్టిక్ కి నియరెస్ట్ అబ్జర్వేషన్ మనకి అందుబాటులో ఉంటుంది.
1: మేడం, IMD నుంచి వచ్చే డిస్ట్రిక్ట్ వైజ్ లేదా బ్లాక్ వైజ్ వెదర్ అడ్వైజరీస్ ను రైతులు ఎలా పొందవచ్చు అంటారు? వాటిని వ్యవసాయ నిర్ణయాలకు వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
0: అయితే మనకు ఎవ్రీ డే బ్లాక్ వైజ్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నాము IMD అమరావతి నుంచి, అట్లాగే వేరియస్ ఆల్ ఇండియా మెట్రాలజికల్ సెంటర్స్, అగ్రికల్చర్ సెంటర్స్ నుంచి. ఇది మనకు AMFUs అనుబంధంతో జరుగుతుంది. అగ్రో మెట్రాలజికల్ ఫీల్డ్ యూనిట్స్ అంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ తో అనుబంధంగా పెట్టుకుని చేస్తున్నాము. అట్లాగే మనకు వీక్లీ 2x డిస్ట్రిక్ట్ లెవెల్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటుగా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఏంటి అంటే ఆ వర్షం వల్ల ఆ రీజియన్ లో ఏం పంట ఉంది, ఆ పంటకి ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, ఒకవేళ పంట లేకపోతే ఎక్కువగా కూడా దెబ్బతిన్న ప్రాంతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి కంటింజెన్సీ ప్లాన్స్ అవి చేసుకోవాలి విత్ రిలేషన్ టు ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే గనక ఈ ఫోర్కాస్ట్ మనకు మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, మాక్సిమం రిలేటివ్ హ్యూమిడిటీ, మినిమం రిలేటివ్ హ్యూమిడిటీ, అట్లాగే రెయిన్ఫాల్, సన్షైన్ అవర్స్, క్లౌడీనెస్, ఈ 8 పారామీటర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి సమన్వయం తోటి చేస్తున్నాం. కాబట్టి అక్కడ AEOs, విలేజ్ అధికారులు కూడా ఉంటారు అగ్రికల్చర్. ఒకవేళ రైతులకు అవగాహన లేకపోతే గనక నియరెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు.
1: మేడం, మరి ఎల్నినో మాత్రమే కాకుండా క్లైమేట్ చేంజ్, మీరు చెప్పినట్టు వార్మింగ్ ఓషన్స్, ఇతర వాతావరణ వ్యవస్థలు ఇవన్నీ కలిసి మన ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయి?
0: డెఫినెట్లీ అండి, క్లైమేట్ చేంజ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్, మోర్ దెన్ 100 ఇయర్స్. సో డికేడల్ వేరియేషన్స్ అవి చూసుకుంటే ఎప్పుడు కూడా మనకు పెరుగుదల అనేది ఉంటుంది, తగ్గుదల అని ఉంటుంది. దాని ప్రకారంగా రెయిన్ఫాల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్. నాట్ ఓన్లీ ఇంటర్ యాన్యువల్ వేరియబిలిటీ అంటే సంవత్సరం సంవత్సరం వర్షం మార్పే కాకుండా విత్ ఇన్ ద సీజన్, సీజన్ అంటే మనకి ఏంటి నైరుతిలో జూన్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 15th of October వరకు కూడా వర్షాలు పడతాయి నైరుతిలో. సో ఇందులో కూడా మనకి మార్పు జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆగస్ట్ లో కూడా బ్రేక్స్ వస్తాయి పీక్ రెయిన్ఫాల్ సీజన్. సో జూలైలోనే పడుతుంటాయి ఎక్కువ వర్షాలు. ఒక్కోసారి జూలైలో మనకి ఎక్కువగా వర్షాలు పడ

0: కాకపోయినా ఆగస్ట్ ఎండింగ్ లో గానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో గానీ వర్షపాతం పడుతుంది. అట్లాగే విత్డ్రాయల్ ఫేజ్ లో అక్టోబర్ 15th to 20th కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా వర్షపాతం అనేది కనపడుతూ ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే మనకి ఈ వేరియబిలిటీ అనేది సర్వసాధారణం వన్ ఇయర్ టు ఇయర్. ఈ క్లైమేట్ చేంజ్ అనేది చూసుకుంటే మనకి మ్యాన్ మేడ్ ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండింది ఇందులో, నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ద రియలిస్ట్. ఇందులో ఏంటి అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, అర్బనైజేషన్ ఇస్ ద మెయిన్ థింగ్, తర్వాత డిఫారెస్టేషన్, తర్వాత కెనాల్స్ అన్ని కూడా మనకు ఆక్యుపై చేయడం అట్లా. సో అవి కూడా మన కొంత మేరకు రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ ద క్లైమేట్.
1: మేడం, మరి కార్యక్రమంలో చివరిగా ఎల్నినో గురించి ప్రజల్లో ఉన్న భయాలు మరియు అపోహలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ఎల్నినో వచ్చిందంటే కరువు వస్తుందని కాదు, కానీ వర్షపాతం అది తక్కువగానే ఉంటుంది, తగిన చర్యలు అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వయంగానే మనము ఎల్నినో వచ్చింది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుందని ముందే భయపడకుండా అధికారులు చెప్పిన విధంగా మనము అధికారుల సమన్వయంతో పాటిస్తే గనక, సపోజ్ ఇప్పుడు వరి అనేది ఎక్కువ వాటర్ ఉండాలి, సో అట్లాంటివి వేసుకోవాలా వద్దా, పంట తక్కువ పీరియడ్ ఉన్న పంటలు వేసుకోవచ్చా, అలాగే పత్తి అనేది వాటర్ తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా వాళ్ళు సూచిస్తారు, అభిప్రాయాలు అవి ఇస్తారు. అగ్రికల్చర్ వాళ్ళతో గానీ సంప్రదించి మెలకువలు పాటించుకోవచ్చు. వర్షాలు అసలు పడవా అనేది తప్పు, అది ఒకటి గమనించాలి. పడతాయి కానీ ఓన్లీ లైట్ టు మోడరేట్ గానీ, లేకపోతే ఒకసారి కుంభవృష్టి వర్షం పడే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలనేది కూడా అధికారుల సమన్వయంతో పాటిస్తే మంచిది. అధికారుల సమన్వయంతో వాళ్ళు సూచించిన విధంగా చేసుకుంటే మొత్తం లాస్ అవ్వకుండా కొంత మేరకు కూడా మనకి గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ ఎల్నినోపై అవగాహనతో పాటు మన రాష్ట్రం వాతావరణ పరిస్థితులపై మీరు పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం నుంచి. పరిచయం చేసిన వారు రావల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు శ్రోతలు ఎల్నినో ప్రభావం గురించి డాక్టర్ కె నాగరత్న గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 10 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో అమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ రోజు పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 48 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేను ఎంత క్వశ్చన్ అడిగాను కదా, ఒక వ్యక్తి ఒక వన్ వే రోడ్ లో రాంగ్ రూట్ లో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతన్ని చూసి కూడా అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఏమనలేదు, ఫైన్ కూడా వేయలేదు, ఇది ఎలా సాధ్యం? ఆన్సర్ ఏంటి అంటే, అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి, ఏ వాహనం నడపట్లేదు కాబట్టి. అది ఆన్సర్ అనమాట. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. ఇమ్రాన్ ఖాన్ సీమా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుమలేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెద్ద కాకా నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుమలేష్ గారు 2 apples కాదు 0 అనమాట. నెక్స్ట్ ఖాళీ ఉంటాయంటూ మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వదియంపేట నుంచి అనంతపురం డిస్టిక్ నుంచి ఆన్సర్ 0 అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. దేవీనగర్ సత్యనారాయణ గారు విజయవాడ నుంచి అయితే ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణా డిస్టిక్ నుంచి వీరబాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే ఆజ్య సౌజ్ఞ గారు అంటూ, అది పగటి సమయం మేడం అలా అనుకున్నారా? ఎర్రవెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. ఇంకా విజయవాడ నుంచి నందు, ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఆపలేదు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తల్ల విశ్వనాథన్ రావు గారు బ్రహ్మపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగరాంధం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ ఎం నరేష్ మెరిసి విజయ ఆన్సర్ పంపించలేదు, సాంగ్స్ అయితే బాగున్నాయని పంపించారు, థ్యాంక్ యూ అండి. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి హిందూపురం నుంచి శుభోదయం, చెట్టు మీద ఆపిల్స్ ఉండవు అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సెకండ్ క్వశ్చన్ కి ఏం పంపించలేదు, తా మాత్రమే పంపించారు, అది కూడా పొరపాటును టైప్ అయింది అని పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నుంచి నెల్లూరు నుంచి అయితే మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అంటూ. మరి ఆన్సర్ అయితే చెప్పేశాను కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:57 దాటి 3 seconds కావస్తుంది. ఈనాటి ఇంటర్వ్యూలకు అయితే బాబాయ్ చెప్పేస్తున్నాను, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మే పాప్ కార్నిక సంస్థ ఆధ్వర్యంలో నూతన మొక్కజొన్న వంగడాన్ని ఇరువురు నేతలు ఈ రోజు ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్టపతికి రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు నిన్న శాస్తోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేయగా, అక్కడ హోమాది వైదిక క్రతువుల అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం కనువిందుగా నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం 1060 పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత

శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. నిర్వహణ తేదీలను వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్లకు అనుగుణంగా వెల్లడిస్తామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వివిధ భారతి ఫెమినిస్ట్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

పడి పడి పెరిగిన పచ్చని పసిరిక చడమల చడమల కురిసిన మనసు గుడగుడ గుడ గుడ ఉడికెనిగి

వివరాల చేతి గట్టు పెరిగిన పచ్చని పసిరిక చడమడ చడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ ఉడికి

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్ అనమాట. ఈ సాంగ్ విన్న తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2223.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమైతే ఉన్నాం సినిమా కపుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరల్డ్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరింతకీ అప్డేట్ ఏంటి అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే రాక అన్నమాట. ఆల్రెడీ పోస్టర్ అయితే చూసేశారు కదా. అసలు అల్లు అర్జున్ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి మరి ఆడియన్స్, తన ఫ్యాన్స్ అందరూ కూడా ఎలా ఉండబోతుంది ఏంటి, సో ఇవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటారని తెలిసిందే. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అంతా ముంబైలో జరుగుతుందన్నమాట. మరి ఈ చిత్రంలో దీపిక పడుకునేతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తుందన్నమాట. అలాగే జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోందన్నమాట. మరి ఈ మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే మనం ఇంకా ఇంకొన్ని రోజులు అయితే ఎదురు చూడాల్సింది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత మృణాల్ ఠాకూర్ నటించిన ఎవర్ గ్రీన్ ఫేవరెట్ మూవీ సీతారామం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

ఇప్పుడు వాతావరణానికి సంబంధించిన ఒక ప్రకటన. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నమాట. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చన్నమాట. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో కొన్ని చెదురుమదురు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందన్నమాట. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉంది.

పెద్ద మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కపుల్ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక మన హాలీవుడ్ నుండి రాబోతున్న మరో చిత్రం ఏంటి అంటే మహాకాళి అనమాట. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఈ లేడీ సూపర్ హీరో సినిమాకి పూజా కొల్లూరు అయితే దర్శకత్వం వహిస్తున్నారనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఆగస్ట్ 24 అంటే ఈ రోజే అనమాట, ఎగ్జాక్ట్ గా 11:30 ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట సోషల్ మీడియా నుంచి. సో ఆల్రెడీ రిలీజ్ అయిపోతూ ఉండుంటాయి, సో ఫంక్షన్ అయితే జరుగుతూ ఉండబోతోంది. మరి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళైతే ఇప్పుడే చూసేయచ్చు అనమాట. సో గ్లిమ్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా మరి మూవీ ఎలా ఉండబోతోంది ఏంటి అని ఒక అంచనాకి అయితే వచ్చేసేయచ్చు. మరి మహాకాళి టీమ్ కి అంటే మంచి హిట్ అవ్వాలని చెప్పి విష్ చేస్తూ ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్ అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 భారతీయ ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం. మరి వెంకీ మామ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు కదా. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఈ చిత్రంలో నారా రోహిత్ ఎంట్రీ కూడా ఊహించని విధంగా ఉంటుంది అని చెప్పి, అలాగే వెంకీ మామ ఇంకా నారా రోహిత్ వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందన్నమాట. సో సెకండ్ హాఫ్ లో ఎంట్రీ అవ్వడం, దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య అసలు కన్వర్సేషన్ ఎలా ఉంటుంది, సో ఇదంతా కూడా మూవీకి ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పి అయితే తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది మనందరి ముందుకి అంటే అక్టోబర్ 2న థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది అనమాట. మరి ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి, సో ఇప్పుడు ఈ ఆదర్శ కుటుంబం కూడా మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి చూడాల్సిన సినిమా అని అయితే అనుకోవచ్చు. మరి వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు కదా. సో ఆదర్శ కుటుంబం టీమ్ కి విష్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అంతకు ముందు మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీ నువ్వు నాకు నచ్చో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో, దాని తర్వాత మల్లేశ్వరి మూవీ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ 101.3 విద్ భారతీయ ఫామ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
2: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఏలూరు జిల్లా ముసునూరులో ఈ రోజు ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా ఉపరాష్టపతికి, ముఖ్యమంత్రికి రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతి కారణంగా ఇద్దరు యువకుల గల్లంతుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల గల్లంతుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. రాష్టంలో ఆయుష్ వైద్య రంగం అభివృద్దికి 185.75 కోట్ల రూపాయలతో రూపొందించిన వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ ఆమోదం తెలిపిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతిలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 3 విడతల్లో 768 కోట్ల రూపాయలు చెల్లించిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే 25 లక్షల మందికి తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లకు అన్ని విధాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగానికి ఒక ప్రత్యేక ఆకర్షణను సృష్టించాలని సూచించారు. 20 స్పేస్ స్టార్టప్ కంపెనీల సీఈఓలు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి తాజాగా సమావేశమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సబ్ డివిజన్ పరిధిలో డయేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కలెక్టర్ జి లక్ష్మీష ఆదేశాల మేరకు ఆర్డీఓ ఏ కుమార్ అధికారులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:10 అయితే కాబోతుంది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ సాంగ్. ఇప్పుడు మీరు విన్న సాంగ్ సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చూడాలని ఉంది అనమాట. మరి ఎందుకు ఇవాళ ఈ సాంగ్ ప్లే చేసుకుందాం అంటే గనక ఒక రీజన్ అయితే ఉంది. ఏంటి అంటే గనక ఈ రోజు డే స్పెషాలిటీ ఫౌండింగ్ డే ఆఫ్ కలకత్తా అనమాట. అంటే ఆనంద నగరంగా పిలువబడే కోల్కతా పూర్వం కలకత్తాగా పిలువబడేదన్నమాట. సో అసలు ఈ రోజు కలకత్తా గురించి, అసలు కోల్కతాగా ఎప్పుడు మారింది, అసలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి కోల్కతా గురించి, ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం కోల్కతా గురించి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఫౌండింగ్ డే ఆఫ్ కోల్కతా గురించి. మరి ఆనంద నగరంగా పిలువబడే కోల్కతా పూర్వం కలకత్తాగా పిలువబడేదన్నమాట. 2001 సంవత్సరం నుంచి కలకత్తా అధికారికంగా తన పేరుని కోల్కతాగా మార్చుకోవడం జరిగింది. కోల్కతా గురించి కొన్ని విశేషాలు ఇవాళ మీకు తెలుసాలో మనందరం తెలుసుకుందామని చెప్పి ఇందాక చెప్పాను కదా. మరి అవన్నీ ఏంటి అంటే కనుక ఒక ప్రసిద్ధ నమ్మకం ప్రకారం బ్రిటిష్ వ్యాపారి అన్నమాట జాబ్ చార్నక్ 1690 ఆగస్టు 24 గోవిందపూర్, సుతనుతి ఇంకా కోల్కతా అనే మూడు గ్రామాలని కూడా విలీనం చేసి ఈ నగరాన్ని స్థాపించాడట. అప్పుడు కలకత్తా అని దీనికి పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. దాని తర్వాత అధికారికంగా కోల్కతా అంటే కలకత్తా అనే పేరు నుంచి కోల్కతాగా మార్చుకోవడం జరిగింది. సో ప్రతి సంవత్సరం ఆగస్టు 24 కలకత్తా ఇలా కోల్కతాగా తన పుట్టినరోజునైతే జరుపుకుంటూ ఉంటుందన్నమాట. మరి భారతదేశంలో అత్యంత పురాతనమైన గోల్ఫ్ క్లబ్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాలోనే ఉంది. సో ఇదొక్కటే కాదు, ఇంకా ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నిజంగా ఇవన్నీ కూడా కోల్కతాలోనే ఉన్నాయా అని ఆశ్చర్యపరిచే అన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాల్టి మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే నారాయణ అండ్ కో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఫైండింగ్ డే ఆఫ్ కోల్కతా గురించి. మరి కోల్కతా గురించి ఇవాళ మీకు తెలుసాలో కొన్ని విశేషాలు అయితే చెప్తాను అని చెప్పాను కదా. మరి ఇందాకే చెప్పా, భారతదేశంలోనే అత్యంత పురాతనమైన గోల్ఫ్ క్లబ్ అయితే కోల్కతాలో ఉందన్నమాట. ఈ విషయం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. 1829లో రాయల్ కోల్కతా గోల్ఫ్ క్లబ్ దీన్ని నిర్మించిందన్నమాట. ఇది గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పుల్ని సంతరించుకొని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటిగా నిలిచిందన్నమాట. అలాగే దేశంలోనే మొదటి మెట్రో నెట్వర్క్ కలిగిన నగరం ఏదైనా ఉంది అంటే అది కోల్కతా అని అనమాట. దాని తర్వాత ఇంకా బోల్డ్ అంత అంటే సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై ఇవన్నీ కూడా మెట్రో సర్వీసెస్ అయితే యూజ్ ఇప్పుడు అందరూ కూడా అందిస్తున్నారు కదా మెట్రో సేవల్ని. కానీ అసలు దేశంలోనే ఫస్ట్ కోల్కతాని మెట్రో సేవలు కూడా అందించిందనమాట. ఇంకా మనం తెలుసుకుందాం కోల్కతా గురించి బోల్డ్ అన్ని విషయాలు అయితే ఇవాళ మీకు తెలుసాలో. ఇప్పుడైతే కొన్ని క్షణాల తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి వినేసండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో, మాట్లాడుకుందాం కోల్కతా గురించి. అంతవరకు

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్ లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత దేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలు పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతుల మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047 ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్ లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప

ప్రధానమంత్రి డెనిస్ మంతూరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమాపేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా

ఫార్మాట్లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీసు బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టియర్ 2, టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్డ్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన, వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటి మట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కానాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కొరాపుట్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వైపు నుంచి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుకలలు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో శ్రావణ మాసం 4వ చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30 తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు.

తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయం ముందు భక్తులు బారతీరారు. సాయంత్రం 4 గంటలకు మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. ఈ యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్ లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్ లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమున్న మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా కోల్కతా గురించి. మరి ఇంకా మీరందరూ తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి కోల్కతా గురించి అంటే, ఇందాకే చెప్పా దేశంలోనే మొదటి మెట్రో నెట్వర్క్ కలిగిన నగరం ఏదైనా ఉంది అంటే అది కోల్కతా అని చెప్పాను కదా. అలాగే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశాలమైన మర్రిచెట్టి నగరంలో ఉందన్నమాట. కోల్కతాలోని జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్ లో మనం అంటే అక్కడికి వెళ్తే కనుక ఈ మర్రిచెట్టుని అయితే చూడొచ్చు. దీని వయసు దాదాపు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు, 250 సంవత్సరాలకి పైనే ఉంటుందన్నమాట. ఈ చెట్టు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట. ఇప్పుడైతే దానికి మొండెం వరకు ఇలా కట్ చేసి ఉండడం జరుగుతుంది, అంటే ఆల్రెడీ కట్ చేస్తారు. ఎందుకు అంటే కనుక ఆ పక్కన చెట్లన్నీ కూడా పెరగనీయకుండా అడ్డుపడుతోంది కాబట్టి సో మొండెం వరకు కట్ చేయడం అయితే జరిగింది. కానీ దీని ఏజ్ ఏంటి, అసలు ఇంత పెద్ద మర్రిచెట్టు ఉంది అంటే కనుక అది కోల్కతాలే అనమాట. అలాగే ఈ పురాతన నగరంలో ప్రజలు ఇప్పటికీ కూడా ట్రామ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. అసలు మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్ అనేది ఎప్పుడు మొదటిగా అంటే 1902 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చిందనమాట. సో ఇప్పటికీ కూడా అంటే ఎప్పుడో కాదు, ఇప్పుడు ప్రజెంట్ కూడా కోల్కతాలో చాలా మంది ట్రామ్లలో ప్రయాణించి ఎంతో ఆసక్తికరమైన ప్రయాణ అనుభవాన్ని పొందుతున్నారనమాట అక్కడి వాళ్ళందరూ. అలాగే అసలు ఇప్పుడు మీరందరూ దేనికి అలవాటు పడిపోయారు, ఫుడ్ తినడంలో అంటే చైనీస్ కదా. మరి చాలా మంది ఇష్టంగా తినే ఆ చైనీస్ ఆహారం మొట్టమొదటిగా కోల్కతాలోనే ఉద్భవించిందనమాట. ఎందుకంటే ఈ నగరం ఏకైక చైనా టౌన్ కలిగి ఉంది. ఇక్కడ హక్కా వర్గానికి చెందిన దాదాపుగా 1000 మందికి పైగా చైనా ప్రజలు నివసిస్తున్నారనమాట. వాళ్లే ప్రసిద్ధ ఇండియన్ చైనీస్ ఆహారాన్ని ప్రవేశపెట్టారు. సో ఈసారి ఎప్పుడైనా మీరు కోల్కతా వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు ఫేవరెట్ చైనీస్ ఫుడ్ ఏదైనా తినాలి అనిపిస్తే ఇక్కడికి అంటే వెళ్ళిపోండి. సో ఏది కావాలంటే అది తినేసేయచ్చు అనమాట. ఇంకా అసలు కోల్కతా గురించి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి అనేవి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కోర్ట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేజ్ ఇంటూ 101.3 విత్ భారతీయ ఫామ్.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా కోల్కతా గురించి. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి అంటే కనుక కోల్కతాలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ ప్రదర్శన ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజలు హాజరైన పుస్తక ప్రదర్శనగా రికార్డ్ అయితే సృష్టించిందన్నమాట. మొట్టమొదటిగా 1976లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వార్షికంగా 2.5 మిలియన్ల మంది హాజరు.

అవుతూ ఉంటారన్నమాట. అలాగే భారతదేశంలోని ఏకైక నది ఓడరేవు హుగ్లీ నది ఒడ్డున ఉన్న కిద్దర్పూర్ పోర్ట్, ఇది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఓడరేవుగా చెప్పొచ్చు అనమాట. సో అది కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఇంకా దేశంలోనే పురాతనమైన అలీపూర్ జూ కోల్కతాలోనే ఉంది. ఇక్కడ అసలు మనం చూడటానికి రకరకాల యానిమల్స్ అయితే ఉంటాయన్నమాట. మరి కోల్కతా వెళ్ళినప్పుడు చక్కగా మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని అందరినీ తీసుకొని అలీపూర్ జూకి అయితే వెళ్ళిపోండి. బోలెడన్ని జంతువులు కావాల్సినన్ని అనమాట. చెప్పండి మన ఫ్రెండ్స్ మన అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పి మీ పిల్లలకి చెప్పండి. సో చాలా యానిమల్స్ అయితే చూడొచ్చు. మరి కోల్కతాలో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు టూర్ కనుక ప్లాన్ చేసుకుంటే ఇందాక నేను చెప్పిన వాటిలో ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని చూసేయచ్చు అనమాట హ్యాపీగా. సో అది సంగతి. మరి ఇవాళ మీకు తెలుసాలో డే స్పెషాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అసలు ఇంతకీ డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఫౌండింగ్ డే ఆఫ్ కలకత్తా అనమాట. సో అంటే కలకత్తా నుంచి కోల్కతాగా ఎప్పుడు మారింది, అలాగే కోల్కతా గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేశాను. మరి ఇవాళ మీకు తెలుసా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం హిట్ 3 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో మీకు తెలుసా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతి కారణంగా ఇద్దరు యువకుల గల్లంతుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల గల్లంతుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాష్ట మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎస్ సవిత ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు మినిస్టర్స్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. తిరుపతి జిల్లాలో మహిళా నూతన పోలీస్ స్టేషన్ను ఈ రోజు ప్రారంభించారు. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ 2.75 కోట్ల రూపాయలతో మహిళా పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. నిర్వహణ తేదీలను వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్లకు అనుగుణంగా వెల్లడిస్తామని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ జలసౌధలో భేటీ అయ్యింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేయగా అక్కడ హోమాది వైదిక క్రతువుల అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం కనువిందుగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 9 నిమిషాలు అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి దీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాంటి దీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న దీరా ఎవరు అంటే ఏక్తా భయాన్ అనమాట. మరి ఏంటి ఏక్తా భయాన్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, ఏక్తాకి చిన్నప్పటి నుంచి చదువుపైనే దృష్టి అనమాట. డాక్టర్ కావాలి అని చెప్పి చాలా మందికి చిన్నప్పటి నుంచి కళలు ఉంటాయి కదా, అలాగే ఏక్తా భయానికి కూడా డాక్టర్ అవ్వాలి అని చెప్పి కళ అనమాట. దానికి తగ్గట్టే అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉండేవాళ్లు. మరి హర్యానాలోని హిసార్లో పుట్టి పెరిగిన ఏక్తాకు 2003లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా ఆమె లైఫ్ మొత్తాన్ని చక్రాల కుర్చీకే పరిమితం చేసిందనమాట. జీవితం అంతా ఒక్కసారిగా తలకిందలైపోయినట్టు అనిపించింది. అప్పటికి ఏక్తాకి కేవలం 18 సంవత్సరాల వయసు మాత్రమే అనమాట. అంటే ఊహించనివి జరిగినప్పుడు ఇలాగే ఉంటుంది కదా, వెన్నెముక పూర్తిగా దెబ్బతిని ఆల్మోస్ట్ 9 నెలలు ఆసుపత్రిలోనే ఉన్నారనమాట. ఎన్నో శస్త్రచికిత్సల అనంతరం ఫిజియోతో కొంతవరకు కోలుకున్నారు. అయినా కూడా ఆ ప్రమాదంలో 2 కాళ్లు చలనం కోల్పోవడం వల్ల నడవలేకపోయారు కాబట్టి వీల్ చైర్కే పరిమితం అయిపోయారనమాట. మరి ధైర్యం కోల్పోకుండా ఏక్తా ఏం సాధించింది, మనందరికీ ఇన్స్పిరేషన్ గా ఎలా నిలిచారు అనేది ఇవాళ దీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీర ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఏక్తా భయాన్ గురించి. మరి ఇంకా ఏక్తా భయాన్ గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మరి ఇందాకే చెప్పాను, సో ఆల్మోస్ట్ 9 మంత్స్ హాస్పిటల్లో ఉండి ఎన్నో శస్త్రచికిత్సల అనంతరం ఫిజియోలో కోలుకొని అయినా కూడా 2 కాళ్ళు చలనం కోల్పోవడం వల్ల వీల్ చైర్కే పరిమితమైపోయి నడవలేకపోయారనమాట. అయినా కూడా ధైర్యం కోల్పోకుండా ఆ బాధ నుండి బయటపడటానికి చదువుని ఏక్తా తన ఆయుధంగా చేసుకుని ఉత్తీర్ణత సాధించి, సివిల్ సర్వీసెస్ లో ఉత్తీర్ణత సాధించి ఎంప్లాయ్మెంట్ అధికారినిగా విధులు నిర్వర్తిస్తున్నారనమాట. అయినా కూడా తన లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంతకు మించి నేను ఏదో సాధించాలి అనే తపనతో తన ఉద్యోగాన్ని, క్రీడల్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ పారా అథ్లెటిక్స్ లో అడుగుపెట్టి 2016 లో బెర్లిన్ లో జరిగిన విపిసి గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో పాల్గొని రజతం గెలుచుకున్నారనమాట. ఇక అది మొదలు ఎక్కడా ఆగిపోలేదు. ఇక ఇండోనేషియా, చైనాలో జరిగిన పారా గేమ్స్ లో, అలాగే టోక్యో పారాలింపిక్స్, ఇలా అన్నిట్లో పాల్గొని విజయకేతనం ఎగరవేశారనమాట. ఎన్నో అవార్డులని, పురస్కారాలని అందుకొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే మహిళల జాబితాలో ఏక్తా భయాన్ కూడా ఒకరిగా చేరారనమాట. నిజంగా ప్రమాదం జరిగినప్పుడు తను కృంగిపోయి ఉంటే, అందరిలాగా నేను నడవలేకపోతున్నాను అని చెప్పి బాధపడి అలాగే ఉండిపోయి ఉంటే ఈ రోజు మనం తన గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు, ఇంతమందికి తెలియజేసే అవకాశం కూడా వచ్చేది కాదు. కాబట్టి ఏదైనా జరిగినప్పుడు దాన్ని పూర్తిగా పక్కకి నెట్టేసి మన దగ్గర ఏది ఉంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో, అంటారు కదా లైఫ్ లో ఏదున్నా ఏది లేకపోయినా గుండె ధైర్యం అనేది ఎప్పటికీ కోల్పోకూడదన్నమాట. మరి ఇలాంటి వాళ్ళందరి గురించి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేయాలనిపించింది. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారు కూడా. మరి ఏక్తా భయాన్ గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు అయితే మీతో తీరాలో షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆకాశం నీ హద్దురా మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలైతే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టేజ్ 2 101.3 విద్యార్థి ఎఫ్ఎం, నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన యువకుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రాష్టంలో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్టపతికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గవర్నమెంట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయంగా ఉత్పత్తి చేసే విత్తనాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఆవిష్కరించిన విత్తనం దేశ వ్యవసాయ రంగంలో స్వావలంబనకు మరో ముందడుగని ఉపరాష్టపతి పేర్కొంటూ,
1: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil,
0: అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. దేశంలో గోధుమ, వరి తర్వాత మూడవ పెద్ద సాగు పంటగా మొక్కజొన్న కొనసాగుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వ కారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియ సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.
0: కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్న ఆయన, గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు స్థానిక మత్స్యకారుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే గల్లంతైన యువకుల కుటుంబాలకు అందుబాటులో ఉంటూ గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కాకినాడ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీకి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్టంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం సమర్పించారు.

0: 185 కోట్ల 75 లక్షల రూపాయల వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తాజా నిధులతో గిరిజన మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయుష్ రంగానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ది కేంద్రం సీఈడీఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు ఇంజనీరింగ్ ఉపాధ్యాయ పోలీసు సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు మైనార్టీ అభ్యర్థులు సిద్దం కావాలని మంత్రి సూచించారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉచిత శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ రెండు ఎవరయ్యారు రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ విజయనగరం కడపలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనంతరం క్రీడాశాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఖేలో ఇండియా నిధులతో రాష్టంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ
1: ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులు ఈ రోజు పైకి వస్తున్నారు. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రాలకు సముచితమైన స్థానం ఇస్తామన్నారు. దానిలో భాగంగానే సంవత్సరం 20-25 గ్రాములు ఈ రాష్ట్రానికి 5 గ్రౌండ్ల యొక్క మరమ్మతుల కోసం 75 కోట్లు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా దానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా 250 నుంచి 250 కోట్లు రూపాయలు వస్తాయని చెప్పి నేను అందరి ముందు తెలియజేసుకుంటున్నాను.
0: హైదరాబాద్లోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి పంపిణీ, నీటి విడుదల అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వాటాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జలాశయాల్లోని నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, వాటాల వినియోగంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విజయవాడలోని ఒక పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినా గంజాయి సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని, నీటిని మరి వినియోగించవద్దని సూచించారు. వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఇండ్ల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిశా ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ

0: జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. గడువు దాటి అపరిష్కృతంగా ఉన్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన యువకుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం చర్మంపై ముడతలకి గల కారణాలు ఏంటి, అలాగే మనం పాటించదగ్గ చిన్న చిన్న చిట్కాలు ఏంటి అనేది ఇవాళ వీరాలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మౌనమేళనో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ విన్న తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: మనము నామ్ ధీర ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి చర్మంపై ముడతలు గల కారణాలు ఏంటి, చిట్కాలు ఏంటి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి వయసు పెరుగుతుంటే ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటి అంటే చర్మం ముడతలు పట్టడం అనమాట. అయితే కేవలం వయసు ఒక్కటే కారణం కాదు అంటున్నారనమాట నిపుణులు. అంటే చర్మంపై ముడతలకి వయసు ఒక్కటే కారణం కాదు, మరి ఇంకేమై ఉంటాయంటే కనుక మన జీవన విధానంలో చేసే కొన్ని పొరపాట్లు, సౌందర్య సంరక్షణలో మనం చేసే కొన్ని తప్పులు కూడా కారణమవుతాయన్నమాట. ముఖ్యంగా బయట ఎండలో తిరిగేటప్పుడు సూర్యరశ్మి ప్రభావం చర్మంపై ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి చిన్న వయసులోనే వార్ధక్యపు ఛాయలు ఎక్కువగా కనిపించవచ్చు అనమాట. మరి మనం పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఏంటి అనేది కూడా ఇవాళ తీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓజీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 201.3 వివిధ భారతీయ ఫామ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మరి చర్మంపై ముడతలకి గల ఇంకా కారణాలు ఏంటో మాట్లాడేసుకున్నాం. చిట్కా ఏంటి అంటే కనుక ఇందాకే చెప్పా, మనం బయటకు వెళ్ళేటప్పుడు సూర్యరశ్మి అనేది డైరెక్ట్ గా చర్మంపై ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి సూర్యకిరణాలు. సో మనకి చిన్నప్పుడే అంటే ఏజ్ తో సంబంధం లేకుండానే వార్ధక్యపు ఛాయలు ఎక్కువగా కనిపించవచ్చు అని చెప్పాను కదా. మరి ఇలాంటప్పుడు అంటే మనందరికీ తెలిసిందే కానీ మనం చేయండి ఏంటి అంటే సన్స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా అప్లై చేయాలన్నమాట. అంటే స్కిన్ ని బట్టి, సో మీ స్కిన్ కి ఏది సెట్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు కాబట్టి మీ గురించి మీకే పర్ఫెక్ట్ గా తెలుస్తుంది కాబట్టి, సో మీకు ఏదైతే సెట్ అవుతుందో దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చెక్ చేసుకోండి. సో అలా చెక్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ కి తగ్గట్టు మంచి సన్స్క్రీన్ లోషన్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలన్నమాట. ఇంకోటి అంటే ఇది చాలా మందికి అవసరం రాకపోవచ్చు, బట్ ఎవరైతే మేకప్ వేసుకోకుండా వాళ్ళకి కొన్ని కొన్ని ఫీల్డ్స్ లో మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, ఇంకొకటి అయినండి, అంటే ఏదైనా సరే మేకప్ మనం వేసుకుంటే వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంతకీ మనం అసలు మేకప్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మేకప్ ని రిమూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట.

ఎందుకు అంటే మేకప్ ని రిమూవ్ చేయకుండా డైరెక్ట్ గా నిద్రకి ఉపక్రమించకూడదు. ఎందుకు అంటే కనుక సో దానిలో అందరికి తెలిసిందే కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన చర్మంపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి మేకప్ ని తొలగించే నిద్రపోవాలన్నమాట. అండ్ పోషకాలు సరిగా అందకపోయినా కూడా చర్మంపై ముడతలు వస్తాయి కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అందేలాగా చూసుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా కదలకుండా కూర్చున్నా ఆ ప్రభావం చర్మంపై పడుతుందన్నమాట. కాబట్టి అటు ఇటు నడుస్తూ ఉండండి. ఎప్పుడైనా ఒకేసారి కూర్చోకుండా కనీసం గంటకైనా ఒకసారి లేచి అటు ఇటు నడుస్తాం అంటే మనకి మనమే అట్లా ఏదో ఒక టైం కేటాయించుకొని 2 మినిట్స్ అయినా సరే లేచి నుంచోవాలి లేదంటే వాకింగ్ అయినా చేయాలి. ఇంకొకటి చాలా ఎప్పుడు మనం చెప్పుకునేదే మామూలుగా లిఫ్ట్ ఉన్నప్పుడు లిఫ్ట్ యూజ్ చేస్తాం, మెట్లు ఉన్నప్పుడు కూడా లిఫ్ట్ యూజ్ చేయకుండా ఒకవేళ మెట్లు మీకు ఎక్కగలిగితే ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే వీలైనన్ని సార్లు లంచ్ చేసిన తర్వాత మెట్లు ఎక్కి దిగండి. అది చాలా మంచి పద్ధతి, దానివల్ల మన హెల్త్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి చర్మంపై ముడతలు కూడా మనకి చిన్న ఏజ్ లోనే రావన్నమాట. సో అది సంగతి. మరి ఇవాళ తీరా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మీ అందరి కోసం గ్యాంగ్ మూవీ నుంచి, దాని తర్వాత లైగర్ మూవీ నుంచి, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ తో తీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

स्थिति मजबूत। ऋषभ पंत ने भारत के लिए विदेशी धरती पर बतौर विकेटकीपर बल्लेबाज सबसे अधिक रन बनाए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार। హలో హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అందరూ? వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2:30 దాటి 20 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. నేనైతే సందడి చేయడానికి రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట, మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక కామర్తి శంకర్ రాజోజు నుంచి హాయ్ అంటున్నారు, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఇంకా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి ఆర్జేస్ అందరికి నమస్కారాలు అంటూ, ఇంకా ఎవరు ఇంతకీ మెసేజ్ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, రంగారెడ్డి జిల్లా, తర్వాత వీరగండ్ల నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల అని పెట్టారు, కానీ ఎక్కడి నుంచి? ఏకలవ్య నగర్, అది మిస్ అయిపోయింది అనుకుంటా. తర్వాత ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేయడం జరిగిందనమాట. ఇంకా రాజోల్ నుంచి చేయండి హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి సందడి చేయడానికి రెడీగా ఉన్నాం అంటున్నారనమాట. మస్తాన్ ఫ్యామిలీ అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ప్రసన్న గారు అంటున్నారు. సో అది సంగతి, మరి అందరూ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే ఇప్పుడు అడిగేసిన. ఈ రోజు కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ అడగాలని చెప్పి గట్టిగా డిసైడ్ అయిపోయానమాట. కాబట్టి నేను అసలు ఇలా అడగగానే మీరు ఎలా మెసేజ్లు అయితే పంపిస్తారు. సరే, ఓకే, క్వశ్చన్ అడుగు ఇంకా చాలు అనే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే అడిగేసిన. ప్రపంచ నాటక దినోత్సవం ఎప్పుడు? మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా, ప్రపంచ నాటక దినోత్సవం ఎప్పుడు? సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ముందు మెసేజ్లు అయితే చదవాల్సిందే. ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా కరెక్టే చెప్పేశారు. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక లక్ష్మణ్ నెల్లూరు నుంచి అనమాట. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేసేసేయండి. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా కర్నూలు జిల్లా గోనగల్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేశారు. ఇంకా కొండారెడ్డి ఎం కొండారెడ్డి గారు అనమాట, సిద్ధవటం మండలం నుంచి, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాతింటి ఎల్లప్ప గోర్లికాందొడ్డి విలేజ్ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామ్లా, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రోగ్రామ్ కు వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే కనకరావు గారు పెడ నుంచి మీరు రెండు ఆన్సర్స్ పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ అనమాట, అదేంటి అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శేషాద్రి రాజవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మస్తాన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పురుషోత్తం గారు

సిద్ధేశ్వర్ కొండ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంకా కొంతమంది ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ పంపిస్తున్నారు, కానీ మరి ఆన్సర్ అయితే పంపించట్లేదు. మరి ఇప్పుడే జూన్ చేసి వింటున్న వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను, ప్రపంచ నాటక దినోత్సవం ఎప్పుడు ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0666243814 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మా ఇంటి బంగారం మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ 1.3 విత్ భారతీయ ఫామ్.

సీత పైన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ సాంగ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. ఇంకా ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాశీపురం కురుమర్తి కొల్లాపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేష్ కుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట స్పందన టైలర్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డ వంకయ్య బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మున్నంగి నుంచి కుమార్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇమామ్ బి అక్తర్ మెసేజ్ చేశారు. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుంచి అనమాట థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా కరెక్ట్ పంపించేశారు. ఇంకా వెంకటరత్నం వెంజమూరు నెల్లూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎం నరేష్ మెర్సీ విజయ వీళ్ళు కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నా పేరు పూజారి ధనుంజి అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమూడి దగ్గర నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర చినమస్తన్ రావు గారు దామర్ల పెద్దమస్తన్ రావు గారు నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఇంకా అక్కరమాక నుంచి రమా సుధాకర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురుహరి యశోద జానకి వీళ్ళందరూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న.

పంపించారు అంటూ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. ఇంకా ఎం వినోద్ కుమార్ సున్నిపేట శ్రీశైలం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాన్సన్ విజయవాడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక నంజాల నుంచి అంటూ పార్షియా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు జయరాం గారు అనమాట పాకాల మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం అంటూ నరసింహ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో అది సంగతి. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే కనుక మీ అందరూ పంపించిందే March 27th ప్రపంచ నాటక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో అదనమాట సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం అంటే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు లెనిన్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశంలో నదుల అనుసంధానం కొంత ఆలస్యమైనప్పటికీ వాస్తవ రూపం దాలుస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. నూజివీడు నియోజకవర్గంలోని ముస్నూరులో నాన్

జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్టపతి ఆవిష్కరించారు. భారతదేశానికి రైతులే వెన్నెముక అని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దాన్ని స్థిరీకరించిందని పేర్కొన్నారు. ముస్లింలో జరిగిన నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ముస్లింలో జరిగిన పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని దేశాలకు ఇక్కడి నుంచి పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్న ఆయన గల్లంతైన యువకుల ఆచూకీ గాలింపు కోసం చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాష్టంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజా నిధులతో గిరిజన మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగల్పూడి అనిత, అనగారి సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నిమిది ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10,060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ది కేంద్రం సీఈడీఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసార వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని, నీటిని వినియోగించవద్దని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

సీను మూవీ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అంటే ఒకటి క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి, ఆ తర్వాత కొంచెం మీ బుర్రకి పదును పెట్టాల్సిందే అనమాట. ఓకే, మేము అందరం కూడా బుర్రకి ఆల్రెడీ పదును పెట్టడానికి రెడీగానే ఉన్నాం. క్వశ్చన్ అడగడమే లేట్ అని అనుకుంటూ ఉన్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. హీరో గోపీచంద్ నటించిన చిత్రం, సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రం, ఈ రెండూ కలిపితే వచ్చే విక్టరీ వెంకటేష్ మూవీ ఏది? ఎస్, మీరు విన్నది నిజమే, నేను అడిగింది కూడా నిజమే అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్ కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. సో ఆలోచిస్తూ ఉండండి, ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను యోగి మూవీ నుంచి ఇంకో వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం సన్నడే సన్నడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు జేరుపోతుల బుచ్చయ్య. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాన్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి అనమాట. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు రాజశేఖర్ రాజు గారు నెల్లూరు నుంచి. అసలు ఇంతకీ ఎవరైనా ఆన్సర్ పంపించారా లేదా? అక్కడపాక నుంచి రమా సుధాకర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. దాని తర్వాత పెడన జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎంత ఆలోచించినా ఆన్సర్ రావట్లేదు అంటున్నారు. అంటే మీరు బాగా ఆలోచిస్తున్నారని అర్థమైంది. సరే, మీ అందరి కోసం క్వశ్చన్ ఖచ్చితంగా ఇంకొకసారి అయితే అడుగుతాను, అడగకుండా ఎలా ఉంటాను? సో మీరు వెయిట్ చేయాలంతే. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక హీరో గోపీచంద్ ఉన్నారు కదా, గోపీచంద్ అంటేనే అసలు లక్ష్యం మూవీ ఏంటి, ఇంకోటి ఏంటి, తన మూవీస్ అన్ని ఎగ్జామ్ చాలా యూనిక్ గా ఉంటాయి కదా. మరి హీరో గోపీచంద్ నటించిన చిత్రం, సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రం, ఈ రెండు కలిపితే వచ్చే వెంకటేష్ మూవీ, విక్టరీ వెంకటేష్ మూవీ ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. నాకు తెలిసి చాలా క్లియర్ గా ఇంకొకసారి అడిగా, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-3814 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం గోదావరి గట్టు పైన ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ ఉంది, దాని తర్వాత ఈ సాంగ్ కూడా వచ్చేస్తుంది. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ ఆలోచిస్తూ స్టే ట్యూన్ 201.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆలోచించి ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపిస్తున్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. శేషాద్రి రాజవరం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆగన్ మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడల నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇప్పుడు ఆలోచించారనమాట. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనమల కుదూరు నుంచి వీర వెంకట సత్యనారాయణ గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. క్వశ్చన్ కి ఆన్సర్ తెలియట్లేదు అనుకుంటా. రాజశేఖర్ రాజు గారు నెల్లూరు నుంచి. ఇంకా ముల్లగూరి విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి, అనంతపురం నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక అక్కరిపాక నుంచి రమా సుధాకర్ రాంగ్ ఆన్సర్. అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి అనమాట నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు గాని నుంచి అప్పల్ రాజ్ గారు ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం గౌస్ మొహిద్దీన్ పంపించారనమాట నంజాల్ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి, బనగానపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏం పర్లేదు, నేను ఆన్సర్ లాస్ట్ లో రివీల్ చేసేస్తాను. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. రాజుల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్. అలాగే ఎం నరేష్ మెర్సి విజయ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంజాల్ జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్నం పేటపాలెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రవితేజ గనగలూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పుట్టుపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాలు వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహపాన జైనుద్దీన్ అనమాట. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఐకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ రామ్ల వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సో అవే ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు. అండ్ మెర్సీ విజయ ఎం నరేష్ వీళ్ళకి చాలాసార్లు చెప్పాను మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఎందుకో తెలీదు చక్కగా మీ పేర్లతో మెసేజ్లు చేస్తారు. దాని తర్వాత ఇంకా చాలా మంది పేర్లతో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఒకే నెంబర్ నుంచి పంపించడం వల్ల అన్నీ మాకు అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇట్స్ ఓకే, ఎన్నిసార్లు చెప్పడానికైనా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇంకొకళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత బాగుంటుంది అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. చక్కగా ఒకసారి మెసేజ్ చేసిన వాళ్ళు ఇంకొకళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మళ్ళీ రైట్ ఆన్సర్ తెలిస్తే మెసేజ్ ఎలాగో చేస్తాం కాబట్టి అప్పుడు ఎలాంటి అభ్యంతరం ఉండదు. సో ఇంతకంటే దీని గురించి చెప్పినా కూడా బాగోదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మీ పేరు ఒకసారి నేను చదివేసినప్పుడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మీరు 14 పేర్లు పంపించినా నాకు ఇక్కడ అన్ని కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అది సంగతి. అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరూ మొత్తానికి అలా ఆన్సర్ సాధించి ఛేదించి శోధించి కనిపెట్టేశారు. సో మీ అందరూ పంపించిందే. మరి ఇంతకీ ఏంటి గోపీచంద్ మూవీ అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీ కలిపిన విక్టరీ వెంకటేష్ మూవీ

అంటే గనక గోపీచంద్ మూవీ ఒంటరి, కృష్ణ గారి మూవీ పోరాటం, ఈ రెండు కలిపితే వచ్చిన విక్టరీ వెంకటేష్ మూవీ ఒంటరి పోరాటం ఈజ్ ద రైట్ ఆన్సర్ అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒంటరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటర్ స్టేజ్ 2 1.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జు ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తున్నా, ఆ సాంగ్ మూవీ నేమ్ ఏంటి? చాలా సింపుల్ కదా, సో అదే క్వశ్చన్. అయితే ఇప్పుడైతే సాంగ్ ప్లే చేస్తున్నా, ఆ సాంగ్ వినండి. ఆ సాంగ్ మూవీ ఏంటి అంటే ఏ మూవీలో ఆ సాంగ్ అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి సాంగ్ అయితే వచ్చేస్తోంది, స్టేట్ జోన్.

0: నే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420.

ఇంకా దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనక కానూరు నుంచి తాతారావు గారు, మీరు కొంచెం దగ్గరకు వచ్చారు. ఇంకొక పదాన్ని యాడ్ చేస్తే మీ ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ పదం ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. అలాగే అక్కరపాక నుంచి రమా సుధాకర్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి మీరు కొంచెం పేరు అయితే మార్చేశారు, బట్ కొంచెం దగ్గరికి అయితే వచ్చారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడని జోగానందరావు కాలనీ నుంచి, యాక్చువల్ గా మీరు మూవీ మార్చేశారు, లాస్ట్ ఒక్క రెండు అక్షరాలు సరి చేసుకుంటే రైట్ అయిపోతుంది. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మీరు కూడా లాస్ట్ ఆ రెండు అక్షరాలు సరి చేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది అనమాట. అదేంటి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే. ఇంతకీ మరి ఆ సాంగ్ ఏంటి, ఏ మూవీలో అది అనేది నేనే చెప్పేస్తున్నాను. రైటర్ పద్మనాభం అనమాట. సో రైటర్ పద్మనాభం ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు పంపించారు, యాక్చువల్ గా మీరందరూ పద్మభూషణ్ అని పంపించిన తర్వాత ఒక్కోసారి అంటే క్వశ్చన్ అడిగిన నాకే డౌట్ వస్తుంది అనమాట, పద్మనాభమా పద్మభూషణ, పద్మభూషణ్ అవార్డు కదా పద్మనాభమే మూవీ కదా అని నాకు నేను అంటే మనసులో అలా మాట్లాడుకొని సర్ది చెప్పుకొని ఓకే ఇదే కరెక్ట్ అనుకునేలా చేస్తారనమాట. సో గ్రేట్ యార్. సరే ఇంతకీ మరి ఇంకొక క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. నేను ఆన్సర్ రివీల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆన్సర్స్ పంపించొద్దు, మీకోసం క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. చెప్పలేదు ఎలాగో చెప్పలేదు, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. అసలు క్వశ్చన్ అడగడం ఆలస్యం చెప్పేస్తారు ఈ క్వశ్చన్ అయితే. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా సింపుల్, పదిలో ఉంటాను మదిలో ఉండను, మాడిలో ఉంటాను మాలలో ఉండను, గుడిలో ఉంటాను బడిలో ఉండను, మరి ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438144 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి అసలు దాని సంగతి మర్చిపోండి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ ఇప్పుడు నేను మీ అందరి కోసం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఎగ్నమ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే రాజోల్ నుంచి జయన్ అనమాట. యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి అంటే వినలేదు అంటున్న వాళ్ళందరి కోసం నాకు తెలిసి చాలా సింపుల్ అని చెప్పాను కదా, పదిలో ఉంటాను మదిలో ఉండను, మారులో ఉంటాను మాలలో ఉండను, గుడిలో ఉంటాను బడిలో ఉండను, ఇంతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పాను. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ ఇంకా శ్యామల మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ రామ్ల ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. దాని తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ ఇంకా మెర్సీ విజయ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు మీరు అలా ఆలోచిస్తూ ఉండండి, ఇప్పుడు ఇంకొకసారి అడిగాను కాబట్టి విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేసేస్తాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గోర్లకాన్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గౌస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దస్తగిరి సంజీవ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అనమాట. మీరు క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడ

నుంచి అంటే కనుక మధుప్రసాద్ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడి నుంచి అంటే కలంపాడు గ్రామం నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కిషోర్ అనమాట, నంజాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పానెం పోలయ్యో ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ నరేష్, ఇంకా మెర్సీ విజయ. అలాగే ఓకే నోటెడ్ అప్పల్ రాజు గారు పెడన జోగనందరావు కాలనీ నుంచి అనమాట. ఎనీవే మరి ఇంతకీ అసలు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే పరుగు అనమాట. సో పరుగు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం పరుగు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. అండ్ ఇవాళ సన్నడి సన్నడి కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మహిళల భద్రతకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి వంగలపుడంత పేర్కొన్నారు. తిరుపతిలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ఎల్ఎల్సీ హెచ్ఎల్సీ కాలువలకు సాగునీరు అందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారనే అంశంపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు.

రాష్టంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నామని, అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని, విద్యుత్ అభివృద్ది పనులు ముమ్మరంగా చేస్తున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది సంక్షేమం దిశగా పాలన సాగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం కుయ్యారు మధ్య రహదారి పనులను మంత్రి పరిశీలించారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం జరుగుతోందని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పు ప్రచారాన్ని నమ్మోదని సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సాంప్రదాయ కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల అభ్యున్నతి కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన అమలు చేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుణశంకర్ అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన పీఎం విశ్వకర్మ శిక్షణ కార్యక్రమం ముగింపు సభలో ఈ రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ముక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపాల్ పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రాంగణంలో చేపట్టిన అరణ్య ప్లాంటేషన్ పనులు, రైస్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, వర్షపు నీటి నిర్వహణ పనులను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

ఇది క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:08 అయితే అవ్వబోతుంది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట మిక్కీజీ మేయర్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ఫిల్మ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం రొటీన్ లవ్ స్టోరీ మూవీ నుంచి, దాని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఈ 2 మూవీస్ నుంచి 2 సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటో స్టేజ్ ఇన్ టు 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో స్పెషాలిటీ ఏంటి అంటే, ఒకే థీమ్ మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నారు అంటే, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం అవునా కాదనా అనే సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట, ఫ్రమ్ ద మూవీ లీడర్. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలు థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట మిక్కీజే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం కొత్త బంగారు లోకం, దాని తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దాని తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఈ త్రీ మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 3

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, మిక్కీజే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కేరింతా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుంది, దాని తర్వాత బ్రహ్మోత్సవం మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ వస్తుంది అనమాట. మరి ఈ సాంగ్స్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఇక్కడికి వస్తే టైం ఎలా అయిపోతుంది అనేది నాకు కూడా తెలియదు. మరి ప్రసన్న కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి మళ్లీ నేను వచ్చేంత వరకు ఆల్రెడీ చెప్పేశా వివిధ భారతి అయితే వింటూనే ఉండమని. సో జాగ్రత్తగా ఉండండి.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ఒక్కసారి అలవాటైతే చంపేదాకా వదలదు, మత్తుమందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలిగ్గా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా ప్రపంచం మొత్తం మీద మత్తుమందుకు బానిసైన వారు ఎన్నో కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య

0: సమితి తన నివేదికలో వెల్లడించింది. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పాలా మై డియర్ ఫ్రెండ్స్, డ్రగ్స్ అన్నా గానీ ఆల్కహాల్ అన్నా గానీ ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ కంట్రీస్ అంటారు, కానీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ మత్తుమందు వినియోగం ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలకు మించి ఉంటుందని అనధికార సమాచారం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే మత్తుమందుకు బానిస అవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం. తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్, ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్న్ ఓవర్ సుమారు 50,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెప్తున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20-25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు వద్దు, ఆరోగ్యమే ముద్దు అని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్హలెన్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం క్యానబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక పెనుభూతం గురించి మాట్లాడుకున్నాము. ఇది చాప కింద నీరు లాగా మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఇది ఎక్కడో అవుతుంది, దూరం మన దగ్గర కాదు అనుకుంటాం, కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకుంటే ఎవరు డ్రగ్ అడిక్ట్ కూడా తెలియని పరిస్థితి మన లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్ అండ్ కాషన్ మాత్రమే, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో, కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో

0: ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యం అవుతున్నాయి ఈ డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చెయ్యరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చెయ్యరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచాము చెయ్యరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలైంది. ఇప్పుడు ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా తొలి అడుగు శీర్షికన కార్యక్రమాన్ని వింటూ సినీ గీతాలు వింటారు. అనంతరం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం అనంతరం ఈ వారం మరణెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు ముగింపు. ఇంతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. అనగా 6/25 మంగళవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:30 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలు ముగింపు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై కార్యక్రమంలో వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. ప్రతి సోమవారం సాయంత్రం తొలి మహిళా శీర్షికన భారతదేశంలో వివిధ రంగాల్లో రాణించినటువంటి మొట్టమొదటి మహిళల గురించి తొలి అడుగు శీర్షికన మనం తెలుసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. ప్రపంచంలోని చాలామంది మహిళా వ్యోమగాములు అంతరిక్షయానం చేశారు. అయితే భూమి సముద్రమట్టానికి 100 కిలోమీటర్ల పైన ఉన్నదాని కెరమన్ లైన్ అని అంటారు. అయితే ఎందరో మహిళలు ఆ లైన్ కన్నా పైన ఔటర్ స్పేస్లో కూడా ప్రయాణించారు. అయితే మనం ఈరోజు ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం. మహిళలు వంటింటికే పరిమితం, ఇల్లు వాకిలి చక్కబెట్టుకుంటే సరిపోతుంది అని ఎంతోమంది ఇప్పుడు మారుతున్న విధానంలో కూడా, ఇటువంటి రోజుల్లో కూడా మనం మహిళలు చాలామంది అణగారిపోయిన పరిస్థితి

స్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్లే కాకుండా అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో మహిళలు ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. అయితే మనం ఈరోజు తెలుసుకుంటున్నాం తొలి భారతీయ మహిళా వ్యోమగామి గురించి. వారే కల్పన చావ్లా గారు. అంతరిక్షంలోకి వెళ్లినటువంటి తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కారు. తన జీవితాన్ని అంతరిక్ష రంగానికే అంకితం చేశారు. వీరు నిజంగా కృషితో నాస్తి అన్న నానుణ్ణి నిజం చేశారండి. అయితే మనం చందమామ రావే జాబిల్లి రావే అంటూ చంద్రుణ్ణి చూపిస్తూ తల్లి మురిపించిన క్షణం గగనవీధుల్లో మెరిసిన నక్షత్ర కాంతలను అవలోకనం చేసుకోవాలని, అంతరిక్ష అద్భుతాల వెనక రహస్యాలను ఛేదించాలని బీజాలు నాటుకున్నాయి. ఇదే కల్పన గారి జీవితాన్ని అంతరిక్ష రంగానికి అంకితమయ్యేలా చేశాయి. ఒక మహిళకు ఆటో రంగమే పనికే రాదు, ఇక అంతరిక్షమా అని ఎగతాళి చేస్తున్న రోజుల్లోనే పట్టుదలను సాకారం చేసుకునే క్రమంలో నిరంతరం కష్టపడ్డారు. అవకాశాలని, అంది వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకున్నారు. మహిళలకు సాటి మరెవరూ లేరని నిరూపించారు వారే కల్పన చావ్లా గారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన హర్యానా ఆడపడుచు. వీరి యొక్క జీవిత విశేషాలను ఈనాటి మన తొలి అడుగు శీర్షికన వింటారు. నేను మీ మేరీ సుజిత. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. ఒక మంచి పాట విందాం ఇప్పుడు, ఆ తర్వాత వీరి యొక్క జీవిత విశేషాలను మరిన్ని తెలుసుకుందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటూనే ఉండండి 102.7 MHz పై. మీరు వింటున్నారు తొలి మహిళా శీర్షికన కల్పన చావ్లా గారి జీవిత విశేషాలు వింటూ ఉన్నారు. అయితే కల్పన చావ్లా గారి గురించి మనం వింటూ ఉన్నాం కదా, అసలు వ్యోమగాములు ఎందుకు తేలుతారు, మనలా ఎందుకు ఉండరు అక్కడ అని చాలామందికి డౌట్ వస్తుంది కదా. వ్యోమగాములు అంతరిక్షంలో తేలుతూనే ఉంటారు. ఈ ప్రశ్న విన్న ఎవరికైనా సరే దీనికి ఆశ్చర్యం అనిపిస్తుంది, సమాధానం కూడా చెప్పలేరు. ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నకు నిజంగా ఏంటి సమాధానం ఏంటంటే, వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు తేలడం ఎందుకు ప్రారంభిస్తారంటే, అక్కడ గురుత్వాకర్షణ ఉండదు, భూమిపై గురుత్వాకర్షణ ఉంటుంది, దానివల్ల మనం గాల్లో ఉండకుండా కింద పడిపోతాం. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల మనం తేలడం ప్రారంభిస్తాం. అయితే దీనికి కారణం అంత సులభమైతే కాదు కదా. నిజానికి మనం భూమి ఉపరితలం నుంచి వెళ్ళే కొద్దీ గురుత్వాకర్షణ ప్రభావం తగ్గిపోతుంటుంది. పడిపోవడానికి బదులు మనం తేలడం ప్రారంభించినప్పుడు ఒక పాయింట్ వస్తుంది. అయితే అప్పుడు కూడా భూమి గురుత్వాకర్షణ ప్రభావం అలాగే ఉంటుంది. మన వ్యోమగాములు ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ISS ఇక్కడికి వెళుతుంది అన్నమాట. వింటూనే ఉండండి 102.7 MHz పై. మీరు వింటున్నారు కల్పన చావ్లా గారి జీవిత విశేషాలు వింటూ ఉన్నారు. అయితే కల్పన చావ్లా గారు మనం ఏ విధంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు, మీరు ఏ విధంగా వ్యోమగామి అయ్యారు మనం తెలుసుకుందాం. ఏ ఒక్కరు కూడా ఈవిడ జీవితంలో ఎన్నో సాహసాలు, ఎంతో కృషి లేనిదే తొలి భారతీయ మహిళా వ్యోమగామిగా ఇంత గొప్ప గుర్తింపు వస్తుంది చెప్పండి. కాబట్టి అంతరిక్షంలో నుంచి వీరు అంతరిక్షంలోకి వెళ్ళారు అనంటే వారి ఈ వీరు వెనుక ఉన్నటువంటి కృషి, పట్టుదల వారిని అగ్రస్థానంలో నిలబెట్టేలా చేశాయంటే నమ్మండి. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన మన హర్యానా ఆడపడుచు కల్పన చావ్లా గారు, వీరు సాధించినటువంటి విజయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే హర్యానా నుంచి వీరి ప్రయాణం ఎలా మొదలైంది మనం తెలుసుకుందాం. కల్పన చావ్లా గారు హర్యానాలోని కర్నాల్ పట్టణంలో 1962 సంవత్సరం మార్చి 17 జన్మించారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారం చేసుకునేవాడు. పేదరికం నుంచి పైకెదిగిన వ్యక్తి. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన వ్యక్తి కల్పన గారి తండ్రి. ఈ కృషి, ఈ పట్టుదలే కూతురు కల్పనలోనూ తర్వాత నాటుకుపోయాయి. టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన చావ్లా తండ్రి దీనిలో అనేక ప్రయోగాలు చేశారు. టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించేశారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. అప్పుడు రాష్ట్రపతి నుంచి అభినందనలు కూడా అందుకున్నారు. ఇలా ఈ కుటుంబం ప్రయోగాలకు కేంద్రంగా మారిపోయింది. కల్పన చావ్లా చదువులో దిట్ట. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు కల్పన గారు. 1982 తొలిసారి అమెరికాలో అడుగుపెట్టారు. అది కూడా ఉన్నత విద్య కోసం మాత్రమే. అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు కల్పన గారు. చదువులో ఆమెకున్న ఉత్సాహాన్ని చూసిన ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు. దీంతో కల్పన పిన్న వయసులోనే చాలా గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఇక విద్యాభ్యాసం చేస్తూనే అమెరికాలో ఆమె ఉద్యోగ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇలా తొలిసారి నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాలో ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగానికి ఏకంగా 2000 మంది పోటీ పట్టారు తెలుసా. అయితే కల్పన చావ్లా గారి ఉత్సాహం, ఆమెలో ఉన్నటువంటి జిజ్ఞాసులను గుర్తించినటువంటి ఎంపిక బోర్డు కల్పన చావ్లా గారిని ఎంపిక చేసింది. ఇక అప్పటి నుంచి చావ్లా గారు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. ఇల్లు ఒళ్ళు అన్నీ నాసానే అన్నట్టుగా తన జీవితాన్ని అంకితం చేసేశారు. అలా పరిచయం అయ్యారు హర్యానా నుంచి అమెరికా వరకు కల్పన చావ్లా గారు. వింటూనే ఉంటే వీరి యొక్క జీవిత విశేషాలను ఇంకా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుండమ్మ కథ ఓల్డ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం ఇప్పుడు.

0: వెంటనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. మీరు వింటున్నారు తొలి మహిళా శీర్షికన కల్పనా చావ్లా గారి జీవిత విశేషాలను వింటూ ఉన్నారు. ఇలా హర్యానాలో జన్మించిన కల్పన గారు అమెరికా వరకు వీరి యొక్క ప్రయాణం ఏ విధంగా జరిగిందో మనం తెలుసుకున్నాం కదా. అయితే ప్రపంచానికి వీరు ఎలా పరిచయం అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు వినండి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: వెంటనే ఉండండి. నేను మీ మేరీ సుచిత. అయితే 1994లో మొట్టమొదటిసారి కల్పన చావ్లా పేరు ప్రపంచానికి తెలిసిందన్నమాట. ఇందుకు కారణం నాసా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి చావ్లా గారు ఎంపిక కావడమే విశేషం. 1995లో చావ్లా గారు సహా 22 మందితో కలిసి నాసాకు వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హ్యూస్టన్లో ఉన్నటువంటి జాన్సన్ స్పేస్ సెంటర్లో శిక్షణ నిర్విఘ్నంగా సాగింది. అక్కడ ఏరోడైనమిక్స్ ఉపయోగానికి సంబంధించినటువంటి సమర్థమైన మెళకువలను నేర్చుకున్నారు కల్పన గారు. 1983లో విమానయాన శిక్షకుడు, విమాన చోదక శాస్త్ర రచయిత ఆయన జీన్ పియర్ హరిహాసన్ ను వివాహం చేసుకున్నారు కల్పన గారు. 1990లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరసత్వాన్ని పొందారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించారు. 1997లో తొలిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు. అది విజయవంతమైంది. తర్వాత 2003లో తొలిసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేశారు. అయితే 2003 ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్నటువంటి అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో వారు మృత్యువాత పడ్డారు. కల్పన చావ్లా గారి మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలకు కల్పనా చావ్లా గారి పేరు పెట్టడం గమనార్హం. భారతదేశం కూడా కల్పనా చావ్లా స్మృత్యర్థం ఇస్రోలో కేంద్రానికి ఆమె పేరు పెట్టింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న దానికి కల్పనా చావ్లా చక్కటి ఉదాహరణ. తాను ఏర్పరచుకున్న లక్ష్యం దిశగా

0: వడివడిగా అడుగులు వేశారు. వ్యోమగామిగా ఎంపిక కావడమే కష్టమని అనుకుంటే, దానికి ఎంపిక కావడమే కాదు, శిక్షణలో భాగంగా ఆమె ఎంతగానో శ్రమించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. వ్యోమగాములందరూ కొండలెక్కుతూ తాము తెచ్చుకున్న బరువులను మోయలేక ఒక్కొక్కరిగా వాటిని వదిలేస్తూ ఉంటే, కల్పనగారు మాత్రం ఏమాత్రం కష్టమని భావించకుండా అత్యంత సునాయాసంగా వాటిని అధిరోహించారన్నమాట. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పనగారు ఒక శక్తిగా ఎదిగారు. కాబట్టే 1988లో నాసాలోని రీసెర్చ్ సెంటర్లో సైంటిస్టుగా చేరిన కల్పన 5 ఏళ్లకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అందుకే కల్పన చావ్లా గారు ఈ ప్రపంచానికి దూరమై అనేక సంవత్సరాలు గడిచినా ఆమె యొక్క స్ఫూర్తి మాత్రం నిరంతరాయంగా ఈ ప్రపంచంపై ప్రసరిస్తూనే ఉంది. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపారాభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, మీరు వింటున్నారు 102.7 MHz పై ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 MHz పై యువతరంగం కార్యక్రమంలో. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. దీనికంటే ముందు చాంపియన్ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, రామ్ మిర్యాల గానంలో.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వీటిలో నుండి 102.7 మెగాహెచ్ పై యువతరంగ కార్యక్రమంలో ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారాన్ని విందాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కావున అర్హత కలిగిన అభ్యర్థులు 7 సెప్టెంబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 80 పోస్టులు, తెలంగాణలో 50 ఖాళీలున్నాయి. గ్రాడ్యుయేషన్, 1 సంవత్సరం అనుభవం అన్నమాట. స్థానిక భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆగస్టు 1, 2026 నాటికి వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎంపిక ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు 48,480 నుంచి 85,920 వరకు ఉంటుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను పరిశీలించి పూర్తి సమాచారం క్షుణ్ణంగా తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు విందాం. 4029 రైల్వే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వేలో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల యొక్క భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 4029 పోస్టులకు 13 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకుని వెసులుబాటు కల్పించారు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసున్నటువంటి అభ్యర్థులు అర్హులు. ఇందుకు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయోపరిమితులు సడలింపు ఉంటుంది. పోస్టును బట్టి సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ లేదా సైన్స్ అర్హత ఖచ్చితంగా అవసరం. ఎంపికలో CBT 1, CBT 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. దీనికంటే ముందు ఒక మంచి పాట విందాం బేబీ చిత్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. నేను మీ మేరీ సుజిత. వైజాగ్ లో సెప్టెంబర్ 3 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం నగరంలో సెప్టెంబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. కావున భారత సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది ఒక సువర్ణావకాశం. గతంలో నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన వాళ్లు సుమారు 10,355 మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొంటారని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా యువతకు సైన్యంలో చేరేందుకు మార్గం సుగమం కానుంది. మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు విందాం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్లు జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 9,124 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్లుగా నిర్ణయించారు అధికారులు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 31 నిర్ణయించారు. ప్రిలిమినరీ మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్లో, మెయిన్ పరీక్ష నవంబర్లో నిర్వహించనున్నట్లు తాత్కాలికంగా తెలిపారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని. అలాగే మరొక ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా 3,993 జూనియర్ ఇంజనీర్, జేఈ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, డిఎంఎస్ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ జోన్లో 110 పోస్టులున్నాయి. కావున అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 13, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 33 ఏళ్ల వయస్సున్న వాళ్లు అర్హులు. ఇందుకు ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1, CBT 2, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. మీరు వింటున్నారు ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. జెర్సీ చిత్రం నుంచి

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. సమయం 6 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తెలుగులో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో కలిసి ముఖ్యమంత్రి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గార్మే పాప్కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించిందని, ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. భవిష్యత్లో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులంతా ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65% పెరిగిందన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్తే వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ది సాధించాలని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ ఫోన్ పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్లాయి. ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. 11 ఏళ్లు మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65% పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ ని, అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్ని పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగి

0: ఏ పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
1: మహిళల భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో మంత్రి ఈ రోజు మాట్లాడుతూ రాష్టంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదనలో ఉందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పోలీసుల సరెండర్ లీవులపై చర్చిస్తున్నామని మంత్రి అనిత వివరిస్తూ,
2: స్టేట్ లో ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న మేరాలు మాక్సిమం తగ్గడం జరిగింది. దీనందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయడం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కి మౌలిక వసతులు కలిగి చేయడం, అదే విధంగా పోలీసులకు వెల్ఫేర్ కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో 13 జిల్లాల్లోనే కూడా మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనే కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.
1: గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా బొరాకల వలసలో 79 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 228 మంది జనాభా కలిగిన బొరాకల వలస గ్రామానికి రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుందన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1718 00 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం, కుయ్యేరు మధ్య రహదారి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 37.65 కోట్ల రూపాయలతో ఈ రహదారి పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి వెల్లడిస్తూ,
3: సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో 13 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయడం జరిగింది. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం, మేము అభివృద్ధికి, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. రానున్న 3 సంవత్సరాల్లో రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతాం. అందులో ఏ విధమైన సందేహం.
1: ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి నారాయణ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని అన్నారు. వచ్చిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. అందిన వినతులను సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్లకు పంపించారని, వినతులు ఇచ్చిన ప్రజలకు అధికారులు ఫోన్ చేసి వారిని పిలిపించి సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఈరోజు ప్రకటించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారిణి శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల మహోత్సవం 26 అక్టోబర్, సిరిమాను మహోత్సవం 27 నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించారు.

చేస్తున్న ఐజీఓటీ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ కోర్సును జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది తప్పనిసరిగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ కర్మయోగి కోర్సు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ప్రజాసేవ పట్ల అవగాహన పెంపొందుతుందని తెలిపారు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంచారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రూయంతాం ప్రవాచిక నిధి ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః రూస్ దేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ సమవేతః. శీర్ష సమ్మేళనానాం ద్వైపాక్షీయ సంబంధానాం చ అభవద్ గహనం మంథనం. బీజింగ్ నగరం సంప్రాప్తః అజిత డోభాలః. సీమా ప్రకరణే పంచవిశతితమస్య ఉచ్చస్తరీయ విశేష ప్రతినిధి ఉపవేశనస్య నేతృత్వం కరిష్యతి. వైశ్విక వాణిజ్యే భారతస్య సుదృఢ పదక్షేపః. అర్థవ్యవస్థాయాః ప్రతినిధిత్వం కుర్వద్భిః రాష్ట్రైః సహ ముక్త వ్యాపార సంధేః వార్తా ప్రచలతి ఇతి పీయూష గోయలస్య ఉద్ఘోషణ. జార్ఖండ్ లోక సేవా పరీక్ష వివాదః. పరీక్షా అనియమితతానాం నిష్పక్ష సిబిఐ అన్వేషణాయ ఉచ్చతమ న్యాయాలయస్య పీఠేన కేంద్ర సర్వకారతః జార్ఖండ్ శాసనాచ్చ ఆహూతం ప్రత్యుత్తరం. అపి చ కొలంబో క్రికెట్ నికష స్పర్ధాయాః ద్వితీయ దివసే శ్రీలంకా దళం విరుద్ధ్య భారతేన స్వకీయే ప్రథమ పర్యాయే నవ క్రీడకానాం హానౌ త్రయధిక పంచశతం ధావనాంకాః సమాసాదితాః. అథ వార్తాః విశదీకృత్య. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః అద్య క్రెమ్లిన్ భవనె రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యమునా సహ సౌహార్ద మేళనం అకరోత్. అస్మిన్ ప్రతినిధిమండలే రూస్ దేశే భారతీయ రాజదూతః వినయ కుమారః అథ సంయుక్త సచివః మయంక సింహః అపి ఉపస్థితౌ ఆస్తాం. ఉపవేశనె తావత్ ద్విపక్షీయ వ్యాపారః ఆర్థిక సహయోగః సహైవ ఆగామి ఉచ్చస్తరీయ శిఖర సమ్మేళనాని ఇతి విషయేషు ముఖ్యతయా చర్చా సమజాయత. అత్రావసరే సంభాషమానః డాక్టర్ జయశంకరః భారత రూస్ దేశయోః సుదృఢాం వర్ధమానాం చ సహభాగితాం ప్రతిపాదితవాన్. సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః శుభకామనాః రాష్ట్రపతి పుతిన్ ఇత్యస్మై సమర్పయత్. తస్య వ్యక్తిగత సందేశం చ తస్మై నివేదితవాన్. విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ వ్యాపార ఊర్జా ఉర్వరక ఆణ్విక క్షేత్రేషు ఉభయోః దేశయోః సహయోగః అత్యధికం ప్రవృద్ధః వర్తతే. సహ అసూచయత్ యత్ ప్రధానమంత్రి మోదీ ఎస్సిఓ శిఖర సమ్మేళనే రాష్ట్రపతి

0: एषा योजना उद्यमिता क्षेत्रे महिलानां सहभागितामपि संवर्धयति
1: PMFME की हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड करकर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं
0: लखनऊ नगरे समनुष्ठिते अष्टादशे ब्रिक्स अकादमिक अधिवेशने विदेश कार्य सचिव सुधाकर दलेला अब्रवीत यत् भारतस्य ब्रिक्स अध्यक्षता मानवता प्रथमम् इति मौलिक सूत्रे प्रतिष्ठिता वर्तते तेन प्रकटीकृतम् यत् अयम् संघः नवोन्मेषम् सहयोगञ्च प्रवर्धयितुम् यतते अस्याः प्रक्रियायाः भागत्वेन राष्ट्रस्य 30 नगरेषु 400+ सम्मेलनानि निर्व्यूढानि सन्ति भारतीय ऋतु विज्ञान अधिकारिभिः श्वः यावत् छत्तीसगढ़ बिहार ओडिशा प्रान्तेषु अति पर्जन्यस्य पूर्वानुमानं प्रकटय्य नारंग वर्णीय संचेतना प्रख्यापिता अपि च देहल्यां झारखण्डे कर्णाटक केरलयोः तटीय प्रदेशेषु च मध्यमा तीव्रा वा वृष्टिः संभाविता देहली विमान पत्तने तु मंद दृश्यात्मकत्वात् चतुर्दश वायुयानानां गतिः अन्यत्र मोचिता यात्रिभ्यश्च सूचना संपर्काय उपदेशो प्रदत्तः संयुक्त राष्ट्र संघस्य मरुस्थलीकरण प्रतिरोध परिषदि भारतस्य प्रतिनिधित्वं कुर्वन् केन्द्रीय पर्यावरण मंत्री भूपेन्द्र यादवः प्रावोचत् यत् भूमेः और्वर्य रक्षणं न तु केवलं व्ययमात्रम् अपितु भावि संततेः जीवन धारणाय अत्यावश्यकं वर्तते इति वार्ताः
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా స్థానిక సమాచారం వింటారు. స్థానిక సమాచారం మీకు అందిస్తున్నవారు శ్రీమతి కే మేరీ సుచిత. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత, అశోక్, కమిషనర్ వైవో నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా రోడ్ల ఆక్రమణతో పెద్ద సంఖ్యలో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు అందుకుంటున్నామని, నిర్దేశించిన రోడ్డు మార్జిన్ లోపునే వీధి వ్యాపారాలు చేసుకునేవారు విక్రయాలను జరుపుకోవాలని కమిషనర్ సూచించారు. స్థానిక నవాపేట బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారులు మేకల వంటి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన డ్రైన్ కాలువలను సైతం ఆక్రమించి వ్యాపారాలు చేపట్టడం, మినీ బైపాస్ రోడ్డులో చేపల విక్రయదారులు, ఎన్టీఆర్ పార్కు వద్ద రకరకాల ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలతో రోడ్లు ఆక్రమణలకు గురై పార్కింగ్ ప్రాంతంగా రోడ్లు మారిపోయి వాహనదారులకు తీవ్రమైన అడ్డంకిగా మారుతున్నాయన్న ఫిర్యాదులు అందుకున్నామని తెలిపారు. జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు నిర్వహించి రోడ్డు ఆక్రమణల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. భవన నిర్మాణ సామాగ్రిని అవసరం కన్నా ఎక్కువగా డంప్ చేసుకుని నిర్మాణాల సమయంలో ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడం, నిర్మాణాల అనంతరం వాటిని రోడ్లపై అలాగే వదిలేయటం వల్ల డ్రైన్ కాలువల్లో పడి పూడిక తీతకు ప్రధాన అడ్డంకిగా మారుతుందని కమిషనర్ తెలిపారు. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషింగ్ వేస్ట్ను తప్పనిసరిగా నగరపాలక సంస్థ ద్వారానే తిరిగి వినియోగించాలని సూచించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 9494018118 కు సమాచారం అందిస్తే నిర్మాణ వ్యర్థాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిట్కో హౌజింగ్ 28, టౌన్ ప్లానింగ్ 6, రెవెన్యూ 1, ఇంజనీరింగ్ 9, అకౌంట్ సెక్షన్ 1, పబ్లిక్ హెల్త్ 1, ఆప్కాస్ 2, పెన్షన్ 2 మొత్తం 50 వినతులను మేయర్ కమిషనర్లు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ

రహంతుజాని, ఈఈలు శేషగిరిరావు, చంద్రయ్య, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం టీపీఓ సతీష్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలకు 100 బెంచీలు అందజేసిన ముప్పవరపు ఫౌండేషన్ సేవలను కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశంసించారు. కోవూరు నియోజకవర్గంలో భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ముప్పవరపు ఫౌండేషన్ను కోరారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బెంచీల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యార్థుల సౌకర్యార్థం కోవూరు ప్రభుత్వ బాలికల పాఠశాల, బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం 100 బెంచీలను ముప్పవరపు ఫౌండేషన్ తరపున మాజీ ఉపరాష్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి కుమారుడు అందజేశారన్నారు. మీరు ఇంతవరకు స్థానిక సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి సమాచార వేదిక సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
0: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని, హెల్మెట్ ధరించని వాహనదారులను నగరంలోకి అనుమతించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పోలీసు అధికారులను ఆదేశించారు. గత మంగళవారం కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీలోని అధికారులకు సూచించారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో జాతీయ రహదారుల అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రేడియం పెయింటింగ్ వేయాలని సూచించారు. జాతీయ రహదారులపై రాంగ్ రూట్లో వచ్చే వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ వివరాలను పోలీసులకు అందించాలని జాతీయ రహదారుల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించి ఒక గంట గోల్డెన్ అవర్ లో వైద్య చికిత్స అందించేందుకు సహాయం చేసిన వారికి గుడ్ మారిటన్ ప్రోత్సాహకాన్ని 5,000 రూపాయల నుంచి 25,000కు పెంచినట్లు కలెక్టర్ వెల్లడించారు.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 3,000 కోట్ల రూపాయల రుణాలను ప్రజల అవసరాలకు అందించి విద్య, ఉపాధి అవకాశాలు, వ్యాపార అభివృద్దికి తోడ్పాటును అందించినట్లు గుర్తు చేశారు. ఇదే తరహాలో నెల్లూరు జిల్లాలోనూ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బ్యాంకర్లు, అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. బ్యాంకులు కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా ప్రజల ప్రమాణాలకు మెరుగుపరిచేందుకు సమాజంలో మంచి పాత్ర పోషించాలని ఎంపీ పిలుపునిచ్చారు. కాగా నెల్లూరు జిల్లాలో 4,000 కోట్ల రూపాయల రుణాలను ప్రజల అవసరాలకు అందించేలా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ హిమంత్ శుక్లా ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ వెల్లడించారు. కావలిలో గత శుక్రవారం ఆయన పర్యటించి మాట్లాడుతూ, ఢిల్లీ కేంద్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ఆర్థిక సౌజన్యంతో తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సప్తాహాలు 25న శ్రీకాకుళం, విజయనగరం, 26న విశాఖ, కొవ్వూరు, 27న తణుకు, గుంటూరు, 28న జల్లెలమూడి, నెల్లూరు, 29న తిరుపతి, కడప, 30న అనంతపురం, కర్నూలు, 31న గుడివాడ, విజయవాడలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో పాటు ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా సప్తాహాలకు ఆహ్వానిస్తామని ఆర్డీ విల్సన్ చెప్పారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తామని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ ప్రకటించారు. ఆకలి గొన్న వారికి అన్నం పెట్టండయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవయ్యా అన్న సూక్తితో భక్తుల హృదయాలు సుస్థిర స్థానం పొందిన శ్రీ భగవాన్ గొలగమూడి వెంకయ్యస్వామి 44వ ఆరాధనోత్సవాలు గత మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా తరలివస్తుంటారు. ఈ ఏడాది జరిగే ఆరాధనోత్సవాలకు సుమారు 3 లక్షల మంది వరకు భక్తులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వారి కోసం నిరంతరం తాగునీటి సరఫరాతో పాటు వసతి గృహాలు, కళ్యాణ మండపాలు, ధ్యాన మందిరాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించినట్టు ఆశ్రమ కార్యనిర్వహణాధికారి బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సాగు విధానాలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. అగ్రి ఎక్స్పోలో ప్రదర్శించిన సాంకేతికత కేవలం ప్రదర్శనలకే కాకుండా రైతుల పొలాల్లో ఆచరణలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గత బుధవారం నిర్వహించిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వివిధ స్టాల్స్ ను సందర్శించారు. రైతుల అవసరాలు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతుల అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై కలెక్టర్ రైతులు, ఛాంపియన్ ఫార్మర్స్, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు. రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే ఇటువంటి ఎక్స్పోల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. కాగా అగ్రి ఎక్స్పోలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 1000 మంది రైతులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల సాగు, పంటల ఆరోగ్యం, నీటి యాజమాన్యం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రభుత్వ పథకాలపై అధికారులు ఒకే వేదికగా అవగాహన కల్పించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్ 2026 కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 22-23 శని ఆదివారంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక తేదీల్లో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి 10:00 నుంచి 5:00 వరకు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు, ఏఎస్డిడి జాబితాలు, అలాగే అవసరమైన ఫారం 6, ఫారం 7, ఫారం 8 అందుబాటులో ఉంచి ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రత్యేక శిబిరంలో ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారు, అర్హత గల యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు, అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని పౌరులు, పేరు లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైన వారు, అలాగే అభ్యంతరాలు లేదా తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. కావున ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం ఒక ప్రకటనలో కోరింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో గత మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సీఓఆర్డీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, నమోదైన ఎన్డీపీఎస్ కేసులు, అరెస్టులు, స్వాధీనం చేసుకున్న గంజాయి సీజ్ చేసింది.

0: వాహనాల వివరాలను ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల వివరించారు. 2026లో ఆగస్టు 17 తేదీ వరకు 9 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 33 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసుల్లో 333.407 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని 5 వాహనాలను సీజ్ చేసినట్లు ప్రకటించారు. అనంతరం కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, తనిఖీలు ముమ్మరం చేయడం, హెల్ప్ లైన్ సేవలపై ప్రచారం కల్పించడం, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. నెల్లూరు పట్టణాభివృద్ది సంస్థ నోడా పరిధిలో పలు మార్పులు చేస్తూ రాష్ట ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మొత్తం రెవెన్యూ గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కందుకూరు నియోజకవర్గం మొత్తం నోడా పరిధిలో ఉండగా ఇప్పుడు నోడా నుంచి ఆ నియోజకవర్గాన్ని తొలగించారు. అలానే కొత్తగా నెల్లూరు జిల్లాలోకి చేరిన గూడూరు మున్సిపాలిటీతో పాటు గూడూరు, కోట, చిలకూరు మండలాలను నోడా పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తగా ఏర్పడిన నోడాలో 36 మండలాలు, వాటి పరిధిలోని 700 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలానే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కావలి, కూడూరు, అల్లూరు నగర పంచాయతీ, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలతో కలిపి మొత్తం 6 పట్టణాలు నోడా కిందకు చేరాయి. ప్రస్తుతం నోడా పరిధి 9616.117 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యులో నూతనంగా మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలను గత మంగళవారం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు, పరీక్షా విధానం, ప్లేస్మెంట్ సెల్, వృత్తి నైపుణ్య కేంద్రం తదితర వివరాలను కళాశాల డైరెక్టర్ ఆచార్య విజయ తల్లిదండ్రులు విద్యార్థులకు వివరించారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు వింటారు.

0: పొలాల్లో పనిచేసేటప్పుడు పాటలే వారి శరీర కష్టాన్ని ఉపశమింపచేయగలవు కదా. ఇవి సర్వే సర్వత్రా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవి. ఈ జిల్లాలో ఒక పాట, విశాఖపట్నాన బీతి గుమ్మాన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం జానపద గేయాలు వింటూ ఉన్నారు.
1: పొలాల్లో పనిచేసేటప్పుడు పాటలే వారి శరీర కష్టాన్ని ఉపశమింప చేయగలవు కదా. ఇవి సర్వే సర్వత్రా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవి. ఈ జిల్లాలోని ఒక పాట విశాఖపట్నాన బీతి గుమ్మాన. ఈ పాటలో మేదర గుర్తుని చక్కగా చిత్రించారు.
2: సాగిరు ఎక్కడము ఎవరసిము కాదు.

నిలబడే వాళ్ళ

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా జగదేక వీరుడు అతిలకు సుందరి ఈ చిత్రంలోని అలనాటి మధురమైన పాట ఇప్పుడు వింటారు.

0: జగదేవి వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారి గానంలో మధురమైన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. ఇప్పుడు వినండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
0: Bharat kanisam 8-9 deshalato vanijya charchalu jarpatondani, ivi dadapu 15 trillion dollarla GDP ni kaligi unnayani కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త

0: స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్బంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధాన అంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్షా రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా

0: న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5 గురు, అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేటు పాలిటెక్నిక్ల నుండి 4 గురు ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 ట్రిలియన్ జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
2: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లామ్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య.
3: వ్యవసాయ సుస్థిరత భూమిపై మానవ నాగరికత ఉనికిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనిషి, అలాగే మనతో పాటు జీవిస్తున్న జీవులన్నిటి కూడా ఆహారం ప్రధానం. భారతదేశంలో వ్యవసాయం మానవుల ప్రధాన జీవన విధానం. కానీ వాతావరణంలో తరచుగా వస్తున్న మార్పుల వల్ల చీడపీడల సమస్యలు, వాటి ఉధృతి ఎక్కువై రైతన్నలు పంటలు సకాలంలో కాపాడుకోవాలంటే సస్యరక్షణ త్వరితగతిని చేయవలసి ఉంటుంది. ఒకేసారి వచ్చే చీడపీడల ఉధృతిని తట్టుకుని ఆహార ఉత్పత్తులను కాపాడుకుని ఈ దేశ జనాభాకు ఆహార పౌష్టిక భద్రతను కల్పించాలంటే తగినంత కార్మికులు దొరక్క రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ సమస్య ఇంకా రాబోయే రోజుల్లో కూలీల కొరతే కాకుండా వ్యవసాయదారుల కొరతతో మరింత జటిలమవబోతోంది. నేటి వరకు మనం కూలీల కొరతనే చూశాం. రేపటి నుండి రైతన్నలు వ్యవసాయదారులు కొరవైపోతారు. అన్నం దొరకడమే కష్టం అవ్వచ్చు. భారతదేశంలో గణనీయమైన జనాభా ప్రత్యక్ష వ్యవసాయ కార్యకలాపాల నుండి ఉపసంహరించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరియు అందువల్ల 2050 నాటికి భారతదేశం రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ నిపుణుల కొరతను అధికంగా ఎదుర్కోబోతోంది. మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ కార్మికుల శాతం 2018లో 50% ఉంటే అది 2050 నాటికి 25% పడిపోయేటువంటి పరిస్థితులు గోచరించబోతున్నాయి. ఈ పరిస్థితుల నుండి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని గట్టెక్కించాలంటే నూతన సాంకేతిక యంత్రాలను వ్యవసాయానికి అందించవలసి ఉంది. ఈ యంత్రాలతో రైతులను మరియు మన వ్యవసాయ రంగాన్ని కాపాడి నవతరాన్ని, యువతరాన్ని, అలాగే నాయకులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను వారి వారి ప్రధాన వృత్తులతో పాటుగా వ్యవసాయ వృత్తిని కూడా చేపట్టే విధంగా ప్రోత్సహించి వ్యవసాయంలోకి తక్కువ సమయంలో, ఎక్కువ వైశాల్యంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో వ్యవసాయ పనులు చేసే చురుకైన వ్యవసాయ సాంకేతిక పరికరాలను తీసుకురావడానికి ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేస్తూ ఉంది. వ్యవసాయ డ్రోన్ల మీద పరిశోధనల వల్ల రైతులకు సరైన అవగాహన కల్పిస్తున్నందువల్ల ఈ వ్యవసాయ డ్రోన్లు మన భారతదేశ పొలాల్లోకి చాలా వేగంగా ప్రవేశించాయి. గ్రామీణ మరియు పట్టణ యువతకు ఈ వ్యవసాయ డ్రోన్ల ఉపాధి మంచి ఉపాధి వనరుగా మారి ఈ వ్యవసాయ డ్రోన్లు రై రైమని మన గ్రామాల్లోకి సేవలందించడానికి ప్రభుత్వ యంత్రాంగాలు నిత్యం కృషి చెలపడం హర్షణీయం. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ అంటే ఏమిటి? ఇది గాలిలో ఎగురుతూ పంటల మీద సస్యరక్షణ మందులు, కలుపు మందులు పిచికారీ చేసుకుంటూ, అలాగే పోషకాలైనటువంటి యూరియా, డిఏపి తదితర గ్రాన్యూల్స్ను చల్లుకుంటూ కావాలంటే విత్తనాలను కూడా చల్లేటువంటి యంత్రం. ఇది ఒక అద్భుతమైన యంత్రం. ఎందుకంటే ఈ యంత్రం 20 మంది మనుషులతో సమానం, 10 తైవాన్ స్ప్రేలతో సమానం. అసలు

ఈ డ్రోన్లు స్వరూపం మరియు కొలతలు ఏంటి, అసలు ఇవి ఎలా ఉండాలి అనేటువంటి అంశాల మీద మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అలాగే ప్రపంచంలో రకరకాల డ్రోన్లు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అసలు మన రైతన్నకు ఎలాంటి డ్రోన్ను మనం చేరవేస్తే తనకు ఉపయోగపడుతుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయంలో చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా కూడా పిచికారి చేసి తనకి తక్కువ సమయంలో సస్యరక్షణ చేపట్టే దానికి దోహదపడుతుంది అనేటువంటి అంశాల మీద పరిశోధన జరిపి వారి ముందుకి కొన్ని నిజానిజాలను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా విధి విధానాలు రూపొందించి వారికి అందించడం జరిగింది. తద్వారా మన దేశపు రైతాంగానికి ఎంతో సహాయం అందించాలనేటువంటి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని నిజం చేసింది. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క మొత్తం బరువు అంటే పిచికారి ద్రావణం కానీ లేదా యూరియా డిఏపి కానీ లేదా విత్తనాలు కానీ కలిపి నింపినప్పుడు దాని యొక్క బరువు 25 కేజీకి మించరాదు. ఎందుకంటే 25 కేజీలకి మించితే దాని ద్వారా వచ్చేటువంటి గాలి వల్ల పంట నేల కొరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 25 కేజీలని ప్రామాణికంగా నిర్దేశించడం జరిగింది. ఈ వ్యవసాయ డ్రోన్లో 10 నుంచి 12 లీటర్ల పిచికారి ద్రావణం కంటే ఎక్కువ మోసేటువంటి ట్యాంకును ఉంచరాదు. 10 నుంచి 12 లీటర్ల ద్రావణం మోసే ఎటువంటి ట్యాంకు ఉన్నటువంటి డ్రోన్ యొక్క మొత్తం బరువు 25 కేజీలకి మించదు. తద్వారా పంట మీద దాని యొక్క ప్రభావం, దాని యొక్క బరువు తగ్గి గాలి వల్ల డ్రోన్ ఎగురుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి గాలి బలాల వల్ల పంట నేల కొరకుండా పంటను చక్కగా కాపాడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లకు ముఖ్యంగా మనం చూడవలసిన ఇంకొక అంశం ఏంటంటే 4 భుజాలు ఉన్నది వాడాలనా లేదా 6 భుజాలు ఉన్నటువంటి డ్రోన్లు వాడాలనా. సో వీటి మీద కూడా మనం పరిశోధన జరపడం వల్ల తెలిసింది ఏమిటంటే 6 భుజాలు ఉన్న డ్రోన్లు చాలా మంచివి. అవి గాలిలో చాలా సుస్థిరంగా పయనిస్తూ ఉంటాయి కాబట్టి కింద పడే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అనుకోని విధంగా ప్రొపెల్లర్స్ కానీ ఇంకేమైనా భాగాలు కానీ ఇరిగినప్పుడు కింద పడటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈలోపు డ్రోన్ను మన కంట్రోల్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలు ఇంకా కూడా ప్రామాణిక నిర్దేశకాల్లో మనం మాట్లాడుకుందాం. అయితే అసలు అంశాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ డ్రోన్ల వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది కూడా మనం చర్చించుకోవడం అవసరం ఉంది. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడుకుంటే 1 ఎకరాన్ని మనం దాదాపు 10 నిమిషాల్లో కేవలం 10 లీటర్ల నీటితో 25% తక్కువ రసాయనిక మందుతో చీడపిడల నుండి పంటలను కాపాడుకోవడానికి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం ద్వారా 90 నుంచి 95% మేరకు నీరు, శక్తి, సమయం ఆదా చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం వల్ల అంతకుముందు మనం వాడుతున్నటువంటి తైవాన్ స్ప్రేయర్లు, ఇతరితర స్ప్రేయర్ల వల్ల గాలిలోకి వెళ్ళేటువంటి రసాయనిక మందు శాతం ఎక్కువగా ఉంటుంది. అదే డ్రోన్ల వల్ల చాలా తక్కువగా ఉంది. తద్వారా ఎక్కువ మందు నిలువుగా ఉన్నటువంటి మొక్క భాగాలకు పైభాగం, మధ్యభాగం, కింద భాగంకి సమానంగా చేరవేయబడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లు కనుక మనం వాడుకోగలిగితే మన రైతును, రైతు కార్మికులను రసాయనిక మందుల యొక్క విష ప్రభావాల నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒక్క వ్యవసాయ డ్రోను 10 తైవాన్ స్ప్రేయర్లతో సమానం. ఒక్క వ్యవసాయ డ్రోను 20 మంది మనుషులు చేసే సమానమైన పనిని చేస్తోంది. ఈ వ్యవసాయ డ్రోను రోజుకి 30 నుండి 40 ఎకరాలు సులువుగా పిచికారి చేస్తుంది. ప్రత్యేకంగా వర్షం పడిన పరిస్థితుల్లో పొలాలన్నీ బురదగా ఉన్నప్పుడు ఈ డ్రోను చక్కగా సస్యరక్షణ మందులు పిచికారి చేసి పంటను కాపాడుతుంది. ఇలాంటివి ఎన్నో ఎన్నో లాభాలు ఉండటం ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గమనించడం జరిగింది. అందుకే ఈ సాంకేతికతను అందరికంటే ముందుగా తీసుకొచ్చి రైతన్నలకి ఎంతో హెల్ప్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ డ్రోన్ను ఎలా వాడాలి, ఏ ఏ పంటల మీద ఏ ఏ సమయాల్లో ఎంతెంత ఎత్తులో ఎంతెంత వేగంతో ఎంతెంత వెడల్పులో పిచికారి చేసుకుంటూ వెళ్ళాలి అనే అంశాల మీద ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపినటువంటి పరిశోధనలో తేలిన అంశాలు ఈ డ్రోన్లు వ్యవసాయంలో మనం పాటించవలసినటువంటి ప్రామాణిక నిర్దేశకాలు మీ ముందు చర్చించబోతున్నాను. దాదాపు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలన్నింటిలో 10 రకాల ప్రధాన పంటలు తీసుకుంటే వరి కానీ, చెరుకు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మినుము కానీ, అలాగే శనగ కానీ, వేరుశనగ కానీ, అలాగే చెరుకు కానీ, పత్తి కానీ, మిరప కానీ, కంది కానీ, ఇలాంటి పంటలన్నింటిలో కూడా విత్తనం మొలకెత్తే దశ నుండి పూత దశ ముందు దశ వరకు కూడా డ్రోన్ని పంట మీద నుండి దాదాపు మనం 2 అడుగుల ఎత్తులో మాత్రమే పైనంపజేసేటప్పుడు 5.5

పర్ సెకండ్ వేగంతో పయనింపజేస్తే డ్రోను పిచికారి దాదాపు 2.8 మీటర్ల వెడల్పులో విస్తరించి ఒక పయనంలో అది 2.8 మీటర్ల వెడల్పున్నటువంటి పొలం యొక్క భాగాన్ని పిచికారి చేసుకుంటూ వెళ్తుంది. అలాగే పూత దశ నుండి చివరి దశ వరకు కూడాను ఈ డ్రోన్లను ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానమైన పంటల్లో మనం పంట మీద నుంచి 3 అడుగులు ఎత్తులు పయనింపజేసి దాని వేగాన్ని కొంచెం తగ్గించి అంటే 4.5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పిచికారి చేసినప్పుడు కింద దాదాపు 3.2 మీటర్ల వెడల్పులో పిచికారి జరుపుకుంటూ వెళ్తుంది. తద్వారా మనం దాదాపు కేవలం 6 నిమిషాల్లో ఈ పొలం మొత్తం కూడా పిచికారి ద్రావణాన్ని పిచికారి చేసుకుని డ్రోను మన దగ్గరికి చేరుతుంది. అసలు ఎలాంటి సమయాల్లో మనం ఈ డ్రోన్లతోటి పిచికారి జరపాలి అనేటువంటి అంశం మీద కనుక మనం చూస్తే ఉదయం కాలంలో కానీ సాయంత్రకాలంలో కానీ పిచికారి చేయటకు మరింత అనుకూలం. కానీ రైతన్నలకు అన్ని సమయాల్లో కొట్టడానికి పరిస్థితులు అనుకూలించవు కాబట్టి రైతన్నలు తదనుగుణంగా ఎప్పుడు పడితే అప్పుడు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో ఈనిక దశలో ఉన్నప్పుడు మొదటి 2 రోజులు వదిలివేసి తర్వాత పిచికారి కనుక చేపట్టితే మంచిగా ఉంటుంది. అలాగే డ్రోను ప్రయాణించవలసిన దిశ ఏమిటి అని కనుక మనం చూసుకుంటే ఏ దిశలో అయితే గాలి వీస్తుందో ఆ దిశలో జరిపితే మనకి ఆ పిచికారి ద్రావణం చక్కగా మొక్కల మీదకు చేరుతుంది. లేదా ఒకవేళ గాలి యొక్క వేగం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నప్పుడు పొలము యొక్క పొడవాటి గట్టుకి సమాంతర మార్గంలో కనుక డ్రోన్ ప్రయాణింపజేస్తే మనకి బ్యాటరీ ఖర్చు తగ్గుతుంది. డ్రోన్ ప్రయాణించవలసిన అత్యధిక దూరం, సో మనం ఎంత దూరం అంటే ఈ డ్రోన్ ఆపరేట్ చేసేటువంటి పైలట్ దగ్గర నుంచి డ్రోన్ని మనం ఎంత దూరం వరకు ప్రయాణింపజేస్తే సురక్షితంగా వెళ్ళి వస్తుంది. జనరల్గా మన డ్రోన్ కంటి దృష్టి రేఖలో కనిపించేంత దూరం వరకు చేయవచ్చు. కానీ వ్యవసాయ పరిస్థితుల్లో మనం చెట్లు అలాగే రకరకాల అడ్డంకులు ఉంటాయి కాబట్టి అదేవిధంగా త్వరితగతిన దాన్ని ఎకరాన్ని కంప్లీట్ చేయాలి అంటే పైలట్ నుంచిన్న ప్రదేశం నుండి 200 మీటర్ల వరకు మాత్రమే దీన్ని ప్రయాణింపజేస్తే ఎఫిషియెంట్గా ఆప్టిమైజ్డ్గా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్రోన్తో పిచికారీస్ చేసేటప్పుడు వచ్చే ఉరవడి ఏమైనా ఉంటుందా? డ్రిఫ్ట్ ఇందాక అనుకున్నాము, మనం తైవాన్ స్ప్రేలతో చేసినప్పుడు తెల్లని పొగలాంటి ఈ పిచికారి రసాయనిక మందు పక్క పొలాల్లోకి వెళ్లి పడటం, గాలిలో తేలుతూ వెళ్లి పడటం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు డ్రోన్తో పిచికారి చేసినప్పుడు మనం చూడం. అంటే ఉరవడి తక్కువ ఉంది అని అర్థం. దాదాపు 1 మీటర్ వరకు ఇరువైపులా ఉరవడి ఉంటుంది. అదే మనం తైవాన్ స్ప్రేలతో చేస్తున్నప్పుడు కనీసం 5 మీటర్ల నుండి 10 మీటర్ల వరకు కూడా ఉరవడి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉరవడిని చాలా వరకు తగ్గించవచ్చు వ్యవసాయ డ్రోన్లు ఉపయోగించుకుంటే. డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు ఉండవలసిన ఉత్తమమైన గాలి వేగం ఏంటి, ఉష్ణోగ్రతలు ఏంటి అనేటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే ఈ డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు గాలి వేగం గంటకి 3 నుంచి 10 కిలోమీటర్లు ఉంటే మంచిది. అంతకు మించి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంటే దీన్ని ఆప్టిమంగా మనం తీసుకోవచ్చు. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? వాతావరణ ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆకుల మీద కనుక తేమ శాతం ఎక్కువగా ఉండే సందర్భంలో పిచికారి చేయకుండా ఉండటం మంచిది. అలాగే మంచు ఉన్నప్పుడు డ్రోన్ తోటి పిచికారి చేయటం అంత ప్రామాణికం కాదు. అలాగే 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పిచికారి చేయటం ఆపివేయడం మంచిది. ఒకవేళ చేసిన ఎడ్ల పిచికారి చేయ మందు ఎక్కువ శాతం ఆవిరైపోయి మరియు కొన్ని పరిస్థితుల్లో డ్రోన్ ప్రొపెల్లర్స్ మరియు జాయింట్లు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. 1 ఎకరాను పిచికారి చేయడానికి డ్రోన్కి గరిష్టంగా ఎంత సమయం పడుతుంది అని అనుకుంటే 6 నిమిషాలు పిచికారి చేయడానికి పడితే దాదాపు మిగతా 3 నుంచి 4 నిమిషాలు మందు కలుపుకుంటుకు, మందు నింపుటకు, నాజిల్ సరి చేసుకోవడానికి, బ్యాటరీ మార్చుకోవడానికి కలిపి 10 నిమిషాలకు 1 ఎకరానికి మనం ఫినిష్ చేసుకోవచ్చు. 1 ఎకరానికి 8 లీటర్ల నీళ్లు అవసరం. మామూలుగా అయితే రైతన్నులు 100 నుంచి 120 లీటర్లు, కొంతమంది 200 లీటర్లు కూడా వాడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ డ్రోన్తో అయితే ఎకరాకు 10 లీటర్లు లేదా హెక్టార్కు 25 లీటర్లు సరిపోతుంది. డ్రోన్ తోటి ఈ కలుపు మందులు, కీటక తెగుళ్ళు నాశకాలు మరియు నీళ్ళలో కరిగే పోషకాలు పిచికారి చేయడానికి ఎంత మందు మోతాదులను వాడుకోవాలి అనేటి వాటి మీద కూడా మనం సందేహాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా మనం వాడేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ వ్యవసాయ ఆఫీసర్లు కానీ ఇచ్చినటువంటి మోతాదు ఏదైతే ఉందో

మోతాదు మీద 25% మందు తగ్గించుకుని ఈ 10 లీటర్లో కలుపుకుని డ్రోన్లో పోసుకుని పిచికారి చేసినప్పుడు మనకి 100% కలిపినప్పుడు తైవాన్ స్ప్రేడ్తో పిచికారి చేసినప్పుడు వచ్చేటువంటి ఏదైతే బయో ఎఫికసీ ఉందో ఈ చీడపెడల నుండి పంటను కాపాడుకోగలిగేటువంటి శాతం ఉందో అదే శాతాన్ని మనం దీనిలో పొందే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా రైతులు 25% మందు ఖర్చును కూడా డైరెక్ట్గా తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి 1000 రూపాయల ఖర్చుకు 250 రూపాయల మందు ఖర్చును, కేవలం మందు ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు అయితే 2,500 రూపాయలు డైరెక్ట్గా రైతులకు మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క క్షేత్ర సామర్థ్యం ఎంత అని చూస్తే గంటకి 6 ఎకరాల దాకా ఇది స్ప్రే చేయగలదు. అలాగే ఒక రోజులో 30 నుంచి 40 ఎకరాలు చేసుకోగలం. ఈ వ్యవసాయ డ్రోన్లు, ఇంతకుముందు మీతో చర్చించినటువంటి వ్యవసాయ డ్రోన్ ఏదైతే 25 కేజీల బరువు 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్కి ఎన్ని నాజిళ్లు ఉంటే మంచిది? 4 నాజిళ్లు. ఆ నాజిళ్లను మోటార్ల కిందే డైరెక్ట్గా అమర్చినప్పుడు మనకు అధిక శక్తి మందు యొక్క డ్రాప్లెట్స్కి అంది అవి నిటారుగా ద్రావణ బిందువులు మొక్క కింది భాగం వరకు చొచ్చుకొని పోయి చక్కగా మొక్క మీద పడతాయి. తద్వారా సమాంతరమైనటువంటి పిచికారిని మనం చూడవచ్చు. ఒక్కొక్క నాజిల్ నుంచి నిమిషానికి దాదాపు 1/2 లీటర్ వరకు మందు ఉత్సర్గం చేయబడుతుంది. ఈ ప్రస్తుతానికి మనకున్నటువంటి టెక్నాలజీ పరిస్థితుల్లో బ్యాటరీ డ్రోన్లు వాడుకోవాలా, పెట్రోల్ ఇంజిన్ డ్రోన్లు వాడుకోవాలా అనే అంశం మీద కూడా మనం పరిశోధన జరిపి రైతులకు కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి ముందుకొచ్చాం. ప్రస్తుతానికి ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డ్రోన్ల రకాలను కనుక మనం పరిశీలించినట్టే మన భారతదేశానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మేరకు బ్యాటరీలతో ఆపరేట్ చేయబడే డ్రోన్లు మంచివి, ఈజీ మెయింటైన్ చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి, తక్కువ ఖర్చు, ఎకరానికి మందు చల్లడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, 300 నుంచి 400 రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతుంది. అదే పెట్రోల్ డ్రోన్ల వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. వాటి మీద ఇంకా పరిశోధన జరుగుతుంది. ఉత్తరోత్తర రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెంపొందించి బహుశా ఈ పెట్రోల్తో కూడా డ్రోన్ల్ని మనం మన పొలాల్లో పిచికారి చేయడానికి వాడుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందవచ్చు. కానీ నేటికైతే మాత్రం బ్యాటరీలతో మాత్రమే ఆపరేట్ చేయబడిన డ్రోన్లను కొనుక్కోవడం కానీ వాడుకోవడం కానీ మంచిది. అది కూడా లిథియం పాలిమర్ బ్యాటరీలతో ఆపరేట్ చేయబడేటువంటి డ్రోన్స్ మంచివి. ఈ లిథియం పాలిమర్ బ్యాటరీలు 8 ఎకరాల వరకు మనం పిచికారి చేసుకోవడానికి వాడుకోవచ్చు. గరిష్టంగా 300 నుండి 400 వరకు, అంటే మీరు వీటిని రీఛార్జ్ చేసే పరిస్థితులను బట్టి కానీ రీఛార్జ్ చేసేటువంటి పద్ధతులను బట్టి కూడా 8 ఎకరాల వరకు ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ మనం వాడుకోవచ్చు అనేటువంటి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రామాణిక పరిస్థితుల్లో మనం 300 నుంచి 400 ఎకరాల వరకు ఈజీగా మనం పిచికారి చేయవచ్చు ఒక సెట్ బ్యాటరీతోటి. అయితే ఈ డ్రోన్ తోటి మనం పిచికారి చేస్తున్నప్పుడు ఎవరెవరు ఎంతెంత దూరంలో ఉంచుకోవాలి అనే అంశాల మీద కూడా మనం చర్చించుకోవాలి. ఈ డ్రోన్ని మనం కనుక పొలాల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు నిర్దిష్టంగా డ్రోన్ పైలట్ డ్రోన్ నుంచి కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే రైతులు, ఇతరులు, ఇతర జంతువులు, జీవులు 20 మీటర్ల దూరంలో నుంచొని ఉండాలి. అయితే ఈ డ్రోన్తో మందు కొట్టిన తర్వాత ఈ నాజిల్స్ను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ప్రతిరోజు పిచికారి చేసిన తర్వాత అన్ని నాజిల్ను శుభ్రపరచుకోవాలి. అదే కాకుండా ఎప్పుడైతే మనం పొడి రూపంలో ఉన్నటువంటి మందులు వాడుకుంటామో వాటి పిచికారి తర్వాత కంపల్సరిగా నాజిల్స్ను ప్లాస్టిక్ టూత్ బ్రష్తో శుభ్రం చేసుకోవాలి. ఈ ఇనప సూదులతో కానీ పిన్నిసులతో కానీ మనం శుభ్రపరచుకోకూడదు. తద్వారా నాజిల్ యొక్క వ్యాసార్థం పెరిగి ఎక్కువ మందు తక్కువ సమయంలో వెళ్ళిపోయి ఎకరానికి కాకుండా అరెకరంలోనే మందు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మురికి నీటిని ఉపయోగించినప్పుడు పంపు నాజిళ్లను చాలా జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. ప్రతి 500 ఎకరాలు పిచికారి తర్వాత నీటి పంపును శుభ్రపరచుకోవాలి. నాజిళ్లను మార్చాలంటే నీటి ఉత్సర్గ పరీక్షలు జరుపుకుని నిర్ధారించుకోవాలి, నాజిళ్ళు మార్పు అవసరమా లేదా అని చెప్పేసి. డ్రోన్తో ఏ విధమైనటువంటి ఈ రసాయనిక మందుల రకాలను మనం వాడుకోవచ్చు అంటే మీరు మార్కెట్లో చూసే ఉంటారు. ఇప్పటివరకు మీరు కొనుక్కుంటున్నటువంటి ఏదైతే మందులు ఉన్నాయో మార్కెట్లో, తైవాన్ స్ప్రేయర్ కోసం మీరు కొనుక్కుంటున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని రకాల మందుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు సిఐబి అండ్ ఆర్సీ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి 300 రకాల రసాయనికాలను మనం డ్రోన్ ద్వారా పిచికారి చేసుకోవచ్చు. కొత్త మూలకాలు, కొత్త రకమైనటువంటి రసాయనిక మందుల్ని, అంటే ఈ మధ్య యుఎల్వి కెమికల్స్ అని
అవని ఇవన్నీ కొత్త వాటిని తీసుకురావాలి డ్రోన్ల కోసం అని చెప్పేసి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి యుఎల్వి ఫార్ములేషన్స్ అనేవి అవసరం లేదు ప్రస్తుతానికి.

మన మార్కెట్లో దొరుకుతున్న రసాయనిక మందులు సరిపోతాయి నిర్ధారించడం కూడా జరిగింది. డ్రోన్తో ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందాక మనం చర్చించినట్లు ఎకరానికి 300 నుంచి 400 వరకు చేసుకోవచ్చు. జనరల్గా ఈ డ్రోన్లు పెట్టుకుని ఉపాధి పొందాలనుకునే యువతకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, నెలలో 20 రోజులు కనుక ఆపరేట్ చేసుకుని రోజుకి 6 గంటలు కనుక ఆపరేట్ చేయగలిగితే, 1 సంవత్సరంలో 6 నెలలు కనుక మీరు స్ప్రేయింగ్ చేసుకోగలిగితే దాదాపు 720 గంటలు సంవత్సరానికి మీరు పిచికారీ చేయగలుగుతారు. తద్వారా మీరు 4,320 ఎకరాలు సంవత్సరానికి మీరు చేయగలుగుతారు. ఒక డ్రోన్కి అంత సామర్థ్యం ఉంది. ప్రతి 10 తైవాన్ స్ప్రేయర్లకు ఒక డ్రోన్ సరిపోతుంది. ప్రతి 300 నుంచి 400 ఎకరాలకు ఒక డ్రోన్ సరిపోతుంది. అలాగే డ్రోన్ని పొలం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని తనిఖీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు చెప్పబోయేటువంటి తనిఖీలు మరియు జాగ్రత్తలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రైతులు కానీ లేదా పైలట్లు కానీ పాటించవలసిన అవసరం ఉంది. పైలట్ భద్రతా దుస్తులు మరియు సంరక్షణ సిబ్బంది భద్రతా దుస్తులు ధరించారా లేదని చెక్ చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోవాలి. మనం డ్రోన్ని ఎగురవేస్తూ ఉన్నప్పుడు భారతదేశపు నిర్దిష్టమైనటువంటి గెజెట్ల ప్రకారం మనం నో ఫ్లై జోన్లో ఉన్నామా, రెడ్ జోన్లో ఉన్నామా, యెల్లో జోన్లో ఉన్నామా, గ్రీన్ జోన్లో ఉన్నామా అనేటువంటి అంశాన్ని పరీక్షించుకోవాలి. మనం ఎయిర్పోర్ట్ల దగ్గరున్నామా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల దగ్గరున్నామా అనేది కూడా పరీక్షించుకొని, ఒకవేళ ఏమైనటువంటి పర్మిషన్స్ అవసరమైతే పర్మిషన్స్ తీసుకొని పిచికారీ చేయాలి, లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యతలు కావాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మీరు పిచికారీ చేయడానికి డ్రోన్ తీసుకెళ్ళినప్పుడు గాలి వేగం ఎంత ఉంది, దృశ్యమానత ఎంత ఉంది అనేది తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ గాలి వేగం కనుక 18 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే డ్రోన్ ఎగరవేయడం ఆపుకోవడం మంచిది. డ్రోన్ ఎగరవేయబో ముందు పగుళ్ళు, వంగిన భాగాలు, ఇతర సమస్యలు ఉన్నాయని తనిఖీ చేసుకోవాలి. అలాగే రిమోట్ కంట్రోలర్, డ్రోన్, మొబైల్ మరియు పవర్ బ్యాంక్ యొక్క బ్యాటరీ వోల్టేజ్ని పూర్తిగా ఛార్జ్ చేయబడిందా లేదా అని చెప్పి తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ భుజాలు మరి రెక్కలు తెరిచి వాటిని బిగించి సమలేఖనం మరి నిఠారుగా ఉందా అని తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ రిమోట్ కంట్రోల్ను ఆన్ చేసుకోవాలి జాగ్రత్తగా. డ్రోన్కి పూర్తిగా ఛార్జ్ చేయబడినటువంటి బ్యాటరీస్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. కంపాస్ క్యాలిబ్రేషన్ అనేటువంటి చర్యను మీరు అంతకు మునుపు పిచికారీ చేసిన ప్రాంతం నుండి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటే తప్పనిసరిగా ప్రతిసారి మీరు కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి. సిఫార్సుల ప్రకారం పురుగు మందులను నీటిలో సమ్మిశ్రం చేశామా లేదని కూడా చూసుకొని కలుపుకోవాలి. గరాటా మరియు జాలి ఉపయోగించి మిశ్రమ ద్రవాన్ని ట్యాంకులోకి నింపుకోవాలి. నాజుల్లోని గాలి బుడగలు, అడ్డంకులు ఉంటే రిలీజ్ వాల్వ్స్ను వదిలి పిచికారీ పంప్ మోటార్ ఆన్ చేసి గాలి బుడగలు పోయి నాజిల్ నుండి ద్రవం పిచికారీ అయ్యేంత వరకు ఆగి తర్వాత మోటార్ పంప్ను ఆపివేసుకోవాలి. డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ప్రదేశాన్ని అడ్డంకులు లేకుండా తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారీ చేయ పొలం సరిహద్దుల నుండి రైతులు, వీక్షించువారు, ఇతర జీవులు కనీసం 20 మీటర్ల దూరం ఉన్నారని ఆదేశించి మరియు అలా ఉన్నారని నిర్ధారించుకుని డ్రోన్ ఎగరవేయవలను. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారీ చేయ పొలం సరిహద్దుల నుండి పైలట్ మరియు కో పైలట్ 10 మీటర్ల దూరంలో ఉండేలా నిర్ధారించుకుని డ్రోన్ని ఎగురవేయవలను. పిచికారీ చేయ పొలాన్ని మిషన్ ప్లానింగ్ యాప్లో మ్యాపింగ్ చేసుకుని రూట్ మ్యాపింగ్ చేసుకోవాలను. డ్రోన్ ఎగరవేయబోయే ముందు అన్ని ముఖ్యమైన డ్రోన్ కదలికల గురించి పైలట్ అందరికీ వినపడేలా హెచ్చరికలు ఇవ్వవలను. పిచికారీ చేసేటప్పుడు పిచికారీ మిశ్రమం యొక్క శాతం ఇంకా డ్రోన్ ఎగిరే ఎత్తును గమనిస్తూ ఉండాలి. పిచికారీ పూర్తయిన తర్వాత లేదా పిచికారీ మిశ్రమం అయిపోయినప్పుడు డ్రోన్ను భద్రంగా నిర్దేశించిన చోటులోకి దింపుకోవాలి. డ్రోన్ను నేల మీదకి దింపిన తర్వాత మోటార్లను ఆపేందుకు డిజామ్ చేసుకోవాలి. పిచికారీ మిశ్రమాన్ని మరలా ట్యాంకులో నింపి డ్రోన్లో పూర్తిగా రీఛార్జ్ చేసిన బ్యాటరీలను అమర్చుకోవాలి. ఒకవేళ మిషన్ పూర్తి అవ్వకపోతే హెచ్చరికలు ఇస్తూ మిషన్ను కొనసాగించుకోవాలి. పిచికారీ పూర్తయిన తర్వాత డ్రోన్ను, రిమోట్ను మరియు ఫోన్ను సాంకేతికంగా సంబంధాన్ని వేరు చేసుకోవాలి. డ్రోన్ను శుభ్రపరచుకుని భద్రపరుస్తూ స్థితిలోకి అమర్చి రవాణా వాహనంలోకి భద్రంగా ఎక్కించుకుని తీసుకువెళ్ళాలి. డ్రోను నేలపైన పడిపోవట లేదా చెట్టుకు ఢీకొనట లేదా నియంత్రించలేని విధంగా డ్రోన్ ఎగురుతూ ఉన్నప్పుడు పైలట్ మరియు కో పైలట్ నిర్దిష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా డ్రోన్ని ల్యాండ్ చేసుకోవాలి. సాధారణ అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ను అత్యవసరమైనటువంటి ల్యాండింగ్ చేయవలసి వస్తే తదనుగుణంగా హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా ల్యాండింగ్ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే సమయంలో ఏ రకమైనటువంటి శబ్దాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. అత్యవసర పరిస్థితుల్లో లేదా పడిపోతున్న పరిస్థితుల్లో లేదా చెట్టుకు ఢీకొట్టుకున్న పరిస్థితుల్లో గాబరా పడకుండా సాంకేతికంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను గుర్తు తెచ్చుకుని పైలట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి

జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు ఈ డ్రోన్ ఒక సురక్షిత పరికరంగా వ్యవసాయ రంగంలోకి మనం తీసుకెళ్లి రైతన్నులకు మన వ్యవసాయ రంగానికి ఎంతో దోహదపడి వాడడం అవుతాం. అయితే అందరికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి

0: డ్రోన్ ని కొనుక్కొని దాన్ని ఒక ఉపాధి వనరుగా పెట్టుకుని రైతన్నులకు మనం సహాయం చేయాలి అంటే అసలు ఏమేమి కొనుక్కోవాలి? ఇందాక చెప్పిన విధంగా ఉన్నటువంటి కొలతలు కలిగినటువంటి డ్రోన్ 25 కేజీల బరువు ఉండి 10 నుంచి 12 కేజీల లేదా లీటర్ల పిచికారి ద్రావణాన్ని లేదా యూరియాని, డిఏపిని, విత్తనాలని మోయగలిగినటువంటి డ్రోన్, 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్ని మీరు కొనుక్కోవాలి. అలాగే దానితో పాటుగా 5 నుంచి 7 సెట్ల బ్యాటరీలు, అంటే కనీసం 10 నుంచి 14 సెట్ల బ్యాటరీలు మీతో ఉంచుకుంటే రోజులో 30 నుంచి 40 ఎకరాలని మీరు పిచికారి చేయడానికి అతి సులువుగా ఉంటుంది. వీటితో పాటుగా మీరు కంపల్సరిగా 2 బ్యాటరీ ఛార్జర్లను అమర్చుకోవాలి. వీటితో పాటుగా ఒక జనరేటర్, 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక జనరేటర్ని, పెట్రోల్ ఆపరేటెడ్ జనరేటర్ని మీ దగ్గర ఉంచుకుంటే బ్యాటరీలని కంటిన్యూస్గా ఛార్జింగ్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే వీటన్నిటిని కలిపి మోసుకెళ్ళడానికి ఒక ట్రాలీ ఆటో ప్లస్ వీటితో పాటుగా ఒక టూల్ కిట్, అందులో లెవలరు, అట్లాగే ఎలన్ కీస్, అట్లాగే అడిషనల్గా మీకు ఉండాల్సినటువంటి ఏంటంటే ప్రొపెల్లర్స్ ఒక 2 సెట్లు కానీ 3 సెట్లు కానీ ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటే ఇది మీకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక డ్రోన్ యూనిట్గా నిర్వహించబడుతోంది. వ్యవసాయ రంగం ఒక అద్భుతమైన రంగం, ఎందుకంటే అన్ని రంగాలతో పోల్చుకున్నప్పుడు, అన్ని పరిశ్రమలతో పోల్చుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో 1 కేజీ ముడి పదార్థాన్ని ఇస్తే 1 కేజీ లేదా అంతకంటే తక్కువ ఫినిష్డ్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అదే వ్యవసాయ రంగంలో అయితే 1 కేజీ విత్తనాలు జల్లితే 100 కేజీల విత్తనాలు బయటకు వస్తాయి. 100 రెట్ల ఉత్పాదకత ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో తప్పనిసరిగా లాభాలను అర్జించాల్సిన అవసరం ఉంది. అలాగే రైతన్నుల్ని లాభసాటిగా ఈ వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు పయనింపజేయడానికి మనందరం హెల్ప్ చేయాలి. కాబట్టి మనందరం అన్నం తినాలంటే మనందరం వ్యవసాయం కూడా చేపట్టాలి. రండి ఉద్యోగులారా, వ్యాపారస్తులారా, నాయకులారా, మీ మీ వృత్తులతో పాటుగా వారాంతపు వ్యవసాయం కానీ రోజు వ్యవసాయం కానీ చేపడదాం. ముందుకు రండి, వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తగ్గిద్దాం.
1: మీరింతవరకు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు, ఈ అంశం గురించి గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్ కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్ గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
3: ధన్యవాదాలండి.
2: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
3: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధం వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ధి కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
2: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి గాని ఇంకా ఇతర పథకాలు గాని ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
3: ఇది ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్ కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదిక్కుగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000తో పాటుగా, 3 దఫాలుగా ఇచ్చే 6,000తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధులను జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
2: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
3: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయలు చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వటం జరిగింది.
2: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
3: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
2: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అదొచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
3: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
2: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
3: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి. ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
2: శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు ఇచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
3: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ కన్సల్టెంట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి? రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి? దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి పొట్టిని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినో సూపర్ ఎలినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినో.
2: సార్, ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గర కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం, అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
3: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
2: సరే, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలు వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది రైతులు చాలా రాష్ట్రాల్లో భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
3: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తా ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఉడుదల

0: మార్పులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది హెచ్డిఎఫ్ టొబాకో పెట్టారు, దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటా. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి, మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఎంటర్ అవటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని ఒక టన్నుకు వచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్ కి 50,000 రూపాయలు పంట అన్నారు అడిగి వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకొని హెక్టార్ కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్ లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా అంటే ఒక కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సరే, చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డులు పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
0: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి. అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తా ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్ కి ఉన్నటువంటి సంబంధంతో ఈ ఏజెంట్ ముందుగానే అతను ఓ 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఏనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్ లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఈ ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తా ఉంది. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి అతను పోయి ఆ బేల్లో చేయి పెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకొని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది ఏ మహారాష్ట్ర నుంచో ఏ పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటంలో కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టమ్ లో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డులన్నింటికి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. యాసాఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి, లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా

0: వివరించారు. నమస్కారం సార్.
1: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలమిచ్చిన పాటలు మన హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో వింటారు. శ్రోతలు మీకు నచ్చిన పాటను వినాలంటే కనుక వెంటనే మేం చెప్పే మొబైల్ నంబర్ని నోట్ చేసుకుని ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు, మీ పూర్తి వివరాలు మాకు వాట్సాప్లో పంపినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం.

0: ఇది మీ హలో అభిరుచి.
1: లేట్ చేయకుండా మా వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేసి మంచి మంచి పాటలు వినండి. నంబర్ మరోసారి 7901084415. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. ఇప్పుడు శ్రోతలు కోరిన పాటల్లో భాగంగా హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారాలతో అంటూ మెసేజెస్ రాశారు, చదువుదాం. గుడ్ ఈవినింగ్ మ్యామ్, మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతూ ఉన్నారు. ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేదా ఆయేషా ప్రత్యేక అభినందనలతో కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే గుడ్ ఈవినింగ్ అంటూ రాసుకొచ్చారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్లోని మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ కోరుతున్నారు. తప్పకుండా మీ అందరి కోసం హలో వాట్సాప్లో మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మా అందరికీ ఏదైనా ఒక మంచి పాట మన హాలో బిరుచులో వినిపించండి అని అంటూ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసంగా ఒక మంచి పాట ప్రసారం చేస్తాం. అది ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, విందాం. ఈ చిత్రంలోని ఒక మంచి పాట.

విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. గానం సుబ్లాష్ని, రచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాట విన్న తర్వాత తెలుగు ఇంగ్లీష్ పదాలన్నీ మిక్స్ చేసేసారు కదా, ఎంత అద్భుతంగా రాశారు కదా. అసలు రామజోగయ్య శాస్త్రి గురించి మనం వేరే చెప్పుకోవాలా? వారి చేతికి పాట వచ్చిందంటే అక్షరాలతో మ్యాజిక్ చేసేస్తారు. ఐటమ్ సాంగ్స్ అయినా, రొమాంటిక్ డ్యూయెట్స్ అయినా, సరదా పాటలు వంటి అన్ని రకాల జోనర్లలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి గారు, అసలు వారు రాసిన పాట అంటే ఈయన సూపర్ హిట్ అని అనుకోవాలి ఇంకా. ఎందుకనంటే అసలు పాటకి ప్రాణం పెట్టేస్తారంటే నమ్మండి. అయితే వీరు మాత్రం గేయ రచయితగా అనేక సినిమాలకి పాటలు రాసినా కూడా అవి క్లాస్ అయినా మాస్ అయినా తెలుగు సినీ అభిమానులని, ముఖ్యంగా యువతను తక్షణమే ఆకట్టుకునేస్తాయి. అది హృదయమైన ఆ మధ్య వచ్చినటువంటి కలేజ చిత్రంలోని సదాశివ సన్యాసి పాట అయితే ఏమి, గుంటూరు కారంలోని ఉల్లాసభరితమైనటువంటి కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ఏమి, ఇంకా పెళ్లి వాతావరణాన్ని తలపించేలా ఒక సూపర్ సాంగ్స్ అయితే ఏమి, ఇటీవల విడుదలైనటువంటి కల్కి చిత్రంలో నుంచి ఒక మంచి సాంగ్ ఉంది కదా అది కానివ్వండి, అనేక పదాలతో ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది రామజోగయ్య శాస్త్రి గారి రచనలో. నిత్య జీవితం నుంచి గ్రహించిన ఆయన సాహిత్యం తేలికగా ఆకట్టుకునేలా ఉండి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఆయన పాటలను ఇంకా అవలీలగా రాసేస్తారన్నమాట. వారు పెట్టిన పాటల్లో పదాలు అద్భుతంగా ఉన్న పాట విన్నారు కదా. వెంటనే ఉండండి 102.7 MHz పై శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు పూజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓబులమ్మ, ఆంజనేయులు, అన్నం వెంకటేష్, నాగభూషణమ్మ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ శంకర్, రామూర్తి, యంగముని, బాలాజీ, ఏమంత సాయి, పాండురంగస్వామి, ఆటో నారాయణ స్వామి, నరేందర్ రెడ్డి. వీరందరి కోసం, మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. సింహపూరి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో హలో బిరిచిలో మా కోసం పలాస చిత్రం నుంచి నక్లెస్ కొలుసు సాంగ్ కావాలని కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసంగా మీరు కోరినటువంటి పలాస చిత్రంలోని ఒక పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

0: అది లక్షల లాటరీ నాకా?
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుచిత. అయితే మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పాలని, ప్రతి ఒక్కరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్స్ ఉంటున్నాయి కదా, ఇది గమనిక. ప్రతి ఒక్కరు అప్రమత్తంగానే ఉండండి. గ్యాస్ లీక్ అవుతుంది చాలామంది ఇళ్లలో. అది గ్యాస్ అయిపోయేటప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది లేదని

అంటే అట్లా అనుకుంటా ఉంటారు తప్పకుండా. ఒక స్మెల్ వచ్చినా ఏమైనా గ్యాస్ ఫిక్స్ చేసేటప్పుడే కనుక రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైనా సౌండ్ వచ్చినా అట్లాంటివి ఏదైనా కొంచెం తరచూ గమనించుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఆడవాళ్ళు వంట చేసుకుంటూ అక్కడే ఉంటారు కాబట్టి రెగ్యులేటర్ వంట అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుంటే కూడా వంట గ్యాస్ ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇకపోతే వండేటప్పుడు పాత్రల మీద మూత పెట్టి కనుక వండుకున్నట్లయితే కూడా గ్యాస్ని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇకపోతే ఏదైనా లీకేజ్ అయ్యింది అని అనుకున్నప్పుడు గ్యాస్ లీక్ అయిన వెంటనే కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే కంగారు పడకుండా వెంటనే సిలిండర్ రెగ్యులేటర్ని ఆఫ్ చేసేసేయండి. విండోస్ అండ్ డోర్స్ కిటికీస్ని అన్నిటిని విండో కిటికీలన్నీ నీట్గా బార్లా తీసేసేయండి. గాలి బయటికి నుంచి గాలి లోపలికి వచ్చేలా తీయండి. అలాగే వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేసేయండి. ఫస్ట్ సిలిండర్ నాబ్ లేదా రెగ్యులేటర్ వాల్వ్ బంద్ చేసేసినాక ఇంట్లోని కిటికీలు తలుపులన్నీ పూర్తిగా తెరిచాక ఇప్పుడు ఇదొక ప్రాసెస్ అయితే ఇంకొక కొంతమంది ఏం చేస్తారంటే నైట్ టైమ్స్ గ్యాస్ లీక్ అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. స్మెల్కి కపకపా వచ్చేసి చీకటి, ఆ చీకటిలో టక్మని వెళ్ళి స్విచ్ ఆన్ చేసేస్తారు లైట్ ఆన్ చేయడానికి. ఇది చాలా ప్రమాదకరం. స్విచ్లని అస్సలు ముట్టుకోవద్దు. స్విచ్లు ఆపేయడం కంటే ముందు ఒకవేళ ఫ్రిడ్జ్ ఏమైనా ఆన్లో ఉందేమోనని చెప్పేసి వెళ్ళి స్విచ్ ఆపడానికి ట్రై చేసినా కూడా స్పార్క్స్ వచ్చేసి అందువల్ల ప్రమాదం జరిగి బూడిద అయిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా కరెంట్ స్విచ్చెస్ని అస్సలు ముట్టుకోవద్దు. లైట్లు, ఫ్యాన్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రిక్ స్విచ్లను ఆన్ లేదా ఆఫ్ చేయకూడదు గ్యాస్ లీక్ అయిన పరిస్థితుల్లో. స్పార్క్స్ మంట రవ్వలు వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వంటగదిలో దీపాలు, అగరబత్తులు లేదా మరే ఇతర మంటలు ఉన్నా వెంటనే ఆర్పేయండి. అగ్గిపుల్లలు లేదా లైటర్ అస్సలు వెలిగించకండి. గ్యాస్ లీకేజ్ సమయంలో జాగ్రత్తగా ఉండండి. వింటూనే ఉండండి 102.7 MHz. బాయ్. హలో విరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. గుడ్ ఈవినింగ్ అండి అంటూ రాసుకొచ్చారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. హలో వాట్సాప్ అభిరుచి కార్యక్రమంలో మాకోసం ఒక మంచి పాట ప్రసారం చేయండి. ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కోరుతున్న వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయికరణ్, అలాగే గంగాధర శ్రీనివాస్, ఉన్న వెంకటేశం, శివకోటి, శేఖర్ కోరుతూ ఉన్నారు. తప్పకుండా అండి. మీ అందరి కోసం మీరు కోరిన ఇద్దరమ్మాయిలతో చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. నేను మీ మేరీ సుజిత. శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో. మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం వారికి ధన్యవాదాలతో అభినందనలు అంటూ రాసుకొచ్చారు. మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాళెం నుంచి పోల్ శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రుతి కేశవరెడ్డి, సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్, మాకోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఎదోచి, సక్కుబాయి, సోనిక, వరలక్ష్మి, లడ్డుబాబా, మూసపేట నరేష్ మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు ఏదైనా ఒక మంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ. తప్పకుండానండి. అలాగే నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీ టీ స్టాల్స్ అమీర్, చాన్బాషా హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ మాంద్రి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత హలో అభిరుచి, సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలతో గుడ్ ఈవినింగ్ మేడం గారు, బాగున్నారా? మాంద్రి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ కోరుతున్నారు. అలాగే కోవర్ నుంచి ఇస్మాయిల్, ఎఫ్ఎంఎస్ సర్దార్, సయ్యద్ జాకీర్ వీరందరూ మాంద్రి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మా ప్రియమైన మేరీ సుచిత గారికి నమస్సుమాంజలితో నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నుంచి అనుష డానియల్ ఫ్యామిలీ, మాకోసం ఈరోజు వాట్సాప్ కార్యక్రమంలో అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి, శ్రోతలందరి కోసం ఈ పాటను వినిపించండి మ్యామ్ అంటూ కోరుతున్నారు. మేము పాట కోరుకొని దాదాపు 8 నెలలు అయిపోయింది, కావున మాకోసం ఈరోజు తప్పకుండా వేయరా ప్లీజ్ అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. మీరు ఈరోజు చేసినటువంటి మహిళల కార్యక్రమంలో తొలి అడుగు శీర్షికన కార్యక్రమం చాలా బాగుంది. మధ్యలో ప్రసారమైన పాటలు అయితే చాలా బాగున్నాయి. ఈ పాటలన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి ఎత్తికేస్తారో మాకు తెలియదు, కానీ చాలా బాగున్నాయి.

ఉన్నాయంటూ మెసేజ్ రాసుకొచ్చారు. ప్రోగ్రామ్ మాకు చాలా ఇష్టం అంటూ రాసుకొచ్చారు. అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్, 8 నెలల నుంచి పాట అడగలేదంటే అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి కోసం అయితే ఇప్పుడు మీరు కోరినటువంటి అమ్మ రాజీనామా చిత్రంలోని పాట ప్రసారం చేస్తున్నాం. వినేసేయండి మన హలో అభిరుచిలో చివరి పాటగా.

0: అమ్మ రాజీనామా చిత్రం కోసం చిత్రగారి గానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో మధురమైన పాట విన్నారు. ఇప్పుడు వినండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో

0: సహాయపడుతుంది. మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు, మధురమైన పాటలు విన్నారు కదా. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులో గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఉపరాష్టపతి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ వ్యవసాయ ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసే స్థాయికి పాప్కార్న్ ఎదుగుతుందని తెలిపారు. నదుల అనుసంధానంతో అన్ని జిల్లాలకు సమగ్ర సాగునీరు అందుతుందని ఉపరాష్టపతి పేర్కొంటూ,
1: I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers like PM Kisan Samman Nidhi, PM Fasal Bima Yojana, Kishan Credit Card schemes and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management and farm mechanization assistance and field demonstrations for maize farmers.
0: భారత్ రష్యా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా జైశంకర్ ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడం, కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల సన్నాహాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రెండు దేశాలు నిర్వహించిన అంతర ప్రభుత్వ కమిషన్ల సమావేశం ఫలితం సానుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భారత్ రష్యా భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని జైశంకర్ పేర్కొంటూ,
2: Car economic cooperation, trade, energy, fertilizers, nuclear, other dimensions as well. Overall, I think our economic cooperation has grown very significantly. Prime Minister Modi looks forward to meeting you at the SCO summit, then welcoming you in India for the BRICS summit, and in due course, as per your mutual convenience, having the annual summit. So we have a very strong picture of cooperation to present.
0: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1,500కి పైగా ప్రదేశాలలో యువత, క్రీడాకారులు, విద్యా సంస్థలను ఒకచోట చేర్చనున్నారని ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఒక ప్రకటనలో ఈరోజు తెలిపారు. క్రీడాభిమానులైన యువతకు, భారతదేశ విధాన రూపకర్తలకు మధ్య ప్రత్యక్ష సంభాషణను నెలకొల్పడానికి, అలాగే యువత తమ ఆలోచనలు, అనుభవాలు, సూచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం

0: ఒక ప్రధాన ప్రయత్నమని అన్నారు. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం, 2036 ఒలింపిక్స్ కోసం ప్రతిభను పెంపొందించడం, పాలనలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్ కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భూమి పునరుద్దరణకు మద్దతు ఇవ్వడానికి, కరువును తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి వైవిధ్యభరితమైన నిరంతర అంతర్జాతీయ ఆర్థిక సహాయం అవసరమని భారతదేశం స్పష్టం చేసింది. మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి ఎడారీకరణ నిరోధక సదస్సు UNCCD 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సమావేశంలో ఆరోగ్యకరమైన భూమి, కరువును తట్టుకునే సామర్థ్యం కోసం వినూత్న ఆర్థిక యంత్రాంగాలు అనే అంశంపై జరిగిన మంత్రివర్గ చర్చలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ పునరుద్దరణ అనేది ఒక ఖర్చు కాదని, అది ఆహారం, నీరు, జీవ వైవిధ్యం, జీవనోపాధి, దీర్ఘకాలిక స్థితిస్థాపకతలో పెట్టే పెట్టుబడి అని అన్నారు. ఎడారీకరణ, భూక్షయం, కరువులను పెద్ద ఎత్తున పరిష్కరించడానికి ప్రభుత్వ బడ్జెట్లకు అతీతంగా వైవిధ్యభరితమైన, ఊహించదగిన నిరంతర ఆర్థిక వనరులతో పాటు బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు కూడా అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ PMFME పథకం ద్వారా 2 లక్షలకు పైగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార శుద్ది సంస్థలు లబ్ది పొందాయని కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన PMFME సదస్సులో ఆయన మాట్లాడుతూ, మొత్తం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లను తెరుస్తున్నాయని ఆయన చెప్పారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
1: PMFME की हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटे प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू एड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है, और आज जो हम लोगों ने MOUs साइन किए हैं अपीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट
0: భారతదేశం 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీ వాటా ఉన్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లోని టోక్యోలో జరిగిన జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో సుమారు 75% కలిగి ఉంటాయని, ప్రపంచ విలువ గొలుసులలో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలపడానికి ఇవి సహాయపడతాయని తెలిపారు. భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉందని, గత 4 ఏళ్లలో 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసి ప్రపంచానికి మార్గాలు తెరిచిందన్నారు. దేశంలో డేటా సెంటర్లు, తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు భారత్ జపాన్ల మధ్య సమతుల్య వాణిజ్యానికి దోహదపడాలని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: We are both roughly the same size in terms of GDP. When we combine our forces, Japanese technology with Indian youthful talent, Japanese manufacturing practices and capabilities, combined with the growing middle class consumption demand in India, the fact that India today is a $20 trillion GDP on purchasing power parity, it really shows that there's a big delta of opportunity in India. And I invite all our friends from Japan to be a part of this opportunity.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर और रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन ने द्विपक्षीय संबंध

వింటున్నారు భారతి ఎఫ్ 101.3 అండ్ స్టూడియోలో టైం 9:31 అండ్ మనము నా మధుర స్వరాలలో లవ్లీ సాంగ్స్ వింటూ కొన్ని పాటలు మనల్ని మైమరిపిస్తాయి, కొన్ని పాటలు మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తాయి, అండ్ కొన్ని పాటలు మనల్ని ఆ టైంలోకి తీసుకెళ్తాయి అన్నమాట. అలాంటి పాటల్లో ఒకటే ఇప్పుడు నేను ప్లే చేయ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ నుంచి. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఎంఎం కీరవాణి. ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ. ఈ పాట మీ అందరి కోసం వింటూ స్టూడియో

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యుద్ధభారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్న మధుర స్వరాలు. చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లు కడతా, నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను వదులిస్తా. ఆహా, ఒక హీరో హీరోయిన్ని ప్రేమిస్తే, అంటే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఇంత అందంగా పాడుకుంటాడేమో. అలాగే ఉంటుంది పాట అయితే ఫ్రమ్ ద మూవీ జీన్స్, అండ్ ఈ పాటను పాడింది జీన్స్ శ్రీనివాస్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్, అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఏఎం రత్నం అండ్ శివ గణేష్. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం మధుర స్వరాలు. జడివనై ప్రియా నన్నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవళిద్దాం. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చలి నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ స్టూడియో.

అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద చేతులు.